ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 4వ తేదీ ఆదివారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారం

దేశభక్తి గీతమిన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కాస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగుమాట. వ్యాఖ్యాత డాక్టర్ గొల్లాపిన్ని శేషాచలం గారు.
1: అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. గీతాచార్యుడు పరమేశ్వరునికి సంబంధించిన 26 గుణాలు గల దైవీ సంపదను భగవత్ప్రాప్తికి, సద్గుణ సదాచార వృద్ధికి తోడ్పడే విధంగా మనకు బోధించాడు. ఇష్టవస్తువులు దొరకలేదని, అయిష్టాలు కలుగుతున్నాయని బెంగ మనస్సులో మనకు భయం కలిగిస్తూ ఉంటుంది. గౌరవానికి భంగం, అవమానం, రోగాలు, పిశాచాది భయం, మరణం, ఆందోళన ఇలాంటివి లేకుండా ఉండడమే అభయం. అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడం, గ్రంథపఠన పాఠనాదులచే భగవంతుని కీర్తించడం, అంతఃకరణేంద్రియములచే తపింపజేసి ధర్మ మార్గ ప్రవర్తన మందు నిలబడడం, అహింస, ప్రియభాషణం, అక్రోధం ఇవన్నీ కలిగి కర్తృత్వాభిమానం విడిచిపెట్టడం అనేది, చిత్తచాంచల్యం లేకుండుట అనేది, ఎవరిని నిందించకుండుట, దయ కలిగి ఉండుట, విషయవాంఛ లేకుండుట, వ్యర్థచేష్టలు చేయకుండుట, తేజస్సు, సహనం, ధైర్యం, బాహ్యశుద్ధి, శత్రుభావం లేకుండుట, తన్ను తాను గౌరవనీయుడని భావించకుండుట అనే ఈ సద్గుణాలు స్వాభావికంగా ఎవరికైతే ఉన్నాయో అతడు దైవీ సంపద కలవాడని భగవానుడు ఉపదేశించినాడు. ఈ దైవీ సంపదలను ఆసక్తితో అలవర్చుకుంటే ఆసురీ సంపద లక్షణాలైన కపటం, మొండితనం, అభిమానం, క్రోధం, మాటలతో చేష్టలతో ప్రకటించే కాఠిన్యం, అజ్ఞానం అనే వాటిని లేకుండా భగవంతునే పొందుతారంటాడు. యోగాభ్యాసం చేయడం ద్వారా దైవీ సంపదలను అలవర్చుకోవచ్చు. మన భారతం కల్లోల స్థితి తొలగించుకోవాలంటే యోగాసనాలు, యోగ ధ్యానాదులు ప్రతి ఒక్కడూ అలవర్చుకోమని ప్రభుత్వం శాసిస్తోంది. ఒక మంచిని ప్రబోధించడం మన ధర్మాన్ని ఆచరింపజేయమనే కదా అని చెబుతుంది వేదం. వేదాల్లో చెప్పే వాక్యాలన్నీ మనకు అనుభవంలోనికి రావు, కానీ జీవించడం, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా సత్కర్మలు చేయాలని, సఫల సాధనం చేసుకోవాలని శాసిస్తాయి. 100 ఏండ్లు జీవించు అంటే అంతకంటే ఎక్కువగా ఉండకూడదా, అంతకంటే ముందే పోకూడదా అని కాదు. జఠరాగ్ని అదుపులో పెట్టుకుని శ్వాస మీద ధ్యాసతో వాయువును నిరోధిస్తూ వదులుతూ, అనగా ప్రాణాయామక్రియను అలవర్చుకుంటూ యోగాభ్యాసం చేసుకోమ్మని, దానివల్ల చిరకాలం ఆరోగ్య సంపదలతో దైవీ సంపదలను పెంపొందించుకోమ్మనే వేదం ఆశీర్వదిస్తోంది. ఈ శాస్త్రాన్ని మనం తప్పకుండా ఆచరిస్తూ పోతే మన శరీరం అనే గడియారం చాలా కాలం జీవిస్తుంది, పొరుగువానికి కొంత తోడ్పడినట్లుంటుంది. భగవంతుని కోసం ఏ పనులు చేసినా అది యజ్ఞకార్యమే అవుతుంది. మనోవృత్తుల్ని నిరోధించడమే యోగం అవుతుంది. పతంజలి మహర్షి చెప్పిన అభ్యాస వైరాగ్యముల వల్ల చిత్తవృత్తులను ఏకాగ్రం చేయవచ్చునన్న వివేకం కలిగిస్తుంది. బ్రహ్మచర్యం, శ్రద్ధ కలిగి నిరంతరం దీర్ఘకాలం అభ్యాసం చేస్తే అది దృఢమై వైరాగ్యం కలిగింపబడి విషయవాంఛలకు దూరం అవుతామని అనుభవజ్ఞులు అంటూ ఉంటారు. ఈ యోగం వలన స్మృతి, ఉత్సాహం, ఏకాగ్రతలు కలిగి సమాధి స్థితిని లభింపజేసుకోవచ్చు. కావున సకామ నిష్కామ కర్మలు ఉపాసనాపూర్వకంగా చేస్తూ ప్రాణాయామాది యోగ సాధనలచే నాడీశుద్ధి, మనోనిగ్రహముల ద్వారా దైవీ సంపదలను ఆర్జించి భగవంతుని కూడా ఆర్జించవచ్చును. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దానితో మనస్సును

0: పొదుపు చేయాలి, దానిచేత ధ్యానం అభ్యసింపజేయాలి, దానితో హృదయకుహరంలో దాగికొన్న నేను అనే ఆత్మను సంగ్రహించాలి. ఆత్మను గుర్తించిన వానికి ఆనందం మరొకటి లేదు. ఆత్మైక అనుభవం భగవంతునితోనే లయిస్తుంది. ఓం తత్సత్.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ గొల్లాపిన్ని శేషాచలం గారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో పొద్దుతిరుగుడు సాగులో మెళకవలు. రైతు మిత్రులకు వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ ఏ హరికృష్ణ.
1: రైతన్నలకు నమస్కారం. ఈరోజు ప్రొద్దుతిరుగుడు సాగులో మెళకవలు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రొద్దుతిరుగుడులో నూనె 49%, అలాగే మాంసకృత్తులు 22% ఉంటాయి. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లం 66% ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యపరంగా కూడా వేరుశనగ మరియు నువ్వుల నూనె కంటే శ్రేష్టమైంది. అంతేకాక ఈ నూనెను వనస్పతి తయారీకి వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమలో విస్తారంగా వాడుతున్నారు. నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిలో కూడా అధికంగా మాంసకృత్తులు అంటే 21% ఉండటం వలన పశువులు మరియు కోళ్ల దాణాగా కూడా విరివిగా వాడుతున్నారు. అనువైన వాతావరణ పరిస్థితులు, ఈ పంట యొక్క ఎదుగుదల 12 గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది. ఈ పంట సాగుకు 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనువైనది. వర్షాధారపు పంట కాలంలో 500 నుంచి 750 మిల్లీమీటర్ల వర్షపాతం సమానంగా విస్తరించి పూత మరియు గింజ కట్టు దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చును. నీటిపారుదల క్రింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చును. అయితే పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పూత మరియు గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాలం వర్షంతో కానీ లేదా పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా కానీ ఉండకుండా చూసుకోవాలి. రబీ మరియు వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడిని ఇస్తుంది. ఇక విత్తు సమయం విషయానికి వస్తే ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో జూన్ మరియు జూలై మాసాల్లో, బరువు నేలల్లో 2వ పక్షంలో విత్తుకోవచ్చును. రబీలో నవంబర్ నుండి డిసెంబర్ మరియు వేసవిలో నీటిపారుదల క్రింద జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చును. వరి తరువాత ప్రొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబర్ ఆఖరి వారం నుండి జనవరి 1వ వారం వరకు విత్తుకోవాలి. విత్తు సమయం కూడా నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే మరియు విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు అంటే 12 గంటలు మరియు సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువ వస్తుంది. ఇక అనువైన నేలలు ఏంటంటే నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు దీని సాగుకు శ్రేష్టం అని చెప్పవచ్చును. ఉదజని సూచిక 6.5 నుండి 8.0 మధ్య ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనవి. ఒండ్రు నేలల కన్నా ఇసుక పరిమాణం తగినంత ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. భూసారం కన్నా మురుగునీరు పోయే వసతి అధిక ప్రాధాన్యమైనది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కనుక లోతట్టు మరియు సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేయరాదు. వర్షాధారంగా పండించుటకు బరువు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు అత్యంత అనుకూలమైనవి. ఆమ్ల, చౌడు మరియు మురుగునీరు వసతి లేని నేలలు ఈ పంట సాగుకు పనికిరావు. ఇక అంతర పంటల విషయానికి వస్తే దీనిని ఏకపంటగాను లేదా వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు 4:2 నిష్పత్తి కింద, అలాగే

0: కంది, ప్రొద్దుతిరుగుడు 1-2 నిష్పత్తి పైర్లతో అంతర్ పంటగా పండించుకోవచ్చును. ఇక పంట మార్పిడి విషయానికి వస్తే చిరుధాన్యాలు అంటే కొర్ర, జొన్న, సజ్జ, అలాగే అపరాలు కంది, శనగ, మినుము, వేరుశనగ మొదలగు పంటలతో పంట మార్పిడి చేయవచ్చును. నేల తయారీ, భూమిని 3-4 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. బరువు నేలల్లో 1-2 సార్లు కలియదున్ని తర్వాత చదును చేసి ఆ తర్వాత విత్తుకోవాలి. విత్తనం మోతాదు విషయానికి వస్తే ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలను నానబెట్టుట, కిలో విత్తనంను 1 లీటర్ మంచినీటిలో 14 గంటల సేపు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తినట్లయితే మొలక శాతం పెరుగుతుంది. ఇక విత్తన శుద్ధి విషయానికి వస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు క్వింటాల్ ఇప్రిడియోన్ 25%, అలాగే కార్బండిజం 25%, లేదా ఫ్లుక్షపైరాక్సిడ్ FS 1.5 గ్రాములు, లేదా సాఫ్ కార్బండిజం 12%, అలాగే మ్యాంకోజెబ్ 63%, 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేయాలి. నెక్రోసిన్ వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమిథాక్సికామ్ అంటే క్రూయిజర్ 4 గ్రాములు మందును, లేదా ఇమిడాక్లోబ్రిడ్ అంటే గౌచో 5 గ్రాములు మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఇక విత్తు దూరం విషయానికి వస్తే సరి అయిన మొక్కల సాంద్రతను పొలంలో పొందగలిగినట్లయితే మొక్కకు కావలసిన సూక్ష్మ వాతావరణాన్ని అందించి మొక్కల ఎదుగుదలలో ఆరోగ్యకరమైన పోటీని కల్పించి అధిక దిగుబడిని పొందవచ్చును. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్ల మొక్కల మధ్య 20-25 సెంటీమీటర్లు మరియు బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేటట్లు కుదురుకు 2-3 విత్తనాలు నాటాలి. ఇక పలుచన చేయట, విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయటం వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందుటకు దోహదపడుతుంది. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే 2-3 వారాల ముందు వేసి కలియదున్నాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి. భాస్వరం మధ్యస్థం నుంచి అధికంగా ఉన్న నేలల్లో భాస్వరం వేయకపోయినా దిగుబడులు ఏమాత్రం తగ్గవు. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే నేల స్వభావాన్ని బట్టి 4-6 తడులు పంటకు అవసరం. తేలికపాటి నేలల్లో 8-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15 రోజుల వ్యవధిలో తడులు పెట్టాలి. మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే దశ నీటి తడులకు కీలకమైంది. ఈ దశల్లో పంట ఎటువంటి పరిస్థితుల్లోనూ బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నట్లయితే సాలు మార్చి సాలు పద్ధతిలో నీరు పెట్టాలి. దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుటయే కాకుండా స్క్లీరోషియం వడలు తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చును. ఇక కలుపు నివారణ అంతర్కృషి విషయానికి వస్తే విత్తిన 30-40 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. లీటర్ నీటికి పెండి మిథాలిన్ 30%, ఈసి 5 మిల్లీలీటర్లు కలుపుకొని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజుల తర్వాత గొర్రుతో అంతర్కృషి చేయాలి, లేదా ఫినాక్సిప్రాప్ ఇథైల్ లేదా క్విజోల్ఫాఫ్ ఇథైల్ 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి గడ్డి జాతి కలుపును నివారించవచ్చును.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో పొద్దుతిరుగుడు సాగులో మెళకవలు రైతు సోదరులకు వివరాలు తెలియజేశారు శ్రీ ఏ హరికృష్ణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పానఐఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని, వారి ఆలోచనలు, నైపుణ్యాలను రాష్ట్రాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పానఐఐటి వరల్డ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తయారు చేయడం, అది ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఏ విధంగా ఫోకస్ చేయాలి, హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగిస్తాం, ఉపయోగించి లెర్నింగ్ ఒక హ్యాపీగా నేర్చుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇలాంటివి వేరియస్ యాంగిల్స్ లో సిలబస్, కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
0: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

0: ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల విలువ పెంపుపై దృష్టి పెట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సంయుక్తంగా ఆయన నిన్న తనిఖీలు నిర్వహించారు. సీతమ్మవారి పాదాలు, కేశఖండనశాల, భక్తుల నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణం. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల

0: లా కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పానాఏటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో ఆధునిక మౌలిక వస్తువులు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం మౌలిక వస్తువుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేనా నుంచి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల, క్రైస్తవ భక్తిగీతాలు, అనంతరం ప్రజల భాషలో రచనలు చెయ్యడం కోగిర జై సీతారాం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ పి సూర్యారావు. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కొరే సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255 లేదా 2968 ఎస్టీడీ కోడ్ 08554. 9:30 బతుకు భరోసా రూపకం వింటారు రచన శ్రీ కె రమేష్ రావు, నిర్వహణ శ్రీ ఎం హరి. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 14:00 ఆంగ్లంలోను 14:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ సాయంత్రం 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈ రాత్రి 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి సత్యభామ పాత్ర పద్యాలు మనకు వినిపిస్తారు రేబాల రమణ గారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ కె రామకృష్ణారావు పాడిన లలిత గీతాలు. 8:00 దార్శనిక భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:15 రసధ్వని ఆనాటి సినిమా పాటలు. 8:30 తెలుగు

జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం, 8:45 ధనం మూలం ఇదం కళ్యాణ్. రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం తడియారని నీలికురుల. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన లలిత గీతం.

0: లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడ్డంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో

0: ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్ధికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము, పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కీ సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయే. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై, ఆన్లైన్ సున్వాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే వైజ్ఞానిక సంశోధనో కో ఇస్కే సాథ్ జోడా హై. మహిళా సురక్షా, గుమ్షుదా బచ్చే, ఆతంకవాద్, లించింగ్, ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కీ వ్యవస్థ హై.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి

0: మొత్తం 80 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ధ షూటింగ్ క్రీడాకారిణి నీరో ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల క్రైస్తవ భక్తిగీతాలు, అనంతరం ప్రజల భాషలో రచనలు చేయడం. కోగిర జయసీతారాం గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని విధాలా సర్వం సిద్ధంగా ఉండాలంటూ కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నిన్నటి రోజు తన కార్యాలయంలో మున్సిపల్, పంచాయతీ, జిల్లా పరిషత్ శాఖల అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉంది అంటూ ఇందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సూచించారు. ఏ సమయంలో ఏ పనులు పూర్తి చేయాలన్న దానిపై పక్కాగా ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. ప్రతిరోజు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డీపీఓ నాగరాజు నాయుడు, నగర కమిషనర్ జస్వంతరావు, జెడ్పీ ఉప సీఈఓ మల్లికార్జున పాల్గొన్నారు. అలాగే ఈ నెల 23వ తేదీన జేఎన్టీయు ఆవరణలో జరిగే ప్రాంతీయ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు తగు విధంగా ఏర్పాట్లలో ఏ సమస్య తలెత్తడానికి వీలు లేదంటూ కలెక్టర్ స్పష్టం చేశారు. నిన్నటి రోజు మినీ కాన్ఫరెన్స్ హాల్లో సదస్సు ఏర్పాట్లు, సౌకర్యాలపై సమావేశం జరిగింది. జేఎన్టీయు ఎన్టీఆర్ ఆడిటోరియంలో సిఐఐ సదస్సు జరగనుంది. టాటా ఇన్నోవేషన్ హబ్, అతిథి భవనం తదితర చోట్ల ప్రతినిధులు బస చేసే అవకాశం ఉంది అంటూ వీరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా వారు సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మహిళా అధ్యయన సహాయ కేంద్రంలో డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 13వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు కోఆర్డినేటర్ వెంకటరమణ నాయుడు పేర్కొన్నారు. ఇంటర్, ఐటీఐ, నర్సింగ్, పాలిటెక్నిక్ తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులైన మహిళలు అర్హులంటూ కూడా వారు అన్నారు. జిల్లాలోని 19 ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ఎంసీ ఎన్నికలు 2వసారి వాయిదా పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 36 పాఠశాలల్లో వాయిదా పడగా ఆయా బడుల్లో నిన్నటి రోజు ఎన్నికలు నిర్వహించగా కోరం లేక కొన్ని పాఠశాలలు వివాదాల కారణంగా మరికొన్ని చోట్ల వాయిదా వేశారు. పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 7వ తేదీన ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్

0: కరలోతేటి నిన్నటిరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు ఆ రోజు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరిగే వీసీ ద్వారా సమస్యలను చర్చించేందుకు అవకాశం ఉంది అంటూ సూచించారు. ప్రపంచ ఉద్యాన కేంద్రంపై రైతుల్లో విస్తృత ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని అనంత జిల్లా కలెక్టర్ ఆనంద్ నిన్నటిరోజు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఈ రథంతో పాటు కళా జాతను కూడా లాంఛనంగా ఆయన ప్రారంభించారు. రానున్న 10 రోజుల పాటు జిల్లా అంతటా కళా జాత ద్వారా రైతులు ప్రజల్లో అవగాహన కల్పిస్తారంటూ ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి వేలాడుతున్న ఒక ప్రయాణికుడి ప్రాణాలు కాపాడినటువంటి అనంతపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సురేంద్రను జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. పది పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఆత్మకూరు మండలంలోని సనప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిన్నటిరోజు ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ మార్చ్ను ఉపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. 100% ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాలలోని తాగునీటి సమస్యలు ఎలాంటివి కూడా విద్యార్థులకు ఉండకూడదంటూ ఆయన సూచనలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో నిన్నటిరోజు ప్రత్యేకంగా పూజలు జరిగాయి. అర్చకులు తెల్లవారుజాము నుంచి బాలాలయంలో స్వామివారి ఉత్సవాలకు రకరకాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఎప్పుడైనా నగరపాలక ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటూ అధికారులు సన్నద్ధంగా ఉండాలంటూ నగర కమిషనర్ జస్వంతరావు స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం నగరపాలక కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియలు నిర్ణీత గడువులోగా చేపట్టినట్లు ఆయన వివరించారు. నగరంలోని 50 డివిజన్లను 62 డివిజన్లుగా పునర్విభజన చేయడంతో పాటు హద్దుల ప్రక్రియ కూడా పూర్తి చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ మెరికలను గుర్తించాలన్న సంకల్పంతో ఈరోజు ఆర్డిటి మైదానంలో బౌలర్ విభాగం నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సెలక్షన్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు అంటూ ప్రభుత్వ కొత్త ఊరు బౌలర్ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ రమణ కుమార్ అన్నారు. జూనియర్ కళాశాలలో నిన్నటిరోజు మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిన్న సాయంత్రం పల్లకీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి మూల విగ్రహానికి అభిషేకాలు అర్చనలు చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సమాచార వేదిక విన్నారు.
1: దీనికి ఏమి లేదు.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుగుల తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఇప్పుడు విందాం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు.

0: మీరింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. హేమవతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ప్రజల భాషలో రచనలు చేయడం. కోగిర జయ సీతారాం గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్.
1: అనంతపురం మాండలికంలో తనదైన శైలిలో కవిత్వం రాసిన వారిలో కోగిర జయ సీతారాం గారు ప్రముఖులు. మరి కవిత్వం ఎలా ఉండాలి, ఎందుకు రాయాలి, ఆ భాష ఎలా ఉండాలి, మాండలిక భాష వాడితే అది ఎందుకు వాడడం, దీనికి కారణమేమి, ఈ విషయాలు వీరిని ముచ్చటించి తెలుసుకుందాం. సీతారాం గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీవి బాగా ప్రసిద్ధి చెందిన కవితలు ఓ 3-4 వినిపించండి.
2: బాగా ప్రసిద్ధి చెందినవంటే, నేను మొట్టమొదట కవిత్వం రాయడానికి ఉపక్రమించినప్పుడు కొన్ని మొత్తం మీద ఏమైందంటే, నాకు చిన్నతనంలో భాషా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే సందర్భం పరిస్థితులు లేక నా చుట్టూ నా పరిసరాల్లో ఉండే భాషతోనే చిన్న చిన్న కవితలు అల్లుకొని ఉండేవాడిని. గ్రంథస్థమైనటువంటి భాష నాకు మొదట్లో అలవడలేదు. కేవలం ప్రజాసామాన్యం శ్రామిక వర్గంలో, అంటే అట్టడుగు ప్రజల జీవన విధానంలో వాళ్ళు ఉపయోగించే భాష మాత్రమే నాకు పరిచయమైంది. ఆ భాషతోనే ముఖ్యంగా జానపద సాహిత్యం అంతా మా చుట్టూ కోలాట పదాలు, కలుపు పదాలు, కవిల పదాలు, ఇసరరాతి పదాలు, ఇవి ఎప్పుడూ పగలంతా శ్రమ చేస్తూ వాళ్ళు శ్రామికులు వాడుకునే జానపద సాహిత్యం అంతా నాకు బాగా అందుబాటులో ఉండి ఆ భాషనే ఉపయోగిస్తూ, ఎందుకంటే అది మాత్రమే ప్రజలకి సూటిగా అర్థమవుతూ తక్షణ స్పందన కలిగేదానికి వీలుండేటువంటి భాష కాబట్టి దానితోనే నేను ప్రారంభించిన నా కవిత్వాన్ని. శ్రామిక వర్గంలో ఉండే ప్రజలంతా వాళ్ళ జీవన విధానాన్ని అంతా, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ స్పందనని అంతా వాళ్ళు నేర్చుకున్నటువంటి, వాళ్ళకి అలవడినటువంటి యాసతోనూ ఆ భాషతోనే అల్లుకునేవాళ్ళు కాబట్టి అది అతి సులభంగా ప్రజలకు అర్థమయ్యేది అవి విన్న వాళ్ళకి.

యము చిన్నదీరా. ఇది ఇంకెవరో పండితులు వచ్చి దీన్ని వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కోలాట పాట. అట్లే కవిల పదాలు అంటే కవిలు తోలుతూ, ఈనాడు కవిల పదాలు అదృశ్యమైపోయినాయి, కవిలీ లేదు, కవిలు తోలవలసిన అవసరమూ లేదు, కాబట్టి కవిల పదాలు వినపడవు. దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఉండేవి కవిల పదాలు. అవి వాళ్ళు శ్రామిక వర్గంలో ఏ విధమైనటువంటి భాషా సంస్కారము లేని వాళ్ళు, వాళ్ళు నిత్యం వాడుకునే వ్యావహారిక భాషతోనే వాళ్ళ అనుభూతులు, అనుభవాలు, కష్టాలు, సుఖాలు అన్నిటినీ, జీవన విధానాన్నంతా ఆ కవిల పదాల్లో వ్యక్తపరిచేవాళ్ళు. బాణబాణకి ఒక్కొక్క పదం పాడుతూ ఎంతో శ్రావ్యంగా అవి ఎంతో వినబుద్ధి అయ్యేవి. పండితులు కూడా శభాష అనే తట్టు వాళ్ళు ఎప్పటికప్పుడు ఆశువుగా అల్లుకొని పాడుతుంటే ఆశ్చర్యమవుతుంది. ఈనాడు పండితులు యతి కుదరక, ప్రాస కుదరక, గణం కుదరక తల కింద పడి ఇది చేస్తారు, కానీ వాళ్ళు అలవోకగా చేస్తారు. నేను మా జొన్నతోట దగ్గరికి ఒడిసులు తీసుకొని గూల కావిలు పోతూ ఉంటిని. నా ప్రత్యర్థులు ఇద్దరు కవిలు తోలుతూ ఉండేవాళ్ళు. దానికి దగ్గరలో వెళ్ళి గని మీద నేను వెళ్ళాలా, నన్ను చూడగానే వాళ్ళలో ఒకడు, బట్టబాత డౌలే కానీ బొట్టేమో శాత లేదు, కళ్ళదంకా పంచే కానీ

0: తరముగాడు అని పాడా కవిల పదం ఇది. అంటే కాళ్ళ వరకు విడుచుకొనే పోయేవాడిని నేను, ఎగజెక్కేవాడిని కాదు. నన్ను చూసింది చూసినట్టే ఉన్నది ఉన్నట్టే ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేకుండా అంత స్పష్టంగా నన్ను వర్ణించినాడంటే వాడు నన్ను దూషణ చేసినా కూడా నాకెంతో సంతృప్తి కలిగింది. నాలో ఆ కవితా పిపాస ఉంది కాబట్టి. అట్లే ఇటువంటి సంఘటనలు ఎన్నో చెప్పవలసి వస్తుంది.
1: బాగుంది సీతారాం గారు, మీరు రాసి బాగా ప్రసిద్ధమైన మీ కవితలు ఒకటి రెండు మీరు వినిపించమని మేము చెప్తున్నాం.
0: కుటుంబ నియంత్రణ గురించి నేను ఎలా మళ్ళీ ఏమనే అది పద్యాలే, అది కొన్ని పద్యాలు వినిపిస్తాను. గొల్లపల్లిలోన మల్లక్క ఎల్లప్ప ఆలుమొగుడు, కూలినాలి చేసి బతికే ఒళ్ళు, ఆత్తి పాత్తి ఏమీ లేదు, దూరుకోను ఒక్క పూరి గుడిసి, పక్క ఇంట్లో ఉండే పాపక్క పిన్నమ్మ ఎల్లు గానితోను ఇట్లనింది, సంక్రాంతి వస్తే సరిగ్గా ఆరు నెలలాయి గదరా మళ్ళీ వచ్చి కాపురానికి, మన్న వచ్చా మాల్నాగని కాళ్ళి, అవుడే యాగిటి ఇవిడ ఆరు నెలలు, దీనికేమి లేదు తేరకానే కట్ల ఊరుకుంటే ఎట్లా పోరా చాలు, పాతలైకి కడవ బాణం ఎల్లిరాదా, కాటిమైకి బండి గట్టరాదా, ముడుపు గట్టరాదా ముత్యాలమ్మకి, లేక అంతరమేపిరాదా ఆదిగానితో అంటూ ఎల్లగాని కరువు చెప్పింది పాపక్క తనకు దోషినంత. అంత ఆరు నెలలు గడిచా అట్లిట్లే ఏటేటు మొక్కులాయ అంతరములును ఆయా, ఎల్లగాని కొరం ఆ దేవుడిచ్చినో నీళ్లు పోసుకుంది నిజమే మళ్ళీ, అమ్మలక్కలంతా అయ్యో నా మొగినేలా ఐటైనా అంటే ఎవడే అంటే ఎల్లగానికి ఎంతో ఉల్లాసమయ్యింది. నిండు మనిషి మళ్ళీ నెలలు నిండా, ఆడపిల్ల బుట్టా, అచ్చంగా ఆ మళ్ళీ నోట్లో ఎల్లదీసినట్లా ఉంది. ఇట్లా సాగుతుంది అది ఆ కవిత. ఇంకా తరువాత శినపాతం చిన్నాయన అని మా ప్రాంతపు మాండలిక యాసలో ఒక రైతు, చదువు సంస్కారం లేనటువంటి అమాయకుడు, ఆయన ఎట్లా మాట్లాడతాడు అనే ఆయన యాసలోనే ఏం జన్మరా నాయన్న, ఇసుకెత్తే నేలబడుకుంటా ఒకటే పట్టి అనంతపురం అనంతపురమే వచ్చి వాలినట్టుండే, ఇల్లంతా యాడబుట్టో యాడబెరిగిలో, వీళ్ళందరికీ సంగిటెట్లో షాలెట్లో బట్టెట్లో బాతెట్లో, ఒకటే పట్టి ఒక అనంతపురంలోనే ఈ జనం ఉంటే ఇంకొక హైదరాబాద్రా ఒక సికింద్రాబాద్రా ఒక మద్రాసు బొంబాయి కలకత్తా ప్రపంచమంతా ఇంక ఎన్ని జనం ఉండారు అనుకున్నాను, లక్షలకి కోట్లకి ఉండారేమో అనుకున్నాను. ఇట్లా సాగుతుంది ఆ జనసంఖ్య జనాభాను చూసి ఆశ్చర్యపడుతూ అబ్బురపడుతూ. ఆ తర్వాత ఇంకా గేయ రూపంలో వంది మాగధ జనగణంతో బృందగానం చేయలేను, సుందరాంగుల చన్నుగోపై మందముగ ఛందస్సు అలదను, కొందరికి నా కవిత నచ్చదు కొందరేమో నన్ను మెచ్చరు, అందరికీ వందనాలు అని ఏడి తందానా తానందుణ్ణి కాను, రాకుమారికి రంకు నేర్పను పోకిరీలకు బొంకు నేర్పను, రాజసభలకు రంగు వేయను దోచు దొరలకు దోవ చూపను, నేపథ్యంలో ఏడవను బ్రాకెట్టులో బ్రతకను, అరసున్నాగా అసలయే జీవించను, అక్షరాలను పేర్చి అగ్గి రగిలిస్తాను, మాటలను అంటించి మంట మండిస్తాను, కచ్చడ దెబ్బలను రేపి గర్జింపజేస్తాను, గజడ దెబ్బలను ఊపి గాండ్రింపజేస్తాను, నాదే ఒక కొత్త గొంతు నాదే ఒక వింత వంత, నాదే ఒక నాటి నేటి రేపటి పంథ, నా మాటకు తిరుగు లేదు నా నోటికి విరపు లేదు నా గొంతుకు అదురు లేదు నా గుండెకు బెదురు లేదు. ఇట్లా సాగుతుంది అది.
1: బాగుంది. ఇప్పుడు మీరు రెండు మూడు కవితలు వినిపించారు కదా, అసలు కవిత్వం ఎందుకు రాయాలంటారండి?
0: కవిత్వం ఎందుకు రాయాలంటే కళల్లో అది మొట్టమొదటిది. ఇది సంగీతము సాహిత్యము చిత్రకళ శిల్పకళ నృత్యము ఇవన్నీ లలిత కళలు అంటారు. దీంట్లో ఏ విధమైనటువంటి ప్రతిదానికి సంగీతానికి వాద్యాలు కావలసినంత సన్నిహితమైన పక్క సహకారం ఉండవలసిన అవసరం ఉంది. తర్వాత అది ఇంకా తక్కిన వాటికి కూడా అటువంటి ఏకాకిగా ఒంటరిగా బతకలేనటువంటి కళలు అవన్నీను. సాహిత్యం అట్లా కాదు, ఎప్పుడు దానికి దేశకాల పరిస్థితులు అంటున్న అనే సరిహద్దులు లేకుండా ఎక్కడికైనా ఎంతకైనా ఎన్నాళ్ళైనా చిరంజీవిగా ఉంటుంది కళలంతా అంతేనా.

0: అనుకోండి, కానీ ఏ విధమైనటువంటి బాధరబందీ లేనిది సాహిత్యం ఒకటే కవిత్వాన్ని. ఎవరైనా రాయొచ్చు, దానికి తోడ్పాటు సహకారం అంటూ ఏమీ అవసరం లేకుండా ఏకాకిగా అది ఎగురగలదు. అందువల్ల కవిత్వం అనేది ఏ దేశపు ఏది, ఇప్పుడు ఇక్కడ కర్ణాటక సంగీతం పాడితే అమెరికా వాడు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఇంగ్లీష్లో రాసిన పద్య కవితలు ఎన్నో అది ప్రపంచమంతటా, అట్లే ఏ భాషలో రాసిన కవితనైనా ఇతర భాషల్లోకి తర్జుమా చేసుకొని ఆనందించే ఇది ఉంది. కాబట్టి సాహిత్యానికి అంటే కవిత్వానికి ఏకాకిగా విశ్వమంతటా విహరించగలదు.
1: బాగుంది. మరి ఇటువంటి కవిత్వం ఎలా ఉండాలంటారు, ఎట్లా ఉండాలి
0: కవిత్వం? ఎట్లా ఉండాలంటే కవిత్వం పది మంది కోసరం, సమాజం శ్రేయస్సు కోసరం, సమాజం కోసరం సృష్టి అది కల్పించబడేది. కాబట్టి అది ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా నిరాడంబరంగాను దాదాపు దిగంబరంగానే ఉంటే బాగుంటుందేమో అని. ఎందుకంటే ఏ విధమైన ఆచ్ఛాదన ఉండినా ఎదుటి మనిషి స్థాయిని బట్టి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అందరికీ అట్టడుగు ప్రజలు మొదలుకొని ఏ సంస్కారము లేనటువంటి వాళ్ళ నుంచి పండితుల వరకు దాన్ని అర్థం చేసుకొని దాన్ని అనుభవించి ఆ స్పందన చెంది ఆనందిస్తారు, ఆనందించవలనంటే ఆ సాహిత్యం అంత నిరాడంబరంగాను ఏ విధమైనటువంటి అరమరుగు తెరమరుగు లేకుండా ఉంటే తప్ప అనవసరమైనటువంటి ఏదో పిడికిట్లో ఇనుపెట్టిలో ధనాన్ని దాచి, ధనం ఇనుపెట్టిలో లోభి దాచినట్లు ప్రౌఢ భాషా కవిత్వము ప్రజలకు అట్లు. ప్రౌఢ భాష అంటే జటిలమైనటువంటి సమాసాలతోనూ అర్థం కాని పదజాలంతోనూ వ్రాసే కవిత్వము, నూటికి ఒక్కనికో ఇద్దరికో అర్థమైతే అది కవిత్వం అనిపించుకొని ఎట్లా చలామణి అవుతుంది, నూటికి నూరు మందికి అర్థమైనప్పుడే అది కవిత్వంగా రాణించగలదు, పది కాలాల పాటు నిలవగలదు. ఎందుకంటే వేమన పద్య వేమన కవిత్వం మనకు అంతకంటే నిదర్శనము దృష్టాంతము ఇంక వేరే అవసరం లేదు. ఎందుకంటే గంగ గోవు పాలు గరిటెడైనను చాలు అని ఈ పద ఈ వాక్యం ఎంత మూగవానికి కూడా అర్థమవుతుంది. ఏ దేశంలోనైనా ఏవునికై చెప్పినా కూడా దీన్ని సూటిగా అర్థం చేసుకొని క్షణాల్లో వినగానే అర్థం చేసుకుంటాడు, వాడికి హృదయానికి తాకుతుంది అది పోయి. ఏ నిఘంటు చూడవలసిన అవసరం లేదు, తర్వాత ఎవరిని దాని వివరణ అడగవలసిన అవసరం లేదు. అది కవిత్వం, కవిత్వానికి ఉండేటువంటి ప్రాథమికమైన ప్రధానమైనటువంటి లక్షణం.
1: బాగుంది. మీరు కవిత్వం అని చెప్తూ మీరేమన్నారంటే నూటికి నూరు మందికి అర్థం కావాలన్నారు కదా, మరి అలాంటప్పుడు ఆ భాష ఎట్లా ఉండాలి, కొంచెం వివరించి చెప్పండి.
0: ఆ భాష ఎట్లా ఉండాలంటే ప్రతి పది మంది మాట్లాడేటువంటి భాష ఏదో వ్యవహారంలో అందరికీ అర్థమయ్యే భాష వాడితే అది అందరికీ అర్థమవుతుంది, కానీ లేకుండా ఏదో ఇప్పుడు కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటా ఘాటోత్థ శాఖోపశాఖాట చరణ్మరుద్రయదవీయ ప్రేషితోదిచ్చదోదంచీటకృత అని ఆముక్త మాల్యదలో ఉంది. ఇది ఎవరికి అర్థమవుతుంది? పండితులే తలకిందలబడి ఆ అక్షరాలను పగలగొట్టుకోలేక పదాలను విడదీసుకోలేక తన కింద సతమతం అయిపోయి ఇది అవుతారు. అదే ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, దీనికి ఏ పండితుడు వచ్చి వివరం చెప్పాల్సిన అవసరం లేదు. అది కవిత్వం. అది ప్రతి పంట పండుతుంది, అన్నం వండుతారు, అది ఎవరో ఒకరికి మాత్రం ఒకరిద్దరు మాత్రమే దాన్ని స్వీకరిస్తే తిని జీర్ణించుకునే శక్తి వాళ్ళకి మాత్రమే కాకుండా పది మంది కూడా ఆ భోజనాన్ని తినగలిగేటట్టు వండితే తప్ప అది భోజనం అనిపించుకోదు. అట్లే గాలిలో ఆక్సిజన్ ఉంది, అది సమస్త ప్రాణికోటికి పనిచేస్తుంది. ఆ శరీరాల్లో ఆ ఆక్సిజన్ లోపల దూరి పనిచేయకపోతే ఆ ప్రాణం క్షణాల మీద ఎగిరిపోతుంది. ఏ ప్రాణి

0: చెప్పలేదు. అట్లా కవిత్వం కూడా అనుక్షణము ప్రజల మాటల్లో, జీవన విధానంలో అది లీనమైపోయి విడదీరానటువంటి అనుబంధం కాగా ఉంటేనే అది కవిత్వం అవుతుంది.
1: బాగుంది. ఇక్కడ అసలు విషయానికి వచ్చాం మనం. మాండలికం అంటారు కదా, ఇప్పుడు మీరు రాసేది పెనుకొండ ప్రాంతం అనంతపురం జిల్లా భాష మీరు వాడతారు.
0: అనంతపురం జిల్లాలో కేవలం అనంతపురం జిల్లాలో 10 తాలూకాలకి 10 రకాల యాస ఉంది. పెనుకొండ తాలూకా మాది, మాది రొద్దం వైపు, రొద్దం మండలం. రొద్దం మండలంలో మాట్లాడే మాండలికమే నేను రాసేది. మళ్ళీ రొద్దం నుంచి పెనుకొండకు తూర్పు వైపున ఉండేది ఇంకో రకంగా ఉంటుంది యాస. అట్లా కేవలం మాండలికం, నా ముఖ్యంగా నా మాండలికాన్ని గ్రాంధిక భాషతో పోల్చి చూసుకుంటే చాలా సన్నిహితంగా, గ్రాంధిక భాషకు చాలా దగ్గరలో ఉంటుంది నా మాండలికం.
1: అంటే మిగతా మాండలికాలు కండి, ఇప్పుడు అనంతపురం జిల్లాలోనే మిగతా ఉన్నాయన్నారు కదా మాండలికాలు, ఆ మాండలికాలతో పోలిస్తే మీ మాండలికం ఎలాగుందంటారు?
0: ఆ మాండలికాలతో పోల్చి చూసినా కూడా నా మాండలికం గ్రాంధిక భాషకు దగ్గరగా ఉంది. అది నేను బాగా పరిశీలన దృష్టితోనే చూసి ఏదో కేవలం స్వాభిమానంతోనూ సోత్కర్షగా చెప్పేది కాదు.
1: అవునండి. ఈ మాండలికం గురించి అంటే, ఇప్పుడు ఒక మాండలికం ఒక ప్రాంతానికి ఒక పరిమితమైన భాషని మనం అక్కడ వాడడం కదా, మరి ఈ కళకున్న సార్వత్రిక విలువలు దీని నుంచి కోల్పోయే ప్రమాదం ఉంటుంది కదా.
0: కానీ సార్వత్రికం అంటే సార్వజనీనము, సార్వకాలికము కావాల. ఏది కవిత్వంలో వాడే భాష, అది కేవలం కొన్ని ఇటీవలి కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందిన దృష్ట్యా ఆ భాషలో కూడా మార్పు వచ్చి గ్రాంధిక భాషకి చాలా దూరం అయిపోయినట్టు కనిపిస్తుంది. మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు కాబట్టి 4-5 శతాబ్దాల నాటి భాషనే చెక్కు చెదరకుండా అదే భాష మాట్లాడతాం కాబట్టి గ్రాంధిక భాషకి చాలా దగ్గరలో ఉందని నా నమ్మకము, నా అభిప్రాయం.
1: మరి ఈ మాండలిక భాషకి నిఘంటువులు సరిగా ఉండవు కదా, అవి రేపటి తరానికి అర్థం కావాలంటే
0: మాండలిక భాషలోనే, మాండలిక భాషలో వాడే పదాలకే నిఘంటువులు అర్థం దొరుకుతుంది. ఒకనాడు అని మేము అంటాము, ఓ నాడు అని ఎవరు అంటారు. ఓ అనేదానికి నిఘంటువులు అర్థం లేదు, ఒక అనేదానికి ఉంది కానీ ఓ అనేదానికి లేదు. అట్లే చాలా పదాల్లో రాసాడు, పోసాడు, చేసాడు ఈ పదాలకు లేదు. రాసినాడు, చేసినాడు, కూర్చినాడు అని ఈ గ్రాంధిక భాషకు చాలా దగ్గరగా ఉండే భాషనే మాట్లాడతారు మా ప్రాంతాల్లో.
1: మీరు ఈ మాండలిక భాష అన్నారు కదా, ఈ మాండలిక భాషలో రాస్తున్నారు కదా, ఈ మాండలిక భాషలో రాయటానికి స్ఫూర్తి ఏంటి?
0: మాండలిక భాషలో వ్రాయడానికి పెద్ద స్ఫూర్తి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే పుట్టుకతోనే ఆ మాండలికంతో సన్నిహితమైన సంబంధం ఉంటుంది. అమ్మ మాట్లాడేది, నాయన మాట్లాడేది, ఇంట్లో నా మాట్లాడతాడు, ఇరుగు పొరుగు ఊరు ఎక్కడ పోయినా ఆ పరిసరాల్లో ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా అదే భాష మాట్లాడతారు కాబట్టి అది మంచినీళ్ళప్రాయంగా అలవడి ఉంటుంది. దానికి ఏమి కొత్తగా ప్రాక్టీస్ చేసి కసరత్తు చేయాల్సిన అవసరం లేదు.
1: అయినా చిన్న సందేహం, మీరు ఈ కవిత్వం సాహిత్యం రాసినప్పుడు ఈ భాషలో మిగతా వాళ్ళు ఇంకా మనకు వ్యావహారిక భాష అని లేకపోతే ఈ స్టాండర్డైజ్ భాష అంటారు కదా దాంట్లో రాస్తుంటారు కదా, అప్పుడు మీకేం ఇబ్బంది అనిపించలేదా, లేదా వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు?
0: నా కవిత్వంలో నేను వాడిన భాషని ఎవరు ఏ పండితుడు విన్నా కూడా ఎంతో హర్షించినారే కానీ ఏ విధంగా వాళ్ళకి అర్థం కాక దిక్కు, ఎప్పుడు వాళ్ళు దానికి స్పందించరు అంటే వాళ్ళకి అర్థం కాని భాషలో రాసినప్పుడు మాత్రమే స్పందించరు. కానీ సూటిగా తగిలేటప్పుడు తెలంగాణ మాండలికం ఉంది, అది ఒక రకమైన యాస, అది ఉర్దూ సన్నిహితంగా ఉంటుంది. అయినా వినడానికి ఎంతో మనకి ఇష్టపడతాం ఆ యాస వినడానికి. అది వినోదానికి కానీ దేనికైనా కానీ అది వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళ బాధల్ని వేదనల్ని ఆ భాషలో చెప్తూ ఉంటే వినడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అంతేగాని ఇంకెవరో ఎక్కడి భాషనో తెచ్చి కృతకంగా అనుకరించడం అనేది నాకు బొత్తిగా గిట్టనిది సరిపడదు.
1: మరి మన అనంతపురం మాండలికం మీద ఈ కన్నడ భాష ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు?
0: హిందూపురం, మడసిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఈ ప్రాంత ఈ జిల్లా ఈ తాలూకాల

0: సరిహద్దుల్లో కన్నడ ప్రభావము ఉంది. ఉదాహరణకి మడసిరాకు ఒకసారి పోయినాను, అక్కడ నేను విన్నది ఆ యాసలో నేను విన్నది ఒక వాక్యం చెప్తాను. మడసిరాలో ఒకప్పుడు నేను విన్నది కన్నడ యాసతో కూడుకున్నది ఒక వాక్యం చెప్తాను. దొడ్బలాపుణిక లక్ష్మణసుడు వజ్ఞ కాసల సిత్తుండి అంటారు, రెండు కిత్తాలు వచ్చినాయి గొత్తలేదే. ఉడుగుడు ఉడుగుడుతా ఎంట పెట్టుకొని ఉడు అజ్జుడు అజ్జక్త ఎంట పెట్టుకొని ఉడుగుడు తొప్పిసుకుపోయితే పుడుకో వచ్చిండే అని ఇట్లా ఉంటుంది ఇది అక్కడి యాస. ఇది తెలుగే, వాళ్ళు మాట్లాడే తెలుగు, అది కన్నడ ప్రభావం ఉంది. ఉడుగుడు అనేది కన్నడం పదం. అట్ట కాసలు సిక్తుండి వెంట రెండు కిత్తాలు, కిత్తా అనేది కూడా కన్నడ పదమే. ఇటువంటివి కలిసిపోతూ ఉంటాయి. అదే తెలంగాణలో ఉర్దూ పదాలు ఎట్లా కలిసినాయో అట్లే ఈ ప్రాంతాల్లో కన్నడ పదాలు కలిసి ఉంటాయి. తర్వాత చిత్తూరు ఆ ప్రాంతాల్లో తమిళ పదాలు కలిసి ఉంటాయి. ఇది తప్పదు. ఇది ఎక్కడైనా కూడా పరిసర భాషల ప్రభావము తగ్గిన భాషల మీద పడే ఉంటుంది. దాన్ని మనం కాదనలేము, తొలగించలేము.
1: మీరు బాల సాహిత్యం కూడా రాశారు కదా, ఈ బాల సాహిత్యం ఎట్లా ఉండాలంటారు?
0: బాల సాహిత్యం పిల్లల్లో ఉత్సాహం కలిగేటట్టు ఉండాలా. తర్వాత వాళ్ళకి అర్థం కావాలా. వాళ్ళు ఏం ఊరికే గుడ్డిగా అభినయించమంటే ఏదో కఠినమైన పదాలు వేసి వాళ్ళకి అర్థం కాని పదజాలంతో అభినయించమంటే అభినయించలేరు. పాప

అయ్యా అని అంటే ఇది వాళ్ళకి మనం చెప్పకనే వాళ్ళే అభినయం చేస్తారు దీనికి. ఎందుకంటే ఆ పదాలన్నీ చక్కగా అర్థమవుతాయి కాబట్టి ఏ పదానికి ఎట్లా అభినయించాలో వాళ్ళకి చెప్పకనే ఇది అవుతుంది. తర్వాత ఒకసారి మోడల్ లెసన్ ఇవ్వాల్సి వచ్చింది పెనుగొండ సెంటర్ స్కూల్లో టీఏ సెంటర్లో. ఆ పిల్లలకి ఉత్సాహం కలిగే దానికోసం అక్కకు చుక్కకు ఏ వత్తు, అక్కకు చుక్కకు కావొత్తు, అగ్గికి బొగ్గుకు ఏ వత్తు, అగ్గికి బొగ్గుకు గావొత్తు, అచ్చుకు కుచ్చుకు ఏ వత్తు, అచ్చుకు కుచ్చుకు చావొత్తు, ఇట్లా అవ్వకు బువ్వకు వావొత్తు వరకు బాగా వాళ్ళు ఎగురుకుంటూ దుమ్ముక్కుంటూ తాళాలు కొట్టుకుంటూ చెప్తే ఎంతో కోలాహలంగా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఆ ఉత్సాహం అంతా ఇంత అనకుండా అయిపోయింది. వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు. ఇది పాఠం చెప్పిన తర్వాత వాళ్ళు అట్లే ఎగురుకుంటూ దుమ్ముక్కుంటూ తాళాలు కొట్టుకుంటూ అంత ఉల్లాసంగా ఉత్సాహంగా బయటికి వెళ్ళిపోయినారు క్లాస్ ముగించుకొని. ఆ తర్వాత నేను ఎక్కడ కనపడితే అక్కడల్లా వాళ్ళు అక్కకు చుక్కకు ఏ వత్తు, అక్కకు చుక్కకు కావొత్తు, అగ్గికి బొగ్గుకు ఏ వత్తు అని వాళ్ళంతకు వాళ్ళే ఖుషీగా ఎగురుతూ నన్ను చూడగానే అనేవాళ్ళు. అంటే వాళ్ళు జీవితంలో మర్చిపోకుండా ముద్ర పడింది అని దాని అర్థం. అట్లా ఉండాల బాల సాహిత్యం అంటే వాళ్ళకి ఏదో ఇంకా పిల్లలకి ఎల్లలు చెప్పాలా, అది కూడా వాళ్ళని పిల్లల్లారా భారత భూమికి ఎల్లలు ఏవో చెప్పండి, భారత భూమికి తూర్పు ఎల్ల బంగాళాఖాతం ఉంది చూడు, దక్షిణానికి హిందూ మహాసముద్రము, అరబీ అదిగో పడమటికున్నది అరేబియా సముద్రము, ఉత్తరానికి కొండల వరుసలు ఉన్నవి హిమాలయాలు, నాలుగు ఎల్లల నడుమన ఉన్నది నాది భారతదేశం, నీది భారతదేశం, మనది భారతదేశం, మనది భారతదేశం అని ఒకరు భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని రౌండ్ వేసుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నాది భారతదేశం అని చెప్పుకోవడంలో ఏదో గర్వంగా వాళ్ళకి గొప్పగా ఇది ఫీల్ అవుతారు. స్వాభిమానం ఏదో అభిమానం అనుభవిస్తూ స్పందన చెందుతారు. అట్లా పాటల్లో కూడాను వాళ్ళలో ఒక స్పందన కలిగేటట్టు చూడాలా. తర్వాత బోధనా విషయాలు కూడా పాటల రూపంలో చెప్తే బాగా వాళ్ళకి ముద్ర పడిపోతుంది.

0: ఒకప్పుడు చిలకకు ఇలకకు పెండ్లి చేసి చూతము రండి, పలక మీద బలపంతోనూ పందిలి వేతములిండి అని రెండవ తరగతి పిల్లలకు చెప్పితే, చాలా కొన్నేళ్ళ తర్వాత ఒక అమ్మాయి నా ఎదురయ్యి, నమస్కారం సార్ బాగున్నారా అంటూ ఆ పక్కన ఉన్న వాడిని చూపింది, ఇదిగో నా ఇలక అని. అంటే చిన్ననాడు నా దగ్గర రెండవ తరగతి చదువుకున్న అమ్మాయి తనకు పెండ్లైన తర్వాత భర్తను చూపి ఆ పాట మర్చిపోకుండా, ఇదిగో నా ఇలక, చిలక తాను చిలక భర్త ఇలక అనే అర్థంతో ఏం చేసింది. అట్లా ఏదైనాను చిన్ననాడు నేర్చుకున్నది జీవితం అంతా మర్చిపోకుండా ఉండాలంటే ఆ బోధనా విషయం చెప్పే తీరు, దానికి అనుసరించినటువంటి విధానం అంత సలీసుగాను అంత సులభతరంగాను అంత స్పందన చెందేటట్టు ఉంటే అది జీవితం అంతా మర్చిపోరు, అచ్చు ముద్రపడిపోతుంది మనసులో.
1: సైన్స్ విషయాలు ఈ చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలంటే,
0: అదే అది కూడా పాటల రూపంలోనే చెప్పవచ్చు. చాలా పాటలు రాసినాను, 150 మొత్తం పిల్లల కోసం నేను రాసిన 150 పాటలు, 150 పైనే ఉంటాయి. దాంట్లో అందులో చాలా చాలా పాటల్లో బోధనాంశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఇప్పుడు హాలీ ఏది జ్ఞాపకం రావడం లేదు, చాలా ఏండ్లైంది కాబట్టి.
1: పోనీ మీరు ఈ బాలగేయాలు రాశారు కదా, ఇంకా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మీ ఒక ట్రెండ్ చెప్పండి, ఒక పాడి వినిపిస్తే బాగుంటుంది.
0: చందా మామ వస్తాము చాలా చాలా తెస్తాము, సందే వేళ వస్తాము చక్కెర పొంగలి తెస్తాము, చందా మామ వస్తాము అందంలోను నీతో మేము పందెం వేసి వస్తాము, పందెం వేసి వస్తాము చందా మామ వస్తాము, లోనా మీద వస్తాము తేనె పాలు తెస్తాము, తేనె పాలు తెస్తాము చందా మామ వస్తాము, అపోలో మీద వస్తాము ఐస్ క్రీము తెస్తాము, ఐస్ క్రీము తెస్తాము చందా మామ వస్తాము, రాకెట్ మీద వస్తాము చాకలెట్లు తెస్తాము, చాకలెట్లు తెస్తాము చందా మామ వస్తాము, అందరముని మీద విందు ఆరాగించుతాం, విందు ఆరాగించుతాం చందా మామ వస్తాము.
1: బాగుందండి సీతారాం గారు, కవిత్వం గురించి ఈ సాహిత్యం గురించి బాల సాహిత్యం గురించి ఎట్లా ఉండాలి, ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి అని చాలా విషయాలు మా శ్రోతలకు చెప్పారు. నిజంగా మా శ్రోతలకు మంచి విందు పంచారు. శ్రోతల తరఫున మా తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
0: మంచిది, నమస్తే.
2: మీరు ఇంతవరకు ప్రజల భాషలో రచనలు చేయడం కోగిర జయ సీతారాం గారితో పరిచయమైనారు. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కాస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: 2026 to conclude today at Nagoya in Japan. Trap shooter Neeru Dhanda to be India's flag bearer for closing ceremony. For details of these stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
2: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్, గంజాయి రహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్ తదితర అంశాలతో కూడిన అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కోసం డోనర్ యాప్పై జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధిలో దాతలు భాగస్వామ్యం కావాలని, విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో గల ఎస్ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం అందించిన నూతన వెర్బ్ క్లీనింగ్ కెమిస్ట్రీ ఎనలైజర్ను పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఆధునిక యంత్రంతో వేగవంతమైన, ఖచ్చితమైన ల్యాబొరేటరీ పరీక్షలు అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతున్నాయని అన్నారు. అభా ఐడి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, డిజిటల్ ఆరోగ్య సేవల వైపు మరో ముందడుగని, వీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అభా ఐడి ద్వారా ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్య గుర్తింపు లభించడంతో పాటు ఆరోగ్య విషయాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిర్వహించవచ్చని, ఇది మెరుగైన నిరంతర ఆరోగ్య సేవకు దోహదపడుతుందని తెలిపారు. 8వ కలెక్టర్ల సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ డ్రోన్ ఆధారిత వైద్య సేవల గురించి వివరించారు. గిరిజన ప్రాంత భౌగోళిక అవరోధాలను అధిగమిస్తూ మారుమూల ప్రాంతాలకు మందులు, వైద్య నమూనాలను వేగంగా చేరవేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతులు చేయాలని, ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల భారీగా పంట నష్టం జరిగిందని, వాటిని అంచనా వేసి రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఆయా శాఖల వారీగా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. గంజాయి రహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి గంజాయి సాగు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, వివిధ శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల నిర్మూలన కృషి చేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్వీ నగర్లోని ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పు కనుమల్లో కాఫీ సాగును ప్రోత్సహించడం, గిరిజన రైతుల జీవనోపాధిని బలోపేతం చేయటం, కాఫీ ఉత్పత్తిని పెంచే లక్ష్యాలతో ఈ సంస్థ ప్రస్థానం కొనసాగుతోంది. విద్యార్థుల్లో ఉత్సాహం, ఆనందం నింపేందుకు ఏఎస్ఆర్ ఆనందం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారు. ప్రత్యేక యోగా, శారీరక దారుఢ్యం, సృజనాత్మకత, ప్రకృతి అవగాహన, కిచెన్ గార్డెన్, గిరిజన సంస్కృతి, సంప్రదాయ సంగీతం, నృత్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను పిల్లలు ఆనందంగా నేర్చుకుంటూ ఆరోగ్యంగా ఎదుగుతూ తమ గొప్ప గిరిజన వారసత్వాన్ని తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కొనసాగిస్తున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలలో తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు పాఠశాలలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల అభివృద్ధి, చిన్నారుల సమగ్ర వికాసంలో తల్లిదండ్రుల చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పాడేరు డిగ్రీ కళాశాలను సందర్శించి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగిస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అవగాహన కల్పించారు. జిల్లా స్థాయి రెడ్ రన్ మారథాన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. యువతలో ఆరోగ్యం, దృఢత్వం,

0: క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ఈ మారథాన్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన యువత, ఆరోగ్యకరమైన సమాజం అనే సందేశాన్ని చాటారు. మరింతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెలలో కలుసుకుందాం. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255333 లేదా 2968990, ఎస్టిడి కోడ్ 08554. హలో
2: సార్. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సిద్ధయ్య గారు బాగున్నారా? బాగున్నామండి సిద్ధయ్య గారు. చెప్పండి, ఏ పాట విందాం ఈరోజు?
2: గుండాలో పాటించి సార్.
1: గుండా ఏ పాట వినిపించాలి ఆ చిత్రంలో?
2: అదే పండకి కూచింది కోగిలమ్మ పాట సార్.
1: తప్పకుండా వినిపిస్తా. ఇంకా ఈ పాట ఎవరెవరికి వినిపించాలనుకుంటున్నారు?
2: మన రెడీ అయింటున్న శ్రోతలు అందరి కోసం సార్.
1: వినిపిస్తా, విందామా మరి పాట అయితే? ఓకే,
2: ధన్యవాదాలు.

0: హలో హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి. హలో,
1: హలో, నమస్తే సార్.
0: శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: మీకు స్వాగతం సార్. శుభోదయం.
0: మీ పేరండి?
1: శక్తిసాయి జిల్లా మురిగూపు మండలం నక్కలపల్లి. ఎంగుం సార్.
0: ఎంగమని గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్.
0: చెప్పండి ఎంగమని గారు, ఏ పాట విందాం ఈరోజు?
1: పాట వచ్చేసి సార్, ఈ పాట ఏంటి సార్, ఏం పాట అంటే ఇది సర్దార్ పాపరాయుడు సార్.
0: సర్దార్ పాపరాయుడు?
1: అవును సార్.
0: ఏం చాలాసేపు ఆలోచిస్తున్నారు ఎంగమని గారు పాట
1: గురించి? అదే లైన్ ఎట్లా కలిసింది సార్?
0: సంతోషంలో ఉన్నారు అయితే.
1: అవును సార్.
0: ఏ పాట విన్నాం సర్దార్ పాపారాయుడులో?
1: సర్దార్ పాపారాయుడులో మల్లెపూల అది లక్ష్మి ఏదో పాట ఉంది సార్.
0: తెల్ల చీర
1: అదే సార్.
0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల అమ్మవారు పాడింది. ఓకే,
1: కోరిన వారు సార్.
0: చెప్పండి.
1: సత్యసాయి జిల్లా మురిగి మండలం నక్కలపల్లి నుండి ఎంగోని. శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, రాముడు, చిన్నారి, నారాయణమ్మ, వెంకటరాముడు, లక్ష్మమ్మ.
0: ఓకే, మన రేడియో మిత్రులందరి కోసం ఈ పాట విందాం మరి.
1: పూజా ధనంజయ ఇంటి అందరి కోసం.
0: ఓకే ఓకే ఓకేనండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.

0: నన్నున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి
1: మొగ్గలయ్యా,
0: మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది, తల్ల చీర్ర కళ్ళ కాటుక.

0: హలో
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: స్వాగతం సార్. నా పేరు జ్వాల నరసింహారెడ్డి. కమ్మూరు గ్రామము, కుడేరు మండలం, అన్నతం జిల్లా, అనంతపురంలో పాంప్లెట్లు వంచే విల్లోని సార్. నేను
0: నరసింహారెడ్డి.
1: జ్వాల నరసింహారెడ్డి సార్.
0: జ్వాల నరసింహారెడ్డి, బాగున్నావా?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాం నరసింహారెడ్డి.
1: సార్ చాలా రోజులు అయింది సార్ మీకు కాల్ చేయక, అందుకే చేసినాను సార్.
0: చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు చాలా చక్కగా ఆ పనులన్నీ చేస్తుంటావు, గమనిస్తుంటాం మేము అప్పుడప్పుడు.
1: అవును సార్, అవును సార్.
0: ఏ పాట విందాం మరి ఈరోజు?
1: సార్ శ్రోతలు అందరి కోసము సార్ అద్భుతం సినిమాలో, సార్ అద్భుతం సినిమాలో నిత్యం ఏకాంత క్షణం అడిగినా సార్.
0: అద్భుతం చూద్దాం, ఆ చిత్రం కనుక దొరికితే ఖచ్చితంగా విందాం.
1: అజిత్ సినిమా హీరో సార్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడినారు సార్, అద్భుతం సినిమా.
0: చూస్తున్నా, అద్భుతం. ఏ పాట విని చెప్పు, పాట చెప్పు.
1: నిత్యం ఏకాంత క్షణం అడిగా.
0: నువ్వు సినిమాలు చూస్తుంటావా నరసింహారెడ్డి?
1: అవును సార్, అప్పుడప్పుడు రేడియోలు వింటాను, ఇంకా ఎప్పుడన్నా కానీ సినిమాలు చూస్తుంటాను సార్.
0: మా ప్రోగ్రామ్స్ వింటుంటావు కదా?
1: అవును సార్, తప్పకుండా వింటాను సార్ నేను.
0: చాలా చాలా సంతోషం. మరి విందాం ఆ పాట అయితే.
1: తప్పకుండా. థ్యాంక్ యూ సార్.
0: ఓకే, ధన్యవాదాలు.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: హలో,
6: నమస్తే సార్.
3: శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
6: ప్రసాద్ సార్. బాగున్నారా?
3: బాగున్నాండి. మీ పేరండి?
6: పాపనేపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
3: మధుసూదన్ రెడ్డి గారు, బాగున్నాను. నేను బాగున్నా, మీరు బాగున్నారా?
6: నేను కూడా బాగున్నా, చాలా బాగున్నాను సార్.
3: చాలా సంతోషం. అలాగే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఏ పాట?
6: పాడి పంటలు సార్.
3: పాడి పంటలు చిత్రంలో?
6: అవును సార్.
3: ఏ పాట?
6: మన జన్మభూమి బంగారు భూమి అనే సాంగ్ ఉంటుంది సార్. ఆ సాంగ్ వినిపించండి సార్.
3: ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు తోటలో ఉన్నారా?
6: అవును సార్, పొలంలో ఉన్నా సార్.
3: తప్పకుండా విందాం మరి. ఓకేనా?
6: ఓకే సార్, ధన్యవాదాలు సార్.
3: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: నాది కూడేరు మండలం పొడిసేరు గ్రామం సార్. కృష్ణారెడ్డి,
0: కూడేరు గ్రామం నుంచి కృష్ణారెడ్డి గారు.
1: అవును సార్, పొడిసేరు. పొడిసేరు సార్,
0: పొడిచెరువు. పొడి, ఓకే ఓకే. బాగున్నారండి కృష్ణారెడ్డి గారు?
1: బాగున్నారు సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాం అండి. ఏ పాట విన్నాం ఈరోజు?
1: ముఠా మేస్త్రిలో పాట సార్.
0: ముఠా మేస్త్రిలో. మా కార్యక్రమాలు వింటుంటారా మీరు?
1: వచ్చిన రోజు ఇంకా నిన్న తగలేదు సార్. నిన్న పొంద ట్రై చేసినాను.
0: అవునా?
1: నిన్న అస్సలు తగలేదు సార్.
0: ఏ పాట విన్నాం ముఠా మేస్త్రిలో?
1: అది పేటకు నేనే వేసాను సార్.
0: తప్పకుండా
1: పాడారు సార్.
0: ఓకేనండి కృష్ణారెడ్డి గారు, మరి విందాం ఆ పాట.
1: ఓకే సార్,
0: ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: పుల్లన్న సార్ నా పేరు. సనప గ్రామం సార్. బాగున్నారా సార్?
0: బాగున్నాం అండి. పుల్లన్న గారు చెప్పండి.
1: సంతానం చిత్రంలో సార్ చల్లని వెన్నెలలో చక్కని కన్యా సమయంలో అనే పాట.
0: మీరు పాటలు కూడా బాగా పాడతారు కదా, ఒక లైన్ పాడొచ్చు కదా.
1: అంతే కదా సార్ మీకు ఇబ్బంది ఉండకూడదు కదా సార్?
0: ఎందుకు ఇబ్బంది అండి? మీరు పాడతామంటే చెప్పండి. ఏ పాట మీరు చెప్పింది?
1: చల్లని వెన్నెలలో చక్కని కన్యా సమయంలో.
0: తప్పకుండా విందాం మరి. ఓకేనా?
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: ధన్యవాదాలు మీకు.
1: ఓకే.

0: హలో,
1: మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: కడప జిల్లా సిద్ధవటం మండలం నుంచి కొండారెడ్డిని మాట్లాడుతున్నాను సార్.
0: కడప జిల్లా సిద్ధవటం నుంచి
1: అవును సార్.
0: కొండారెడ్డి గారు
1: అవును సార్.
0: బాగున్నారండి?
1: బాగున్నాం సార్.
0: కొండారెడ్డి, ఏం చేస్తుంటారండి మీరు?
1: వ్యవసాయం సార్.
0: వ్యవసాయం, వెరీ గుడ్. ఏ పాట విందాం మరి ఇవాళ?
1: ఆత్మీయుడు సార్.
0: ఆత్మీయుడు, ఏ పాట విందాం? ఆత్మీయుడు
1: మల్లో సార్.

0: ఆత్మీయుడు చిత్రం కదండి.
1: అవును సార్.
0: ఒక్క నిమిషం, మా కార్యక్రమాలన్నీ వింటుంటారా?
1: తక్కువ సార్, ఎక్కువ మార్నింగ్ వింటారు సార్.
0: అంటే ఎక్కువగా పాటల కార్యక్రమం అంటే మీకు ఇష్టం?
1: అంటే స్థానికంగా ఇప్పుడు అన్ని రేడియోలు వస్తాయి కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ వింటుంటాం.
0: ఏవి ఎక్కువగా వింటుంటారు మామూలుగా?
1: మేము కడప అంటే మాకు దగ్గర ప్రాంతం కాబట్టి వింటాం సార్.
0: ఓ, మా కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా పాటలు ఇష్టపడుతుంటారు?
1: పాటలు ఇష్టపడుతున్నాం సార్.
0: చాలా చాలా సంతోషం. చాలా చాలా సంతోషం. ఆ పాట దొరకడం మంచిది, మంచిదండి. ఎందుకంటే మనం రేడియో వినడం అన్నది చాలా మంచి, అవునండి, అది మంచి హాబీ కూడా. మీరు అడిగిన చిత్రం

0: మీరు ఆత్మీయుడు అంటే నాగేశ్వరరావు గారు కదండి అడిగింది.
1: అవును సార్,
0: ఏ పాట, ఏ పాట చెప్పండి.
1: అల్లో మల్లో అనే పాట సార్.
0: ఓకే, తప్పకుండా విందాం. ఓకేనండి, ధన్యవాదాలు. విందామా మరి పాట?
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: నా పేరు శంకర్ సార్. అనంతపురం జిల్లా పామిడి మండలం కాదరపేట.
0: పామిడి కాదరపేట నుంచి.
1: అవును సార్.
0: శంకర్ గారు బాగున్నారా అండి?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నామండి. శంకర్ గారు చెప్పండి, ఏ పాట విన్నాం ఈరోజు అభిలాష్లో?
1: అల్లరి ప్రేమికుడు సార్.
0: అల్లరి ప్రేమికుడు.
1: అవును సార్.
0: ఏ పాట అల్లరి ప్రేమికుడు చిత్రంలో?
1: ఇది పుత్తడి బొమ్మకు అని ఉంటుంది స్టార్టింగ్ లో. సాంగ్ వచ్చి పుష్పం పత్రం సమర్పయామి అని ఉంటుంది సార్. అది
0: అల్లరి ప్రేమికుడి చిత్రంలో మీరు అంటున్నది ఏంటంటే చెప్పండి.
1: పుత్తడి బొమ్మకు అని ఉంటుంది, లేకపోతే పుష్పం పత్రం సర్వం నీకే సమర్పయామి అని సాంగ్ ఉంటుంది సార్.
0: లేదండి, ఇక్కడ ఏదో పాటలు ఉన్నాయి. బంతి లాంటి చిలిపి చిలుక,
1: లాస్ట్ సాంగ్ సార్,
0: నిన్ను చూడగానే.
1: లేదంటే కుక్కు కుక్కు కొమ్మారెమ్మ పూసే రోజు అనే సాంగ్ ఉంటుంది.
0: ఉంది ఉంది, ఆ పాట ఉంది. విందామా మరి?
1: ఆ పాట వినిపించండి సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు అండి.
1: ధన్యవాదాలు సార్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: నెల్లూరు నుంచి ఖాదర్ భాషా సార్. బాగున్నారు సార్?
0: నెల్లూరు నుంచి ఖాదర్ భాషా గారు, బాగున్నారండి?
1: బాగున్నాను సార్, బాగున్నాను. టైలరింగ్ చేస్తున్నాను.
0: అవును అవునండి, ఖాదర్ భాషా గారు ఆల్రెడీ మీరు ఇంతకుముందే ఒకసారి చెప్పారు లైన్ కలిసినప్పుడు. చాలా చాలా సంతోషం.
1: అవును సార్, సంతోషంగా ఉండాలి సార్. మానవుడు
0: ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి.
1: రైట్, సంతోషంగా ఉండాలి. అందరితో కలిసిమెలిసి వాళ్ళకి మన చేతికుంద సహాయం చేయాలి సార్.
0: అందరూ బాగుండాలి, అందులో మనం
1: ఉండాలి. మన చేయు వాళ్ళకు కూడా కొంత చేయూత అందిస్తూ పేద సాధనని చేయాలి సార్.
0: ఖాదర్ భాషగా ఏ పాట విందాం ఈరోజు?
1: బ్రహ్మాస్త్ర ఉంది సార్.
0: బ్రహ్మగలుగుతీరా? బ్రహ్మాస్త్రం కృష్ణ చిత్రం కదండి.
1: అది కాదు సార్, కొత్తది ఒకటి వచ్చింది.
0: లేదు లేదు లేదండి.
1: అలాగైతే తీన్మార్లో గెలుపు తలుపు తీసే.

0: तीन मार चित्रंलो
1: कौन कल्याण गारु जी
0: మీరు సండే రోజు కూడా ఉంటుందండి షాపు?
1: ఇంట్లోనే సార్, ఇంట్లోనే కస్టమర్స్ వస్తుంటారు సార్, ఫోన్ నెంబర్లు ఇస్తే వాళ్ళు వచ్చిస్తుంటారు.
0: వెరీ గుడ్,
1: చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చిన వరం ఆరోగ్యం
0: తప్పకుండా వినిపించాలి అని అనుకున్నాం, కానీ ఆ చిత్రం కూడా దొరకడం లేదు. తీన్ మారు కూడా ఇంకేదన్నా చిత్రం విందామా పాట?
1: నేను చెప్తాను సార్, ప్రేమనగర్ వేసేయండి.
0: ప్రేమనగర్
1: తేట తేట తెలుగులా.

0: ఆ చిత్రంలో కూడా పాడలేదు, దొరకడం లేదండి.
1: ఇవన్నీ అంటే మీరు
0: మీరు అడిగినది అడిగారు. దాంట్లో పాప మా ఏమరైతే
1: ఆత్మగౌరవం ఉందా, ఆత్మబలం,
0: ఆత్మగౌరవం,
1: ఒక పూల బాణం కదిలింది,
0: ఆత్మగౌరవం విందామా?
1: విన్నాం సార్.
0: తప్పకుండా. ఆత్మగౌరవం ఖచ్చితంగా విన్నాం, ఒక పూల బాణం. ఓకే, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.
2: తర్వాత పెళ్లి మాటలు.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: నా పేరు మాణిక్యాలరావు అండి. మాది కాకినాడ జిల్లా తొక్కవాడ అమరావతి సార్.
0: మాణిక్యాలరావు గారు కాకినాడ జిల్లా నుంచి. చెప్పండి మాణిక్యాలరావు గారు, బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం అండి. మేము కూడా.
1: మాకు ఈ సప్తస్వరాల సినిమా కానీ అదే నీ వంటివి అదే నీ వింటినని.
0: సప్తస్వరాల చిత్రంలో అక్కడేమో వర్షాలు పడుతున్నాయండి.
1: లేదండి, మొన్న ఎవరు లైట్గా పడ్డదని నచ్చు. ఇక్కడ కూడా ఎండ
0: ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా.
1: పడుతున్నాయి కానీ అక్కడెక్కడ పడుతున్నాయి కానీ పెద్ద కాదండి, కాకపోతే వేసవికాలం లాగే ఉంటుంది.
0: అవునండి, వేసవికాలం కంటే ఎండ ఎక్కువగా ఉంది.
1: బాగా విపరీతంగా ఉంటుంది.
0: మీరు అడిగిన పాట ఏది?
1: సప్తస్వరాలు అదే నీ వంటివి అదే నీది. ధన్యవాదాలు అండి.
0: తప్పకుండా.

మీరింతవరకు హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం బతుకు భరోసా. రూపకం రచన శ్రీ కె రమేష్ రావు, నిర్వహణ శ్రీ ఎం హరి.

0: క్రమం వినేదానికంటే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుగులో తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: ఇప్పుడు వినండి బతుకు భరోసా రూపకం.
4: బతుకు భరోసా రూపకం రచన శ్రీ రమేష్ రావు కుమార్కర్, వ్యాఖ్యానం శ్రీమతి టి స్వర్ణలత, శ్రీ రమేష్ రావు కుమార్కర్, నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి. వినండి బతుకు భరోసా రూపకం.

0: మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని, వాతావరణాన్ని అర్థం చేసుకోవడంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం. ప్రయత్నిస్తే తన పరిసరాలను మార్చుకోవడం, అనుకూలంగా మలుచుకోవడంతో పర్యావరణ సమతౌల్యాన్ని నిలుపుకోగలడు. నేడు ప్రపంచంలోనూ దేశంలోనూ వస్తున్న మార్పులు, పెరుగుతున్న పరిశ్రమలు, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న అవసరాలు ప్రకృతి సమతౌల్యతను దెబ్బతీస్తూ పర్యావరణ కాలుష్య కారకాలకు కారణంగా మారుతున్నాయి. దీంతో జీవరాశులు నశిస్తున్నాయి, చెట్లు తదితర సహజ ప్రకృతి రక్షకాలు తరిగిపోతున్నాయి. దీంతో ఈ రెండిటిపై ఆధారపడి సాగుతున్న మానవ మనుగడ ప్రమాదంలో పడనుంది. ఇప్పటికే ఒక అంచనా మేరకు కాలగమనంలో 15,000 వృక్షజాతులు, 100 జాతుల జంతువులు, 300 జాతుల వన్యమృగాలు కనుమరుగు అవుతున్నాయన్న వివరాలు ఆందోళన కలిగించక మానవు. వీటిని కాపాడుకోవడంతోనే ముడిపడి ఉన్న మానవుని మనుగడ కోసం వాటిని కాపాడుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
1: పూర్వకాలంలో మనిషి తన అవసరాల కోసం ప్రకృతిపై ఆధారపడగా, క్రమేణా సాధించిన అభివృద్ధితో నేడు ప్రకృతిని శాసిస్తూ తన అవసరాలు తీర్చుకోవడానికి సాగుతున్న యత్నంతోనే అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మనిషి అరణ్యాలను నరికివేసి ఇండ్లను నిర్మించుకోవడం, సాధు జంతువులను మచ్చిక చేసుకుని క్రూర మృగాలను రక్షణార్థం సంహరించడం, తన ఆహారం కోసం కొన్ని జంతువులను ఎంపిక చేసుకోవటం, ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రకృతిలో ఏదైనా ముఖ్య కారకం తీవ్రస్థాయిలో పెరిగినప్పుడో లేదా తగ్గినప్పుడో చోటు చేసుకునే అసమతుల్యత పెరిగిపోతోంది.
0: దీని కారణంగానే జీవజాతుల మధ్య సమతౌల్యం దెబ్బతిని జనాభా పెరుగుదల, కార్బన్ డయాక్సైడ్ వంటి హానికారక రసాయనాల విడుదల, న్యూక్లియర్ పరీక్షలు, ఆమ్ల వర్షాలు, విషపూరిత రసాయనాలు మొదలైనవి ప్రకృతికి తీరని నష్టాన్ని కలిగించి జీవజాతి మనుగడకు ప్రమాదాన్ని చేకూరుస్తున్నాయి.
1: దీంతో భూగోళమంతా, అందులో నివసిస్తున్న జీవులన్నీ కాలుష్యం బారిన పడి తీరని ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రకృతిలో ప్రధాన పాత్ర పోషించే మనిషి తనతో పాటు నివసించే ప్రాణులను కూడా రక్షించుకోవాలన్న స్పృహ కలగడమే పర్యావరణ పరిరక్షణకు నాందిగా చెప్పవచ్చు. భూగోళం ఏనాటి నుంచో ఉంది. ఒకప్పుడు చల్లగా కూడా ఉండేదని తెలుస్తోంది. కానీ నేడు మనం వింటున్న మాటల్లో ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ ఒకటి, అంటే భూమి వేడెక్కుతోందని, ప్రపంచవ్యాప్తంగా గ్లేసియర్స్ అని పిలుచుకునే మంచుకొండ

0: అలలు క్రమంగా కరిగిపోతున్నాయని, సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయి. భూగోళంపై నీటిమట్టం పెరుగుతోంది. భూమిపై పెరుగుతున్న వేడితో రోగాలు కూడా పెరుగుతున్నాయి. అనారోగ్యం పెంచే క్రిమికీటకాలు పెరుగుతున్నాయి.
1: నేడు పర్యావరణ పరిరక్షణ అనేది మూడో ప్రపంచ దేశాలకు అస్తిత్వ సమస్యగా పరిణమించింది. ఒక దేశం లేదా ఒక జాతి తమ భూ వనరులు, నదులు, తీరాలు, అరణ్యాలు, పరిసరాలను పరిరక్షించుకునేందుకు సర్వశక్తులు ధారపోసి కాపాడుకునేందుకు సిద్ధపడుతున్నాయి.
0: కొన్ని సంపన్న దేశాలు మూడో ప్రపంచ దేశాలను తమ చెత్త కుండీలుగా ఉపయోగించుకోవడంతోనే సామాన్య మానవుడి మనుగడ విషతుల్యంగా మారుతోందని ఆందోళన కూడా సాగుతున్నాయి. కూడు, గూడు, గుడ్డ కోసమే కాకుండా నేడు ప్రశాంత వాతావరణం, పచ్చదనం కోసం కూడా మనిషి పోరాటం చేయాల్సి రావటం దురదృష్టమనడం కంటే స్వయంకృతాపరాధం అనక తప్పదేమో. ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలకు భారతదేశం కూడా సతమతం అవుతోంది. ప్రకృతిని దైవంలా పూజించే దేశంలో నేడు ప్రకృతి పరిరక్షణకు ఉద్యమాలు అవసరం కావడం ఎంతో ఆలోచించాల్సిన విషయం.
1: చక్కని పచ్చిక బయలు, పచ్చని చెట్ల నుండి వీచే చిరుగాలి మనిషి ఆరోగ్యాన్ని కవచంలా కాపాడుతుంది. అటు ప్రకృతికి హానికరమైన ఎన్నో వాయువులను విడుదల చేసే కృత్రిమ సాధనాల వెనుక పరిగెడకుండా తాను ఎంత ప్రగతిని సాధించినా ప్రకృతి వనరులు ప్రసాదించే దివ్య ఆరోగ్యాన్ని సాధించలేనన్నది మనిషి ఇప్పటికైనా గ్రహించాల్సి ఉంది. కాలుష్య, ధూళి మేఘాల కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి దేశంలో వరి దిగుబడి 10% తగ్గిపోతోందని, అందులోనూ శీతాకాలం నాటి వరి దిగుబడి గణనీయంగా తగ్గుతోందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
0: మానవుల కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వాయువుల కారణంగా వాతావరణం వేడెక్కుతోంది. గతంలో కంటే నేడు వాతావరణాన్ని వేడెక్కించే మీథేన్ వాయువు ప్రభావం మరింత పెరిగిందని వాతావరణ పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
1: వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యాలు, రసాయనాలు, దుమ్ము, ధూళి మొదలైనవి పురుషుల్లో ఉన్న హార్మోన్ల వ్యవస్థను కూడా అస్తవ్యస్తీకృతం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ తయారీలో వాడే థాలెట్స్ యాంటీ ఆండ్రోజెన్స్గా ప్రవర్తిస్తున్నాయని, జంతువులపై సాగించిన పరిశోధనల్లో ఇవి వ్యంధత్వానికి కారణం కూడా అవుతున్నాయని గుర్తించడం ఆందోళనకరం.
0: కాలుష్య నివారణకు కాలుష్యాల ఉత్పత్తి స్థానంలోనే నివారించడం, కాలుష్య తీవ్రతను కట్టడి చేసే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో కాలుష్యాన్ని కొంచెమైనా అదుపులో ఉంచవచ్చు. ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కలిసిపోవటానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుందని తెలిసి మరీ దాన్ని వాడకంతోనే మానవ జీవనం ప్రమాదాలకు దగ్గరవుతోంది. ఇక కాలుష్య రకాలను పరిశీలిస్తే గాలి, నీరు, భూమి, ధ్వని కాలుష్యాలు మానవ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి.
1: వాతావరణంలో జరుగుతున్న వివిధ రకాల కాలుష్యాలపై కాలుష్య నియంత్రణ మండలి కర్నూలు జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రాజేందర్ రెడ్డి గారి మాటల్లోనే,
2: పర్యావరణము అనేది గాలి, నీరు, భూమి మరి సర్వ మానవాళి వీటి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధమే పర్యావరణం. ఇది ఈ మధ్య కాలంలో ఈ పర్యావరణము బాగా కాలుష్యానికి గురవుతుంది అని చెప్పని అన్ని రకాలుగా ఆందోళన కలుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, తర్వాత ధ్వని కాలుష్యము, భూమి కాలుష్యం అని మనం ప్రధానంగా 4 రకాల కాలుష్యాలు మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ నీటి కాలుష్యం అనేటువంటిది ఆ నీరు మన యొక్క జీవులకు ఏవైనా సరే హాని కలిగిస్తే దాని నీటి కాలుష్యం అంటారు. దాంట్లో ఎంత పరిమాణంలో ఉండాలో ప్రతి ఒక్కటి ఆ పరిమాణాన్ని మించితే మాత్రము నీరు కాలుష్యాన్ని గురైంది, నీటి కాలుష్యం జరిగింది అంట. ఈ నీటి కాలుష్యం వల్ల మనకు అనేక రకమైనటువంటి జబ్బులు మనకు వస్తూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా అమీబియాసిస్, కలరా, డిసెంట్రీ, టైఫాయిడ్, పోలియో, తర్వాత

0: ప్రధానంగా జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈ మనిషి చేసేటువంటి యాక్టివిటీస్ అనమాట. న్యాచురల్ యాక్టివిటీస్ కన్నా కూడా మానవుడు చేసేటువంటి యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే మనము ఈ రోజు ఈ పట్టణాల్లో నివసించేటువంటి మన మురుగు నీరు అంతా కూడా ఏ విధమైనటువంటి శుద్ధి లేకుండా అనేకమైనటువంటి నీటి వనరులను కలిసిపోతూ ఉన్నాను. ఏ పట్టణానికైనా సరే ఇప్పుడు మనకు మొత్తం పట్టణాల్లో చూసుకుంటే ఎక్కడ కూడా తగినన్ని శుద్ధి నీటి శుద్ధి కేంద్రాలు లేవు. ఇవన్నీ కూడా ఈ నీటి వనరుల్లో కలిసిపోతున్నాయన్నమాట. అలాగే పరిశ్రమల నుంచి కూడా అనమాట ఏదైనా ట్రీట్మెంట్ చేయకుండా వారు దేని మీద భూమి మీదకి వదిలినప్పుడు అది వెళ్లి ఈ యొక్క భూగర్భ జలాలను కూడా కలుషితం చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ విధంగా కూడా భూమి నీరు కలుషితం అవుతూ ఉంటుంది. ఆందోళన కలిగిస్తున్నది గాలి కాలుష్యం. ఈ రోజు పట్టణాలలో ఢిల్లీ పట్టణంలో ఏ విధంగా అయితే మన యొక్క ఒక గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి ప్రజలందరూ ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నారో మనం అందరం కూడా చూసే ఉన్నాము. ఈ రోజు పట్టణాలలో విపరీతమైనటువంటి దుమ్ము పెరిగిపోతూ ఉంది అనమాట. ఈ దుమ్ము తూలి మన యొక్క రోజు రోజుకు వాహనాలు పరిమితికి మించి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల ఈ దుమ్ము తూలి ముఖ్యంగా అనమాట ఈ PM10 పార్టికల్ అంటారు, PM2.5 అంటున్నారు, ఇవన్నీ కూడా మన యొక్క లంగ్స్ లోకి వెళ్ళి డిపాజిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల చాలా శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, ఆస్తమా, లంగ్ క్యాన్సర్ ఇలాంటివన్నీ రావడానికి అవకాశం. అలాగే మనం ఉపయోగించేటువంటి ఫ్యూయల్ వీటికి ప్రధాన కారణాలు ముఖ్యంగా వాహనాలు చెప్పుకోవచ్చు పట్టణ ప్రాంతాల్లో అయితే, అలాగే పరిశ్రమల్లో కూడా. పరిశ్రమల్లో వాళ్ళు ఉపయోగించేటువంటి ఆ యొక్క ఫ్యూయల్ బర్నింగ్ వల్ల ఈ విధమైనటువంటి కాలుష్యం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ధ్వని కాలుష్యం అంటే మనం చేసేటువంటి ఈ జనరేటర్స్ అయితేనేమి అనేక రకాలుగా బస్సులు, కార్లు ఇవన్నీ కూడా హార్న్ వాయించడము ఇలాంటి వాటి వల్ల మనకు ధ్వని కాలుష్యం. ఈ ధ్వని కాలుష్యం వల్ల మనకు వినికిడి శక్తి కోల్పోవడం జరుగుతుంటుంది. మనం ఎక్కువగా అనమాట 70 decibels మించి అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రామాణికాలను చెప్పారనమాట. అంటే డే టైము మనకు 70 decibels కన్నా ఎక్కువ ఉండకూడదు. 70 decibels కన్నా ఎక్కువ లాంగ్ గా 8 hours మనం ఎక్స్పోజ్ అయితే మనకు చెముడు రావడానికి కూడా అవకాశం ఉంది అనమాట. అలాగే మనకు భూమి కాలుష్యం అంటే భూమి మీద ఈ యొక్క నీరు కలుషితమైన నీరు కానీ ఏదైనా సరే రసాయనాలు కానీ ఇలాంటివన్నీ ఎక్కువైనప్పుడు అనమాట ముఖ్యంగా మనం పెస్టిసైడ్స్ వాడుకుంటాం ఎక్కువగా పంట పొలాలకు అనమాట. పెస్టిసైడ్స్ వల్ల కూడా ఈ యొక్క భూమి కాలుష్యం జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా నీటి కాలుష్యము, గాలి కాలుష్యానికి సంబంధించి అనమాట 2 చట్టాలు ప్రభుత్వం వారు సేవలు జరిగింది. అంటే ఈ గాలిని ఈ నీటి కాలుష్యం మీద 1974 1981 గాలికి చట్టం చేయడం జరిగింది. దీని కోసం ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ప్రతి స్టేట్ లో కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ కాలుష్య నియంత్రణ మండలి ముఖ్యంగా ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి గాలి కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ వాటిని తరచూ వాటి పరిశ్రమలను చెకింగ్ చేసుకుంటూ అనమాట వాళ్ళు పరిమితికి లోబడి ఆపరేట్ చేస్తున్నారా, వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయడం కోసము ఎఫ్రియంట్ అయితే ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయా, ఎయిర్ పొల్యూషన్ అయితే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ పెట్టారా లేదా అని చూసుకుంటూ ఎవరైనా చట్టాలను అతిక్రమించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ అనమాట బోర్డు రెగ్యులర్ గా చేస్తూ వస్తుంటారు. అలాగే ఎవరైనా సరే ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అనమాట అంటే ఎవరైనా కంప్లైంట్స్ రూపంలో కానీ ఏ విధంగా మా దృష్టికి వాటిని ప్రయారిటీ మీద అటెండ్ అయ్యి వాటిని రిట్రెస్ చేయడం కోసం కూడా మేము దాని మీద పనిచేస్తూ ఉంటాము.
1: వివిధ రకాల కాలుష్యాల గురించి వివరంగా తెలుసుకుంటే అందులో ముందుగా గాలి కాలుష్యం. ప్రతి జీవి జీవించేందుకు గాలి, నీరు, ఆహారం ఎంతో అవసరం. అందులో ముఖ్యమైన గాలి నేడు దుమ్ము, ధూళి, పొగ, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి రసాయనాల కారణంగా కలుషితంగా మారుతుంది. కలుషితమైన గాలి జీవులకు హానికరమే కాకుండా ఎన్నో రకాల వస్తువులను కూడా పాడు చేస్తుంది. ముఖ్యంగా కర్ర, బొగ్గు, కిరోసిన్, డీజిల్, పెట్రోల్ తదితర ఇంధనాలు మండుట కారణంగా పెరుగుతున్న వాతావరణ వేడితో కార్చిచ్చులు ఏర్పడి అరణ్యాలు తగలబడుతున్నాయి. ఆ తరుణంలో వెలువడే పొగ, దుమ్ము, ధూళి కారణంగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ లాంటి రసాయనాలు వెలువడి కలవడంతో గాలి కాలుష్యంగా మారుతుంది. వాహనాల్లో ఉపయోగించే ఇంధనాలు మండిన సందర్భంగా కొన్ని సంయోగ పదార్థాలు పూర్తిగా దహింపబడక కర్బన రేణువులు గాలిలో చేరి కాలుష్యం చోటు చేసుకుంటుంది. అదేవిధంగా ఫ్యాక్టరీల నుండి పొగ, మసి, హానికర రసాయనాలు వెలువడి అవి కాస్త గాలిలో చేరడంతో గాలి కాలుష్యం సంభవిస్తోంది. పంటల్లో వాడుతున్న క్రిమి సంహారక మందులు కూడా గాలిలో కలిసి కాలుష్య కారణంగా మారుతున్నాయి. పంటలకు చీడ పట్టకుండా అధిక ఉత్పత్తికి అనేక కృత్రిమ రసాయన ఎరువులు, మందులు వాడటంతో అవి కూడా ఎక్కువ మోతాదులో వాడుతున్న తరుణంలో గాలిలో కలిసి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.

నేడు అనేక దేశాలు రక్షణ పేరిట తమ అభివృద్ధిని బలాన్ని చాటాలన్న కాంక్షతో సాగిస్తున్న అణుశక్తి పరీక్షలు కూడా వాయు కాలుష్యానికి కారణంగా మారుతున్నాయి. విమానాల ప్రమాదాలు, అంతరిక్షయాన ప్రమాదాలు కూడా గాలిని కాలుష్యం చేస్తున్నాయి. గాలి కాలుష్యం కారణంగా వాతావరణంలో వేడి పెరిగి దాని ప్రభావం మంచు ఖండాలపై పడుతోంది. అక్కడి మంచు కరిగి సముద్రాల్లో నీటి పరిమాణం

0: శీతోష్ణ స్థితులను కూడా ప్రభావితం చేస్తుంది.
1: ఓజోన్ను కలిగి ఉండే ఇది భూమి మీద జీవాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. సూర్యుడి నుండి వెలువడే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను ఈ పొర అడ్డుకొని జీవజాల మనుగడకు తోడ్పడుతుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న గాలి కాలుష్యం కారణంగా ఓజోన్ పొర మందం తగ్గుతున్నట్లు అంటార్కిటికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.
0: ఇంతటి ప్రభావాన్ని చూపే గాలి కాలుష్యం నివారించడానికి మనిషి పొగరాని ఇంధనాల వినియోగం, కాలుష్యరహితమైన శక్తి వనరులను వాడటం పెరగాలి. కాలుష్యాన్ని తగ్గించే ఫిల్టర్ల వాడకం, కర్మాగారాల్లో కాలుష్య నియంత్రణ సాధనాలు పెరగాలి. కార్బన్ డైఆక్సైడ్ను బాగా పీల్చుకుని ఆక్సిజన్ అందించే చెట్లను విరివిగా పెంచాల్సి ఉంది.
1: మనిషి ఆరోగ్యంపై ఎన్నో దుష్పరిణామాలు చూపే అనుధార్మికతకు దూరంగా ఉండేలా అణుశక్తి పరీక్షలపై ఆయా దేశాలు స్వీయ నియంత్రణను పాటించాల్సి ఉంది. అణువ్యర్థ పదార్థాలైన జిర్కోనియం ముక్కలు రాపిడి కలుగగానే మండిపోయి ఎన్నో రకాల విషవాయువులను గాలిలో కలిపివేసే విషయాన్ని ఆయా దేశాలు ప్రజాక్షేమం దృష్ట్యా ఆలోచించాల్సి ఉంది. నీటి కాలుష్యం. మానవ మనుగడకు ప్రధాన కారణమైన మరో అతి ముఖ్య వనరు నీరు కాగా, అది కూడా నేడు అనేక విధాలుగా కలుషితం అయి అటు మానవ జీవనాన్ని ఇటు ఇతర జీవజాల మనుగడను ప్రభావితం చేస్తోంది. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్య సమస్యల్లో నీటి కాలుష్యం ఒకటి. ప్రాణాధారమైన జలం కాలుష్యం బారిన పడుతుండటంతో ఆ నీటిని వినియోగించిన ఎన్నో జీవరాశులు ప్రమాదాలకు లోనవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహన లేకుండా సాగిస్తున్న చర్యల కారణంగా గొంతు తడపాల్సిన జలం కాస్త గరళంగా మారుతుంది.
0: త్రాగునీటి వనరుల వద్దే అనాలోచితంగా దుస్తులు, పశువులు కడగటం తదితర వాటితో తెలియకుండానే ఎంతో మంది జల కాలుష్యానికి కారణమవుతున్నారు. ఇక పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను యథేచ్ఛగా కొన్ని చోట్ల నదులు, కాలువలు, చెరువుల్లోకి కలిపివేస్తుండటంతో ఆ రసాయన వ్యర్థాలతో ప్రాణాధారమైన నీరు కలుషితంగా మారుతోంది. కొన్ని పరిశ్రమల నుండి రేడియోధార్మిక పదార్థాలు కూడా నీటిలో కలిసి కాలుష్యానికి కారణమవుతున్నాయి. పొలాల్లో పంటల పెరుగుదలకు, చీడల నుండి వాటిని రక్షించుకునేందుకు వాడుతున్న రసాయనిక మందులు, ఎరువులు నీటిలో కలిసి నేరుగా కాలుష్యం చేస్తున్నాయి.
1: చమురు వంటి పదార్థాల ఎగుమతి, దిగుమతుల సందర్భంగా చిందే చమురు కారణంగా చమురుకు మోసుకెళ్లే భారీ నౌకలు ప్రమాదాలకు గురై చమురు సముద్ర జలాల్లోకి చేరడంతోనూ కాలుష్యం సాగుతుంది. సముద్ర జలాల్లోకి సాగుతున్న ఈ కాలుష్యం కారణంగానే దాదాపు 30,000 జలచర జాతులు మరణిస్తున్నాయని కొన్ని పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి.
0: ప్రాణాధారమైన నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో, పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉందని గ్రహించి అందుకు అనుగుణంగా మనిషి వ్యవహరించాల్సి ఉంది.
1: భూమి కాలుష్యం. నేడు మనం నివసిస్తున్న భూమిని కూడా కాలుష్యాల బారి నుండి కాపాడుకోవాల్సిన అగత్యం ఏర్పడటం దురదృష్టకరం. భూమిపై అన్నింటికన్నా పైనున్న పొరను మట్టి అని పిలుస్తుండగా భూమి మీద జీవరాశుల జీవనానికి ఇది అత్యంత ఆవశ్యకమైనది. 1 హెక్టారు మట్టిలో 300 మిలియన్ల సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు నివసిస్తుంటాయని చెబుతారు.
0: మనిషి తాను జీవించడానికి మట్టి ఎంత అవసరమో గ్రహించిన తర్వాత మహారణ్యాలను ఆహారం కోసం నరికివేస్తూ, విస్తారమైన అడవులను నాశనం చేసి ఆనకట్టలను నిర్మిస్తూ ప్రకృతిని గుప్పిట పెట్టుకునే చర్యలకు దిగడంతోనే కాలుష్యం కోరలు చేస్తున్నాయి.
1: పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను, విషరసాయనాలను ఇష్టారాజ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పడవేయడం ద్వారా కాలుష్యం చోటు చేసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వ్యర్థాలను ఏకంగా భూమిలోకి బోరువేసి పంపుతున్నారన్న వార్తలు మరింత ఆందోళనను కలిగించకమ్మాను.
0: భూమి కాలుష్యానికి ప్రధాన కారణంగా అడవులు, చెట్ల నరికివేతను చెప్పవచ్చు. ఒకానొక సమయంలో మొత్తం భూభాగంలో 40% అడవులు

0: ఆక్రమించబడి ఉండేవి. అయితే నేడు వాటి శాతం 1/3 వంతు కన్నా తగ్గిపోవడం ఎంతైనా ఆందోళనకరం. మనిషి తన అవసరాలను తీర్చుకోవడానికి అడవులను నాశనం చేస్తున్నాడు. ఒక సర్వే మేరకు ప్రపంచవ్యాప్తంగా 40 హెక్టార్ల అడవులు హరించుకుపోతున్నట్లు సమాచారం.
1: అడవులను, మత్స్య సంపదలను కొల్లగొడుతూ పంటల అధికోత్పత్తి పేరిట రసాయనాలు ఉపయోగిస్తూ భూసారాన్ని హరిస్తూ మానవాళి తాత్కాలికంగా కట్టెక్కుతున్నా అదెంతో కాలం సాగే పరిస్థితి లేదని గుర్తించాల్సి ఉంది.
0: ధ్వని కాలుష్యం. కాలుష్య కారకాల్లో నేడు ధ్వని కాలుష్యం కూడా ఒకటిగా మారిపోయింది. మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతటా శబ్దం నిండి ఉంటుంది. శబ్దం లేని చోటు అంటూ ఉండదు. కేవలం మన కర్ణభేరి అందుకోలేని శబ్దం కూడా అయి ఉండవచ్చు. శబ్దం కాస్త మన జీవనంలో భాగమే అయినా నేడు రణగొణ ధ్వనులు, హైపిచ్ రొదలు పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో ఉదయం నుండి అర్ధరాత్రి దాకా వాహనాల మూతలు మన కర్ణపుటాలను తాకుతూనే ఉంటాయి. అయితే ఇవి కాస్త మన ఆలోచనలకు, ఇతర దైనందిన కార్యక్రమాలకు అంతరాయం కలిగించినంత వరకు పర్వాలేదు, కానీ ఆ తర్వాత మాత్రం వీటిని శబ్ద కాలుష్యంగానే భావించాల్సి ఉంటుంది. మోటారు వాహనాలు, మైకులు, అత్యంత శబ్దాలను కలిగించే రైళ్లు, విమానాల వంటి భారీ వాహనాల రాకపోకలు కలిగించే శబ్దాలు శబ్ద కాలుష్యంగా మారుతున్నాయి. ఫ్యాక్టరీల సైరన్లు కూడా ఇలాంటి కాలుష్యాలకు కారణంగానే చెప్పవచ్చు. సంగీతం పేరుతో విశృంఖల శబ్దాల చప్పుడు గుండెల్లో దడను, ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇలాంటి హద్దుమీరిన ధ్వనుల కారణంగా శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది.
1: ధ్వని కాలుష్యానికి గురయ్యే ప్రాంతాలను గుర్తించి వాటిని 4 రకాలుగా విభజించింది. పారిశ్రామిక ప్రాంతం, వాణిజ్య ప్రాంతం, నివాస ప్రాంతం, నిశ్శబ్ద ప్రాంతాలుగా పేర్కొంది. ఇందులో నిశ్శబ్ద ప్రాంతాలుగా గుర్తించిన ఆసుపత్రి, విద్యాసంస్థలు, కోర్టు తదితర వాటి చుట్టూ పక్కల ప్రాంతాల్లో వాహనం హారన్లు, మైకుల ఉపయోగం, బాణాసంచ పేలులను నిషేధించడం కూడా జరిగినా అమలు మాత్రం అందంత మాత్రంగానే ఉంది. అదేవిధంగా సినిమా హాళ్లల్లో కూడా 90 డెసిబెల్స్కు మించి ధ్వని ఉండరాదని ఈ మండలి ఉత్తర్వులు ఉంటున్నాయి.
0: పరిమితికి లోబడి మాత్రమే మన కర్ణభేరి ధ్వనులను స్వీకరిస్తుంది. స్థాయిని మించిన ధ్వనులతో ఇది మొద్దుబారిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భావ ప్రసారంలో ప్రతిబంధకాలు, నాడీ మండలంలో హార్మోన్ల ఒత్తిడి, శాశ్వత చెవుడు, మానసిక ఒత్తిడి, పనివేగంలో లోపం, నిద్రాభంగం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం, సామాజిక సంబంధాలకు అంతరాయం ఏర్పడతాయి.
1: మానసిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ధ్వని కారణంగా మంచి ఆరోగ్యవంతుడైన వ్యక్తి కూడా నిద్రలేమి అసహనానికి గురి అవుతాడు, క్రమంగా హింసా ప్రవృత్తికి పాల్పడతాడని చెబుతారు. అధిక ధ్వనుల కారణంగా వ్యక్తి మస్తిష్కం అస్థిరమై అధిక రక్తపోటు తదితర ఎన్నో రుగ్మతలకు గురి అవుతాడు. ధ్వని ప్రభావాన్ని వివరించేందుకు కొందరు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ సైనికాధికారులు ధ్వనినే అస్త్రంగా ఉపయోగించి శత్రువుల్ని 4 వైపులా చుట్టుముట్టి యుద్ధం చేయకుండానే లొంగదీసుకున్నారని కూడా వివరిస్తారు.
0: పలు రకాల కాలుష్యాల కారణంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు, జబ్బుల గురించి ఛాతీ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం అశోక్ కుమార్ గారు ఇలా తెలియజేస్తున్నారు.
2: మనకి వాతావరణంలో ఉన్న పొల్యూషన్ వల్ల ఇటు ప్రజలకు కానీ హ్యూమన్స్ కానీ అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పొల్యూషన్ అనేది ఏంటంటే ఈ పొల్యూషన్కి సంబంధించిన కారక పొల్యూటెంట్స్ అనేటివి ఈ వాతావరణంలోకి రిలీజ్ అవ్వడం వల్ల మనుషులకి మీద కానీ ప్లాంట్స్ మీద కానీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి మామూలుగా 3 రకాలు ఉంటాయండి. 1 ఎయిర్ పొల్యూషను, 2 వచ్చేసి ధ్వని కాలుష్యము, 3 వచ్చేసేసి వాటర్ కంటామినేషను. సో ఈ 3 వల్ల కూడా హ్యూమన్స్కి అనిమల్స్కి కంటిన్యూస్గా ఎఫెక్ట్ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఈ ఎయిర్లో ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చేటి మెయిన్ ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్లో ఒకటి వచ్చేసి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే అంటే సీఓపీడీ అంటారు, తర్వాత ఆస్తమా, అలర్జీ, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనుషులకు వస్తాయి. సో రెండోది వచ్చేసి వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చే

0: ఉంటాయి అంటే ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, అయితే మనుషులకు ఏ విధంగా అంటే మనుషులకు మెయిన్ ఏంటంటే అబ్డామినల్ సంబంధించింది అంటే డయోరియా, కంటిన్యూస్ గా డయోరియా రావడము, తర్వాత ఈ టైఫాయిడ్ జ్వరాలు మామూలుగా వాటర్ కంటామినేషన్ వల్ల వస్తాయి. దాని తర్వాత వాటర్ ఎక్కువ పొల్యూటెడ్ స్టాగ్నేషన్ అవడం వల్ల, దోమలు ఎక్కువ పెట్టడం వల్ల మలేరియా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఈ డ్రింకింగ్ వాటర్ లో ఈ ఎక్కువ చుట్టుపక్కల ఈ రివర్ స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ రివర్ స్టోరేజ్ ఉండడం వల్ల ఈ దోమలు, ఈ డెంగ్యూ జ్వరాలు, తర్వాత మలేరియా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ ఎక్కువ ఇప్పుడంటే మనకంటే కలరా అంటే తక్కువ ఉంది కానీ, ఒకప్పుడు వాటర్ కంటామినేషన్ వల్ల ఎక్కువ కలరా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వాటర్ వల్ల వచ్చేటివన్నీ కూడా ఎక్కువ శాతం మనకు ఈ ఇంటెస్టైనల్ సంబంధించిన జబ్బులు, తర్వాత ఈ దోమలు ఎక్కువ స్టాగ్నేషన్ వాటర్ వల్ల దోమలు ఎక్కువ పెరగడం వల్ల ఈ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు, ఈ కంటామినేషన్ డ్రింకింగ్ వల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు, తర్వాత ఈ టైఫాయిడ్ జ్వరాలు వచ్చే అవకాశం.
1: ఇలా నివసిస్తున్న భూమి, తాగుతున్న నీరు, పీలుస్తున్న గాలి, చివరికి ధ్వనులు కూడా కాలుష్యం బారిన పడి మానవ జీవితంతో పాటు ఎన్నో జీవజాతులపై అపరిమిత ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికైనా మనం అభివృద్ధి పోటీలో ఆరోగ్యదాయకమైన పర్యావరణ ప్రాముఖ్యాన్ని మరిచిపోరాదు. భవిష్యత్ తరాలకు బ్రతుకుపై భరోసా కల్పించాలంటే మన జీవనశైలిని మార్చుకోవడం ఒక్కటే మార్గం.
2: మీరు ఇంతవరకు బతుకు భరోసా రూపకం విన్నారు. రచన శ్రీ కె రమేష్ రావు, నిర్వహణ శ్రీ ఎం హరి.

0: भारती FM 101.3
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి FM నే వింటాను.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారని తెలిసి విచారిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ సినీ దర్శకులు బహుముఖ ప్రజ్ఞాశాలి సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్దానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మరోసారి ఊపందుకున్నాయి. ఈసారి భారత్ ప్రతిపాదనకు ఉక్రెయిన్ నుంచి కీలక స్పందన వచ్చింది. కాల్పుల విరమణ కోసం తమకు 4 ప్రతిపాదనలు అందాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా తెలిపారు. భారత్, అమెరికా, టర్కీ, ఈజిప్ట్ నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో భారత ప్రతిపాదన అత్యంత సమగ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి, సాంకేతిక ప్రగతికి ఊతమిచ్చేలా దేశంలోని 23 ఐఐటీలు ముందుకొచ్చాయి. రాష్ట్రానికి అవసరమైన టెక్నాలజీని బదిలీ చేసేందుకు సంపూర్ణ అంగీకారం తెలుపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పాన్ ఐఐటీ ఏపీ 2026 సదస్సులో ఒక చారిత్రక డిక్లరేషన్ను విడుదల చేశాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పీఎంఏవైజీ 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఈరోజు భూమి పూజ చేయనున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమం జరగనుంది. కళాకారులకు డేటా బ్యాంక్ ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను అందజేస్తామని, సాధారణ పింఛన్లతో కాకుండా కళాకారుల సేవలను గౌరవించేలా ప్రత్యేక విధానంలో పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో భారత జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని కవసం చేసుకున్న నేపథ్యంలో ఈ అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత జట్టును అభినందించారు. ఇది దేశానికి ఎంతో ఆనందకరమైన సందర్భమని కొనియాడారు. రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఈడీ కోర్సుకు 10,500, బీఈడీ ప్రత్యేక విద్యకు 17,625 రూపాయల చొప్పున నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రైవేటు, నాన్ మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎండీఎస్ కోర్సుల్లో S2, S3 ఎన్ఆర్ఐ సీట్ల ప్రవేశానికి సంబంధించి విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దంత వైద్య మార్గనిర్దేశకాల్లో సందేహాలు ఉంటే 8979780501, అలాగే సాంకేతిక సమస్యలు ఉంటే 9000780707 నంబర్లను సంప్రదించాలని పేర్కొంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు క్యూలైన్లో ఇబ్బంది పడకుండా విడతల వారిగా లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే తోపులాటలు లేకుండా క్యూలైన్లలోనే కంపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేసి దర్శనానికి పంపుతున్నారు. సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. అలాగే టైం స్లాట్ భక్తులకు దాదాపు 3 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోందని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఎంటర్ అయిపోయాము హరవేల్లు ప్రోగ్రాంలోకి. సో ఇవాళ హరవేల్లు ప్రోగ్రాంలో నేనైతే బోల్డ్ అనే క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. సో మీరు కూడా రెడీగా ఉంటే నేను అడిగిన క్వశ్చన్స్కి వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244888 అనమాట. సో ఇవాళ హరవేల్లులో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, 2026లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్ను నిర్వహించింది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్ను నిర్వహించింది. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244888. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సాంగ్ వింటూ నాకు మెసేజ్ చేసేయండి. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు.

0: కార్డ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్.

ఆశ అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హరివెల్లు ప్రోగ్రామ్లో. సో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను, నన్ను బోల్డ్ని మెసేజ్లు కూడా వచ్చేసినాయి. సో క్వశ్చన్ ఏమడిగానంటే 2026లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్ని నిర్వహించింది అని అడిగాను. సో ఎవరెవరు ఆన్సర్లు పంపించేశారో చూద్దాం. మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు పంపిస్తున్నారు, బాగున్నారా అంటూ పంపించారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. అండ్ అలాగే హాయ్ నమస్తే, హ్యాపీ సండే, హరివిల్లుకు స్వాగతం అంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి పంపిస్తున్నారు. మీరు కూడా ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ శివ శ్రీఫణి గారు దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనికా గారు పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే భాను కిరణ్ ఫ్రమ్ అనంతపూర్ డిస్టిక్ వెలుగుప్ప నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గద్వాల్ జిల్లా ఎర్రపల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్ జరిగింది అంటే 81వ సెషన్ అనమాట. సో 81వ సెషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎనివే నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. సో ఎనివే ఈ గుడ్ మార్నింగ్ మెసేజెస్ కాదు, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే పంపించండి. అండ్ సంజన ఫ్రమ్ రాయ్పూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎనివే మరి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 2026-27 కాలానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026-27 కాలానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? సో దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హార్వెల్ ప్రోగ్రామ్లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026-27 సంవత్సరానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు అని. సో చాలామంది అయితే మెసేజ్లు పంపించారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, ఎనీవే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ ఏదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంజనా గారు రాయ్పూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మార్కపురం డిస్టిక్ డోర్నాల నుండి నీల నాయక్ మల్లా నాయక్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ గారు జస్ట్ హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సరే పంపించలేదు. ఎనీవే నెక్స్ట్, హాయ్ అక్క శుభోదయం, నా పేరు జాన్సీ, నేను పుత్తూరు కోర్టులో జాబ్ చేస్తాను అంటూ పంపిస్తున్నారు, ఆన్సర్ పంపించారు కానీ బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక అనంతపురం నుండి అనురాధ గారు ఓకే సెకండ్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్, చందన, సీత పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అన్నమాట. నెక్స్ట్ ఎవరు అంటే గనక బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఆన్సర్ ఏంటి అంటే 2026-27 సంవత్సరానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ ఏ నగరాన్ని ఎంపిక చేశారు అంటే లాహోర్. లాహోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మోస్ట్లీ చాలామంది కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ హరివిల్లులో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించినది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ నేత్ర

0: NETRA నేత్ర ఏ సంస్థకు సంబంధించినది? సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866248814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ట్యూర్ ఆర్జే దీపు.
1: Congratulations, Ricky.
2: Thank you.
1: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఇదిగో కోడల పిల్లా.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా.
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలా అండత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మన ముందే మరవిల్లు ప్రోగ్రాంలో సో అక్కడ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించినది అని. సో చాలామంది అయితే ఆన్సర్లు పంపించారు, ఎవరెవరు పంపించేశారో చూద్దాం. రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోలా నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్ దీపు సౌజన్య అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావల్లి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు.

అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే సంజనా గారు రాయ్పూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే విమల గిరిబాబు ఫ్రమ్ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు బెంగళూరు అంట, రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ బొడ్డు తులసిదాస్ నవ్విపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే హాయ్ అక్క శుభోదయం నా పేరు ఝాన్సీ అంటూ పంపిస్తున్నారు, సి చాలా పెద్ద మెసేజ్ పెట్టేసావు అందులో నీ ఆన్సర్ ఎక్కడుందో ఎదుక్కోవాలి, ఎనివే నువ్వైతే రైట్ ఆన్సర్ పంపించేశావు. నెక్స్ట్ ఎవరు అంటే గనక పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదా మల్లేశ్వరి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే ఎస్వి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ దక్షిణ చీరువల్ లంక అవనిగడ్డ కృష్ణా డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్, అలాగే గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివారాణి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు అండ్ అలాగే కడప నుంచి సీత ప్రసన్న జ్యోతి తేజు మా పేర్లు మాకే చెప్తున్నారా, ఎనివే మరి రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు మాత్రం మెన్షన్ చేయండి, ఆజ్య పేర్లు కాదు. ఎనివే నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించింది అంటే ఇస్రో అన్నమాట, ఇది అంతరిక్షంలోని వస్తువులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను ఇవాళ హరివిల్లులో. లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి, వాట్సాప్ చేసే నెంబర్ 08662488814. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అని మనం ఉన్నాం హరవిల్లులో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారతదేశం ఆస్కర్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది అని చెప్పేసి. సో మెసేజెస్ అయితే చాలామంది పంపించారు. ఎవరు పంపించారు అంటే రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కడప నుంచి వినయ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు, సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బాలరాజు, రాధ, మారుతి, లిఖిత, రక్షిత ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావల్లి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఫుల్ డీటెయిల్గా కూడా పంపించేశారు. ఎనివే నెక్స్ట్ బొడ్డు తులసీదాస్ నవ్విపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఆత్మకూర్ని ఆది శేషు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ పంపించేస్తున్నారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హ్యానీ ప్రోగ్రామ్ సూపర్, మంచి సాంగ్స్ వినిపించారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదా మల్లేశ్వరి గారు రైట్ ఆన్సర్ పంపించారు అనుకున్నా కానీ మీరు ఏంటండి సార్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్. అలాగే విమల గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముడిగుబ్బ సత్యసాయి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి ఆదిత్య కిషోర్ రఘు, మీరు అసలు మీ పేరు మాత్రం పంపించరట్లేండి, అందరి పేర్లు మాత్రం పంపిస్తున్నారు. ఎనివే మరి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదొచ్చి సక్కుబాయి గారు ఈరోజు మీ షో చాలా బాగుంది అంటూ పంపిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ అండి. ఎనివే మరి ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేస్తున్నాను. సో చాలామంది కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో భారతదేశం ఆస్కర్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా గోందల్ అనమాట. సో 99వ అకాడమీ అవార్డ్స్ ఆస్కర్ 2027 కోసం భారత్ తరపున అధికారిక ఎంట్రీగా గోందల్ అనే మరాఠీ మూవీని ఎంపిక చేశారనమాట. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 50:48 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ అందరికీ కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను.

0: శ్రీ FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బూరిపాలెం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 300,000 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడంతో ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

పాన్ ఐఐటి సమ్మిట్ వివిధ నూతన వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. విజయవాడలో నిర్వహించిన ఈ సదస్సులో అంకుర్ సంస్థలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. ప్రభుత్వం తరపున అంకుర సంస్థలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా కంపెనీలకు భూ కేటాయింపు సహా వివిధ అనుమతుల మంజూరు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఐటీ కార్యదర్శి కాటినేని భాస్కర్ కు సీఎం సూచించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు 2 కీలక కార్యక్రమాలు జరగనున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భారత్ అభివృద్ది చెందడానికి ఒక దశాబ్దం చాలని, ఆ స్వర్ణ దశాబ్దం ఆంధ్రప్రదేశ్ది కావాలని, దానికి స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే 3 ఎస్ల మంత్రం ఆధారం కావాలని రాష్ట విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 1.67 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని, 18 లక్షలతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ నిధులతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ మండలాల్లో 7,068.96 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 75.64 కిలోమీటర్ల పొడవైన 36 రోడ్లను రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ప్రొద్దుటూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు నారాయణ, ఎస్ సవిత, బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:59:52. మయూరి పుష్పక విమానం, మైకేల్ మదన కాబరాజు, ఆదిత్య 369, ఇలాంటి అంటే ఈ మూవీస్ నేమ్స్ వింటే డెఫినెట్గా ఎవరు గుర్తొస్తారు? సంగీతం శ్రీనివాసరావు. ఆయన అందించిన క్లాసిక్స్ అన్నీ ఇన్ని కాదు, మన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే క్లాసిక్స్ని అందించారు. అంటే టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్గా లేని ఆ రోజుల్లోనే చాలా వైవిధ్యం గల స్టోరీస్ని, ఒక యూనిక్ కాన్సెప్ట్స్ని ఆలోచించడమే కాదు, వాళ్ళ వాటిని ప్రజెంట్ కూడా చేశారనమాట. అంటే సిల్వర్ స్క్రీన్ పైన మనకి ప్రజెంట్ చేసి చూపించారు. మనల్ని మెస్మరైజ్ చేసిన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన నిన్న కాలం చేశారు, కానీ ఆయన సినిమాలు మాత్రం మన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయనే చెప్పచ్చు. ఆయన స్మరించుకుంటూ ఫస్ట్ అయితే ఒక సూపర్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఆదిత్య 369. ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సో మనం మాట్లాడుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. 1931 సెప్టెంబర్ 21 నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు ఆయన. ఆయన తండ్రి ఒక హెడ్ మాస్టర్ అయితే తల్లి వయలిన్ వాయిద్య నిపుణురాలంట. అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేటప్పుడు శ్రీనివాసరావు గారికి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పర్యవేక్షణలో నాటక రంగంలో ప్రవేశం ఏర్పడిందంట. అండ్ అంతేకాదు, అంటే కాలేజ్ డేస్లోనే హాలీవుడ్ సినిమాలు అనేవి బాగా చూసేవారు సింగీతం శ్రీనివాసరావు. అండ్ డిగ్రీ అందుకున్న తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా కూడా వర్క్ చేశారు. అంతేకాదు, అంటే స్వయంగా రచించిన నాటకాలు అంటే బ్రహ్మ అంత్యఘట్టం అనే నాటకాల్ని తన విద్యార్థులతో కలిసి ప్రదర్శింపజేసేవారండి. అంతేనా కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకమైన చిత్ర అనే నాటకాన్ని చిత్రార్జున అనే సంగీత నాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు సింగీతం శ్రీనివాసరావు గారు. సో ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చూశారంట. అండ్ టామ్ భూషాన్ అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో కూడా ప్రసారం చేశారంట. సో ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆయన చరిత్రని అంటే ఆయన జీవితాన్ని ఒక బుక్ కింద రాయొచ్చు అన్నమాట. ఎనీవే, రీసెంట్గా అంటే ఆయన ఆల్మోస్ట్ 90+ వయసులో సింగీతం అనే మూవీని కూడా డైరెక్ట్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ నాగశ్విన్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆ మూవీకి. అంతేకాదు, ఆయన హెల్ప్తో అంటే ఈయన డైరెక్ట్ చేస్తూనే ఆయన హెల్ప్ తీసుకుని డైరెక్షన్ చేశారు సింగీతం అనే మూవీ. అండ్ దానికి డిఎస్పి మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అందించారు. అంటే ఈ వయసులో కూడా ఆయన మూవీని డైరెక్ట్ చేయాలి అని అనుకున్నారు అని అంటే ఆయన ప్యాషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన మూవీస్ని చూస్తే అర్థమవుతుంది, ఆయన కాన్సెప్ట్స్ని చూస్తే అర్థమవుతుంది, ఆయన విజువల్ అంటే ఆయన విజనరీ ఎలా ఉందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్టు ఏదో తీసామా అంటే తీసామా లాంటి సినిమా కాదు అది కూడా. సింగీతం రీసెంట్గా వచ్చిన మూవీ అది కూడా ఏదో ఏదో తీసామా ఈ వయసులో అని కాకుండా

ఒక యూనిక్ కాన్సెప్ట్ తో. ఆ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే ఒక ఊరు ఒక శాపానికి గురవుతుంది అనమాట. ఆ ఊర్లో ఏంటంటే ఎవరు కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఏదైనా కన్వే చేయాలి అని అంటే అన్ని పాటలతోనే మాట్లాడుకోవాలి. సో అందరూ కూడా పాటలతోనే రిప్లై ఇచ్చుకుంటారు, పాటలతోనే మాట్లాడుకుంటారు. కుదిరితే డెఫినెట్గా మూవీ చూడండి. అంటే ఈ వయసులో కూడా అలాంటి కాన్సెప్ట్ ఆలోచించి ఆ మూవీని తీయాలి అని కష్టపడి ఈ వయసులో తీశారు అని అంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సో ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మైకేల్ మదన కామరాజు నుంచి వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: विविध भारती एफएम 101.3।
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ 101.3 అండ్ స్టూడియోలో టైం 11:28:28 మనం ఉన్నాం సినిమా కబుర్లో. సో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మూవీ, అంటే ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ అనమాట, తమిళ డైరెక్టర్ అట్లీ, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ రాక. సో టెక్నాలజీని బేస్ చేసుకుని ఒక హై అండ్ క్లాసిక్ ఇవ్వాలని సిద్ధమైనట్టున్నారు వీళ్ళిద్దరూ. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ దీనికి సంబంధించిన ఒక గ్లిమ్స్ కూడా రీసెంట్ గా అంటే ఇంటర్నెట్ లో, ఎక్స్ లో, మన ట్విట్టర్ లో చక్కర్లు కొట్టింది. బట్ అది ఎంతవరకు నిజమనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ మూవీని 2 పార్ట్స్ గా రిలీజ్ చేయబోతున్నారంట. సో ఫస్ట్ పార్ట్ వచ్చి December 2027 లో అండ్ సెకండ్ పార్ట్ వచ్చి 2028 లో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ మూవీలో దీపికా పదుకొనే, అలాగే రష్మిక అండ్ మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఇలా చాలా మంది స్టార్సే ఉన్నారు ఈ మూవీలో. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని తెలియాలి అని అంటే ఇంకొక 1.5 ఇయర్ వెయిట్ చేయాలన్నమాట. ఎనీవే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతీ FM 101.3. నేను మీ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు రివ్యూ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:39:25. హాయ్ క్రిష్ జీ, బాగున్నారా? మీరు వచ్చారని మీ మ్యూజికల్ ఓకే మ్యాజికల్ మ్యూజిక్ని బట్టి గెస్ట్ చేసేసాం. సండే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ జీ. ఇక సాయంత్రం వరకు మీకు మాకు సందడే సందడే అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో సండే ఫన్ డే, ఎంజాయ్ చేద్దాం. 5 o'clock వరకు మిమ్మల్ని సందడి చేయిస్తాను, మీతో మనందరం సందడి చేద్దాం. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ దేని గురించి అనండి, తండేల్ మూవీతో నాగ చైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన డైరెక్టర్ చందు మొండేటి అనమాట. సో ఇప్పుడు ఆయన అంటే నెక్స్ట్ మూవీ బాలీవుడ్లో చేయబోతున్నారు. సో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఉన్నారు కదా, ఆయన నిర్మిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్ మహాకాళ్ అనే మూవీ ద్వారా హిందీ చిత్రసీమకి డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు చందు మొండేటి. కార్తికేయ 2తో చందు మొండేటి క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు, అండ్ బాలీవుడ్లో కూడా. సో ఇది నచ్చి భన్సాలి గారు అంటే సంజయ్ లీలా భన్సాలి స్వయంగా ఈ పౌరాణిక డ్రామా బాధ్యతలన్నీ కూడా ఆయనకి అప్పగించినట్లు తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో దగ్గుబాటు రానా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అంటే ఎక్కువ వారణాసిలో జరగబోతుందంట, అండ్ భారీ బడ్జెట్ కూడా ఈ మూవీకి ఒక విజువల్ వండర్గా దీన్ని తెరకెక్కించాలని చూస్తున్నారంట. చందు మొండేటి ఐడియాస్ అండ్ విజన్ నచ్చి కూడా కొన్ని అంటే స్టోరీలో కొన్ని చేంజెస్ కూడా చేశారని చెప్పి తెలుస్తుంది. మరి చూద్దాం, సంజయ్ లీలా భన్సాలి గారు అంటేనే ఆయన ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్.

ఆయన ప్రొడక్షన్లో అంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తూ చందుమూర్నేటి డైరెక్ట్ చేస్తున్నారంటే మరి ఆ విజువల్ వండర్ ఎలా ఉండబోతోంది అని అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అసలు ముందు అఫీషియల్గా కన్ఫర్మేషన్ రావాలి ఈ మూవీకి సంబంధించి, మనకి ఇదంతా కూడా కొన్ని రూమర్స్ ద్వారా తెలిసిన విషయాలు అన్నమాట. ఎనీవే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: विविध भारती FM 101.3।
1: राम, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:48. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు నటిస్తున్న ప్రెస్టీజియస్ హండ్రెడ్

0: వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:48. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గారు నటిస్తున్న ప్రెస్టీజియస్ 100th మూవీ కింగ్ 100 అనే మూవీని అంటే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్గా ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవన్నమాట. అంటే అప్పటి వరకు ఏ చిన్న ఒక ఫస్ట్ లుక్ కానీ ఏది దీనికి సంబంధించి ఈ మూవీకి సంబంధించి ఏ డీటెయిల్ కూడా బయటకు రానివ్వలేదు. బట్ సడన్ సర్ప్రైజ్ లాగా August 29th అంటే ఆయన బర్త్డే సందర్భంగా కింగ్ 100 అనే టైటిల్తో ఒక టీజర్ లాంచ్ చేశారు. ఆర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. అంటే ఇది ఒక యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుందంటే మూవీ అయితే. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ కూడా ఏంటంటే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్కి మళ్ళీ అంటే తమిళ్ హీరోనే అశోక్ సెలవన్ అని చెప్పి ఈయన్ని ఈ మూవీలో విలన్గా తీసుకున్నారన్నమాట. సో అంటే లాస్ట్ టైం ఈ డైరెక్టర్ అండ్ ఈ విలన్గా యాక్ట్ చేసిన హీరో ఎవరైతే ఉన్నారో అశోక్ సెలవన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో నిన్నిలా నిన్నిలా అనే మూవీ వచ్చింది. మరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది చూడాలి అని అంటే December 24th వరకు వెయిట్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి. సో డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్ అండ్ కింగ్ నాగార్జున గారి కాంబినేషన్ అంటేనే సాంగ్స్ అన్ని అదిరిపోతాయి అన్నమాట. లైక్ ఫస్ట్ మన్మధుడు, కింగ్, మాస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ భాయ్, అఫ్ కోర్స్ భాయ్ మూవీ ఫ్లాప్ అయి ఉండొచ్చు బట్ సాంగ్స్ మాత్రం అల్టిమేట్ ఉంటే ఆల్బమ్ మాత్రం. సో మళ్ళీ ఒక టీజర్లో వచ్చిన ఒక బీజియం ఏదైతే ఉందో దాంతోనే ఒక అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేశారని చెప్పారు డిఎస్పి కాంబినేషన్లో మన కింగ్. సో చూద్దాం మరి December 24th ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఇప్పుడైతే ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టూడియో.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. బ్యూటిఫుల్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ రాఘవన్ నుంచి ప్లే చేస్తాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది హరీష్ జయరాజ్ అండి, పాటను పాడింది కార్తీక్ అండ్ నకుల్ అండ్ క్రిష్ అండి. పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరరామూడు. మనమున్నాం ఎక్కడ మీకు తెలుసాలో మాట్లాడుకుంటున్నాం. చైనాకు సంబంధించి అంటే ఏదైతే ఎడార్లు ఉన్నాయో అవన్నీ కూడా తీర ప్రాంతాలను, అంటే ఒక సముద్రం కొద్ది కొద్దిగా తన తీర ప్రాంతాలను ఎలా ముంచేస్తుందో, అలాగే ఎడారి కూడా తన సమీప ప్రాంతాలు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కూడా అలా తినేస్తుందంట. అక్కడ చైనాలో గోబి అంటే ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎడారి ఇది. చైనాకు ఉత్తరం వైపు నుండి ఈ ఎడారి ఇసుక రాసులతో అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఇయర్ వచ్చే ఇసుక తుఫాన్లు, అంటే వాటిని ఎదుర్కోవడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఇసుకతో ముంచెత్తుతూ వందల ఎకరాల భూముల్ని తనను కలిపేసుకుంటుందంట. అండ్ దీనికి భయపడి అంటే లాస్ట్ ఇయర్లో ఈ ఎడారికి దగ్గరలో ఉండే లక్షల కుటుంబాలు వలస కూడా వెళ్ళిపోయినాయంట. అలాగే ఇంకొక ఎడారి కూడా ఉంది, ఆ ఎడారిలో కూడా ఇదే ప్రాబ్లం. అంటే ఈ ఎడార్ల విస్తరణతో తీవ్రంగా సతమతమైన చైనా ఏం చేసిందంటే, మొత్తానికి 1978లో 3 నార్త్ షెల్టర్ బెల్ట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాదు, 1978లో. దీన్నే గ్రేట్ గ్రీన్ వాల్ అని పిలుస్తారు, ఇందాక చెప్పాను కదా. అంటే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి, దీన్ని అడ్డుకోవడానికి, అలాగే దుమ్ము తుఫాన్లు ఏదైతే ఉంటాయి వాటిని అడ్డుకోవడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవ నిర్మిత అరణ్యాలను సృష్టించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. 16 డేస్ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది హరిచరణ్ అండ్ బాంబే జయశ్రీ. మనమునాం మీకు తెలుసాలో మాట్లాడుకుంటున్నాం చైనాలో ఎడార్లు ఎలాగ అని తీర దగ్గర ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుముట్టేసి తనలో కలిపేసుకుంటున్నాయని చెప్పి చెప్పాను కదా. 6,600 కోట్ల మొక్కలు నాటేశారని చెప్పి. సో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రోగ్రామ్ కింద 13 ప్రావిన్స్ ఎడార్ అంచుల చుట్టూ, అంటే ఆ ఏదైతే బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్ చుట్టూ దాదాపు 4,500 కిలోమీటర్స్ పొడవున చెట్లతో మొత్తం పచ్చగా నింపేశారండి. ఇందులో భాగంగా 1978 నుంచి, ఇందాక కూడా చెప్పాను 1978లో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి, ఇప్పటి వరకు 6,600 కోట్ల మొక్కలను నాటినట్లు ఎవరైతే ఆఫీషియల్స్

ఉంటారో వాళ్ళు రివీల్ చేశారనమాట. అండ్ 2050 వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ని కొనసాగించి 10,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చైనా లక్ష్యంగా పెట్టుకుందాం. అండ్ ఈ ప్రోగ్రాం కింద ఎడారి సమీప ప్రాంతాల్లో యూకలిప్టస్ లాంటి వేగంగా పెరిగే అలాగే నీటి అవసరం తక్కువగా ఉండే మొక్కలను కూడా నాటారంట. అండ్ ఇంకొన్ని చోట్లయితే రైతులే స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కూడా చేశారు. అండ్ 7 ఏళ్ల కింద నాటిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా మారి మానవ నిర్మిత అరణ్యాలు ఏర్పడ్డాయన్నమాట అక్కడ. దీనివల్ల ఉత్తర చైనాలో అటవీ విస్తీర్ణం అనేది 5% నుంచి 13.5% కి పెరగడం అనేది చాలా పెద్ద విశేషంగానే చెప్పచ్చు. అండ్ దీనివల్ల వర్షపాతం కూడా పెరిగింది. అండ్ ఇసుక తుఫాన్లు ఆ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిందండి. మామూలు విషయం కాదు కదా. అది సంగతి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40 మీకు తెలుసాలో మరిన్ని విశేషాలు అయితే మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ

సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ది మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుధీర్ గంగా 44 సంవత్సరాల విరామం తర్వాత
భారత మహిళల హాకీ జట్టు

0: దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రంగ మూవీలో నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. సాంగ్ ని పాడింది ఆలా ప్రజు అండ్ పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండ్ మనం ఉన్నాం మీకు తెలుసాలో. సో చైనాలో ఒక మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అంటే న్యాచురల్ ఫారెస్ట్ తో పోలిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనేవి 66% చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నట్లు కొంతమంది చెప్తున్నారనమాట ఎక్స్పర్ట్స్ అయితే. అంతేకాదు శాటిలైట్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ తో ఈ అడవుల్ని వీళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్కువగా పీల్చుకోవడం అండ్ ఇతరత వేరే వేరే రీజన్స్ ఉన్నాయి వాటి వల్ల. అంటే మనుషులు నాటే మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడ సైంటిస్ట్ అయితే కొంతమంది చెప్తున్నారు. అయితే దీని వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయంట.

ఎంత అంటే ఎంత ఫాస్ట్ గా పెరిగినప్పటికీ ఇవి ఆర్టిఫిషియలే కదా, ఎప్పటికైనా న్యాచురల్ న్యాచురలే, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే. ప్రజెంట్ మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నా సరే, అంటే లాంగ్ టైంలో చూసుకుంటే మనం న్యాచురల్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అవి అవే మంచివని చెప్పి అక్కడ కొంతమంది ఇంకొంతమంది వాదన అన్నమాట. ఎందుకు అని అంటే న్యాచురల్ గా వచ్చే అడవులు ఏవైతే ఆ చెట్లు కానీ ఏవైతే ఉంటాయో ఆ ఫామ్ అవుతుందో ఫారెస్ట్ అంతా కూడా, దానివల్ల పర్యావరణం అంటే మన ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది.

అని చెప్పి ఇంకొంతమంది, అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొంతమంది వాళ్ళు వాదిస్తున్నారు. ఏదేమైనా సరే, చైనా తలపెట్టిన ఈ గ్రేట్ గ్రీన్ వాల్ మాత్రం పర్యావరణ పరిరక్షణకు కొత్త పాఠం నేర్పుతోందనే యాప్. అండ్ ఇంకొన్ని ఆఫ్రికా దేశాలు కూడా దీన్ని అనుసరిస్తూ ఎడారిలో పచ్చదనం తీసుకొస్తున్నాయి. అది సంగతి అంటే ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఎడారిని ఆల్మోస్ట్ మనం ఒక ఫారెస్ట్ లాగా ఇన్ని వేల కోట్ల చెట్లను నాటుతూ ఒక ఫారెస్ట్ లా తీర్చిదిద్దాలి అని అంటే అసలు అది మామూలు విషయం కాదు. చెప్పాలంటే నిజంగా చైనాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. 1978 స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ ని, అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6,600 కోట్ల మొక్కలు నాటారనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంకా 2050 వరకు కూడా కొనసాగుతుందంట. వాళ్ళ అంటే వాళ్ళ గోల్ ఏంటి అని అంటే 10,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చైనా ఒక లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. చూద్దాం మరి, 2050 అంటే ఇంకా 24 ఇయర్స్ ఉంది. సో అప్పటికి చూద్దాం ఆ నెంబర్ని రీచ్ అవుతుందో లేదో. అది సంగతి. అండ్ 12:48:48 స్టూడియోలో టైం. ఇది ఈరోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ 1 o'clock ఈ న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ధీరాలో కొంతమంది ధీరల గురించి మాట్లాడుకుందాం, వాళ్ళెవరనేది తర్వాత చెప్తాను. వింటూ స్టెరియో.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం ఓబుల్నాయుడు పాలెం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0 కింద మొత్తం 3 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇదివరకే 75,000 గృహాలకు కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా 2.25 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల్లో నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

విండు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:03 అండ్ ఈ రోజు ధీరాలో మాట్లాడుకుందాం కొంతమంది ధీరాల గురించి. అంటే సడన్ గా ఎవరైనా సైంటిస్ట్ పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ ఇలాంటి అంటే మెన్ సైంటిస్టుల గురించి చెప్తారు. బట్ ఎంతమందికి ఉమెన్ సైంటిస్టుల నేమ్లు గుర్తున్నాయి చెప్పండి? అలా మహిళా సైంటిస్టులు చాలా మంది తమ తమ ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక రంగాలను చాలా వరకు అంటే సుసంపన్నం చేసిన సంగతి మీలో ఎంతమందికి తెలుసు? అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల గురించి అంటే కొంతమంది గురించి ఈ రోజు ధీరాలో మాట్లాడుకుందాం మనం. సో వీళ్ళు అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రంగాల వైపు ఆకట్టుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేటి తరం యువతలపైన చాలా వరకు ఉండాలి. వాళ్ళు పెద్ద కళలు కనేలా చేస్తున్నారు వీళ్ళు. అండ్ బాలికలు, మహిళలకు విద్యలో అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృధాగా పోతున్నాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే

ఎనీవే, ఈ రోజు అయితే మనం కొంతమంది ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తర్వాత చెప్పండి, ఇప్పుడు కాదు. మెసేజ్లు అయితే ఇప్పుడు వద్దు, 2:30 నుంచి మాట్లాడుకుందాం. ఎనీవే, ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఇంటూ స్టెరియో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిట్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక వివరాలు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ,
1: దేశంలో మొట్టమొదటిసారిగా గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రూర్కీతో చారిత్రాత్మక ఎంఓయూ కుదుర్చుకున్నాం. 3D టెక్నాలజీ అత్యంత వేగవంతమైన నిర్మాణం, నాణ్యత, అధిక బలం, తక్కువ వ్యయం మరియు వ్యర్థాల తగ్గింపు, మరి అనేక ఉపయోగాలున్న కొత్త టెక్నాలజీని మన రాష్ట్రంలోనే ప్రవేశపెడతాం. మన అందరికీ కూడా గర్వకారణం చెప్పేసి కూడా మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తాను. ప్రత్యేకమైన చొరవతో, పట్టుదలతో కేంద్ర మంత్రి చౌహాన్ గారు సహకారంతో 3 లక్షల ఇళ్లను సాధించామని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తామని.
0: రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ఆయన ఈరోజు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం కింద 12,000 కోట్ల రూపాయల మేర నిధులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. టిట్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో

0: జరుగుతున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు పరిశీలించారు. 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, రజపతి రాయపేట పార్కు, సమతా మహిళా సంఘ భవనం, టిట్కో గృహాల కాలనీ, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం తదితర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
1: పాలకొల్లు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు, టిట్కో ఇళ్లకు సంబంధించి బ్యాలెన్స్ పనులన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ 2 సంవత్సరాల్లోనే ఒక విడతలో 1600 దాకా ఇచ్చాము. మిగిలిన బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయడమే కాకుండా టిట్కో ఇళ్లు కూడా కార్పొరేట్ లెవెల్లో ఉండాలనే ఆలోచనతో అక్కడ రైతు బజారు, పిఎస్సీ సెంటర్, స్కూలు, అంగన్వాడీ ఉన్నాయో ఆ సౌకర్యాలు కూడా ఒక్కొక్కటి ఏర్పాటు చేయడం ఆలోచనతో ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం.
0: వెనుకబడిన తరగతులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సూక్శ్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం పోరాటం చేస్తోందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేస్తూ,
2: రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం 50.5% ఉన్నారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికి 34% రూరల్ ఏరియాలోని 33.3% అర్బన్ ఏరియాలో రిజర్వేషన్ కల్పించాలని, 34% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా బీసీస్కి ఇవ్వాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి భవిష్యత్ అవ్వచ్చు.
0: రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 80 నియోజకవర్గాలు నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో మంత్రి పాల్గొని అన్ని జిల్లాల్లోని భవనాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే పన్ను విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన దాదాపు 17 సంవత్సరాల పాటు చర్చల్లోనే ఉండి పలు ప్రభుత్వాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతకుముందు రాష్ట్రాల సరిహద్దులు దాటే వస్తువులపై పలు రకాల పన్నులు విధించడంతో పాటు పన్నుపైనే మళ్లీ పన్ను విధించేవారు. దీంతో 3 రాష్ట్రాలు దాటేసరికి వస్తువు ధరపై స్పష్టత లేకుండా పోయేది. గతంలో కేంద్రం నుంచి రావాల్సిన కేంద్ర అమ్మకాల పన్ను బకాయిలు చెల్లించకపోవడం కూడా రాష్ట్రాల ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పాత బకాయిలను పరిష్కరించడంతో పాటు ప్రతి రాష్ట్రానికి సంవత్సరానికి నిర్దిష్ట స్థాయిలో ఆదాయ వృద్ధికి హామీ ఇచ్చింది. ఫలితంగా 2017 జులైలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. రాష్ట్రాల మధ్య పన్ను సరిహద్దులు తొలగి దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడింది. జీఎస్టీ సంస్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగి. దేశ్ మే ఆప్కీ రోజ్మర్రా కీ జరూరత్ కీ జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ కమ్ హోనే సే మాతాఓ బహనో కా రసోయీ కా ఖర్చ్ బహుత్ కమ్ హోనే వాలా హై. మంజన్, సాబున్, శాంపూ సే లేకర్ ఘీ ఆర్ ఖానే కీ కయీ చీజే సస్తీ హో జాయేగి. బచ్చో కీ పఢాయీ మే కామ్ ఆనే వాలి స్టేషనరీ కీ కీమత్ గడ్ జాయేగి.
0: ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని ముఖ్యమంత్రి ఎక్స్వేదిగ్గా తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి అనిత, కందుల దుర్గేష్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈరోజు వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వరుస సెలవులు ఆదివారం కావాలి.

వడంతో పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు వెల్లడించారు. మహామండపం ర్యాంప్ మీదుగా కొండపైకి వెళ్లాలని భక్తులకు సూచించారు. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షకులుగా ఖ్యాతి గడించిన జంతు ప్రేమికులు ఇటలీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి 1226 సంవత్సరం అక్టోబర్3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన గౌరవార్థం ఆ మరుసటి రోజు అక్టోబర్ 4వ తేదీన ఆ ప్రాంతంలో పండుగ వాతావరణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలో 330 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో నిన్న పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా తొలిదశలో 80 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా మరో 10 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీబీజీ రామ్జీ సాస్కి రహదారుల భవనాల శాఖ నిధులు 164 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్టంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:30:55. మనమునాం ధీరాలో మాట్లాడుకుందామని చెప్పాను మహిళా శాస్త్రవేత్తలు కొంతమంది గురించి. సో ఫస్ట్ జంపింగ్ జీన్స్ అనమాట, అంటే వారసత్వ నిర్ధారణ కోసం చేసే డిఎన్ఏ పరీక్ష ఉంటుంది కదా, ఆ ఏదైతే ఉంటుందో దానికి మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్లింటాక్. సో ఈవిడే కనిపెట్టారనమాట జన్యువుల్లో, అంటే డిఎన్ఏ పరిణామంలో మార్కులు ఏదైతే చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్కి కారణమయ్యే జంపింగ్ జీన్స్ని కనుగొన్నందుకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు బార్బరా. సో ఇంకా ఇలా ఉమెన్ సైంటిస్టులు అయితే ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత వింటూ స్టేడియో

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 1:42, 10 సెకండ్ మన మొన్న ధీరాలో ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ డైనోసార్ మేడం. ఎందుకు ఇలా అన్నాను అని అంటే, ఈవిడ కూడా ఒక శాస్త్రవేత్త, ఆవిడ పేరు మేరీ అన్నింగ్ అనమాట. ఇంగ్లాండ్లో సముద్ర తీరంలో కొండలను అన్వేషించి ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అనే అస్థిపంజరాన్ని, అంటే డగ్ ది డైనోసార్ అనే దాన్ని కనిపెట్టారనమాట. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చాలా వరకు వేరే శాస్త్రవేత్తలకు చాలా యూజ్ అయిందని చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, సైంటిస్టుల లిస్ట్. అవి కూడా మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్. లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టేట్ యూ.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: Bharti FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:59:57. మన్మునామ్ ధీరాలో కొంతమంది ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ నెక్స్ట్ సైన్స్ టీచర్ అనమాట. సో ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సహించారు సాలీ రైడ్ అనే ఆవిడ. అంటే తర్వాత ఆస్ట్రోనట్గా మారి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర కూడా సృష్టించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాత కాలంలో అంటే అంతరిక్ష పరిశోధనలో కూడా యూజ్ చేశారనమాట. అండ్ ఈవిడ ముఖ్యంగా అంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఏం చేశారంటే బాలికల అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్పారనమాట. అంతేకాదు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. అంతేనా కాదు, ఇంకా ఎందరో ఉన్నారు. సూర్యుడితో సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువ భాగం హైడ్రోజన్ హీలియంతోనే నిండి ఉన్నాయని చెప్పి తొలిసారిగా ఫస్ట్ చెప్పిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పెయిన్ గాపోష్కిన్ అనే ఆవిడ. అంతేకాదు అంతరిక్ష అంటే అమెరికన్ అంతరిక్ష సంస్థ అయిన నాసా కంప్యూటర్స్ను వినియోగించుకోవడానికి అంటే యూజ్ చేయడానికంటే ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని ఖచ్చితంగా గణించి చెప్పిన హ్యూమన్ కంప్యూటర్ క్యాథరిన్ జాన్సన్ కూడా. అంతేకాదు ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ B12 లాంటి జీవరసాయనాల ఆ నిర్మాణాన్ని ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన ఇంకొక సైంటిస్ట్ డొరోతి హాట్కిన్. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పను కదా ఆ లిస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారన్నమాట. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ లానే అంటే మీలో ఎంతమందికి సైంటిస్ట్ నేమ్ తెలుసు అని అంటే సైంటిస్టుల నేమ్స్ తెలుసు అని అంటే మ్యాక్సిమం అందరూ కూడా మెన్ సైంటిస్టుల నేమ్స్ చెప్తూ ఉంటారు. బట్ ఇలా చాలా మంది ఉమెన్ సైంటిస్టులు ఉన్నారనమాట. మనకు తెలియని వాళ్ళు, ఎన్నో ఇన్వెంట్ చేసిన వాళ్ళు, డిస్కవర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి టైం లేదు కాబట్టి ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడుకున్నాం, ఇంకొంతమంది గురించి నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఈరోజు ధీరా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక సూపర్ ఇన్స్పిరేషనల్ సాంగ్తో ఈరోజు బై బై చెప్పేద్దాం. ధీరాకి మాత్రమే ఎగ్జాక్ట్గా 2:00 న్యూస్ తర్వాత మళ్ళీ 2:00కి ఢిల్లీ నుంచి న్యూస్ కూడా ఉంటుంది. సో 2:15కి మనం మళ్ళీ కలుద్దాం సందడే సందర్లో. వింటూ స్టేట్యూ

0: FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే. రేడియో ఎప్పుడు మీతోనే.
0: FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి నుంచి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్, సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారికి, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు, నిన్న మా నాన్నగారు కాలం చేశారు అందుకని ఈరోజు నేను ప్రోగ్రాంలో పాల్గొనడం లేదు అని అంటే ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్. అండ్ నెక్స్ట్ కారపూస స్నాక్స్ తింటూ మీ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణ్ హని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్జే గారికి, సహస్రోతలకు అందరికీ శుభ మధ్యాహ్నం, చక్కగా భోజనం చేసి సందరికి సిద్ధంగా ఉన్నామంటూ ఆచార్య చిరంజీవి రామలింగం నుంచి పంపించారు, కాదు హైదరాబాద్ నుంచి పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే. జేరుపోతులు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ ఎలా ఉన్నారు, తిన్నారా సార్ అని అంటూ అమూల్య, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎమ్నరేషన్, ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ధనలక్ష్మి గన్నేపూడి నుంచి పంపించారు, రామచంద్రపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే డాక్టర్ రామకృష్ణ గారు అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ సునంద అనంతపురం నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఫణిసత్య శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు బాగున్నారా, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి పంపించారు, కాశీ ముత్తజవలి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అలాగే గురుకుమార్ ఏసీ నగర్ విజయవాడ నుంచి, సారీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు, రేయ్ కాదు రేయ్ సెకండ్ మూవీ. అండ్ సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ అని అంటూ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్. అండ్ ముకుంద మూవీ అంట, శంకర్ పైడిపల్లి నుంచి పంపించారు. అండ్ దస్గిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మీ మొదటి ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి పంపించారు, నరసన్న శివగంగ, రైట్ ఆన్సర్. అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పంపించారు, కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి వీళ్ళందరూ, రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు దన రొంపిచర్ల నుంచి పంపించారు, రేయ్ కాదు ఇంకో సినిమా ఉంది. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ రైట్ ఆన్సర్. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు వీళ్ళందరూ, రైట్ ఆన్సర్ చేబ్రోల్ నుంచి. అండ్ కొలిపూర్ నుంచి మౌలాలి గారు, రైట్ ఆన్సర్. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చయ్య గారు, హనుమకొండ జిల్లా నుంచి పంపించారు. అండ్ షేక్ ముబీన్ అండ్ మస్తాన్ పంపించారు, బీవీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచమ్మాల నుంచి, రైట్ ఆన్సర్. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్, పిల్ల నువ్వు లేని జీవితం అనమాట ఆ సినిమా పేరు. ఇంకెవరు కూడా ఇప్పుడు ఆన్సర్ విని ఆన్సర్ చెయ్యొద్దు. సో నేనైతే సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. దానికంటే ముందు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ ఈరోజు వర్షం పడి వెలిసింది, ఇప్పుడే సందరికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అది సంగతి 2:37:57 సెకండ్లు స్టూడియోలో టైం, మనమున్నాం సందరే సందడిలో, మన ఫేవరెట్ ప్రోగ్రామ్.

మన పెన్ పేపర్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను, పెన్ రెడీ చేసుకోండి. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే తూర్పు, 6, 2, 4 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా, 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే తూర్పు అండ్ 6, 2, 4 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటా పదం తెలిస్తే 0866-24-8814 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. కానూరు నుంచి తాతారావు గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ ఆన్సర్ ఆలోచిస్తూ పంపిస్తూ ఉండండి. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్డ్.

సో అదని వాడి సంగతి సూపర్ సాంగ్ విన్నారు. ఫ్రమ్ ద మూవీ కృష్ణార్జున యుద్ధం నుంచి ప్లే చేశాను. అండ్ మనం మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్, ఐ మీన్ ఆన్సర్ కూడా చాలా ఈజీయే. బాధాకరమైన సంఘటన నుండి అప్పలరాజ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సూపర్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఎం నరేష్ అండ్ రోజా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. రాంగ్ ఆన్సర్ మూసాపేట నుంచి అండ్ గచ్చిబౌలి నుంచి ప్రస్తున్న రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూతాన్ పోచంపల్లిచ్చి రైట్ ఆన్సర్ అండ్ నెల్లూరు జిల్లా ఎనమడుగుడు నుంచి పంపించారు. శ్రీ చేబ్రోళ్ళు రామకృష్ణయ్య గారు వీళ్ళందరూ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మొత్తం కలిపితే ఏ వర్డ్ అవుతుందని క్వశ్చన్ అడిగాను. మళ్ళీ మీరు నేను పంపించిన క్లూసే రివర్స్లో నాకు పంపించారు.

అండ్ మీ రెండో ప్రశ్నకు సమాధానం అని అంటూ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ అండ్ ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కమతమ్మ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ కౌస్తుభ స్టడీంగ్ 9th క్లాస్ అంట ఆత్మకూరు నుంచి హాయ్ కౌస్తుభ అండ్ రైట్ ఆన్సర్ అలాగే ఉమ్మడిశెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం నుంచి పంపించారు కడప జిల్లా రైట్ ఆన్సర్ అండ్ ఎలిఫెంట్ అంట హాయ్ అంటూ గడ్డ మంకే గారు బండారపల్లి నుంచి పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ బట్ సెకండ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సగమే రైట్ ఆన్సర్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్ అనుకుంటున్నాం అని అంటూ రామకృష్ణ గారు సునీత రాజోల్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కలబందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్జవలి రాంగ్ ఆన్సర్ ఒక్క లెటర్ తగ్గింది పుష్ప అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మబాయి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ ఓకే మీకు భాస్కర్ గారు పంపించారనమాట పులిపాటి వెంకటేష్ గారు ఆన్సర్ అయితే మీరు అలాగే ఫార్వర్డ్ చేశారు నాకు అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ అంటూ పంపించారు సో ఆన్సర్ ఏంటి ఇంతకీ ఇందులో అండ్ రామకృష్ణ కాలనీ సారీ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా ఆన్సర్ రైట్ ఆన్సర్ అండ్ తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ మొబిన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ చాలా వేడిగా ఉంది వానపాట వేయండి అంట వాన వస్తే బాగుంటుంది అని అంటూ ఇటు కొంచెం క్లైమేట్ క్లౌడీగా ఉంది పంపిస్తాను లేనట్టు ఒక వానపాటు కూడా వేస్తాను అండ్ మూసాపేట గ్రామం నుంచి అమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ ప్రశ్న ఒకసారి చెప్పండి ఆన్సర్ రివీల్ చేసే టైంలో ప్రశ్న ఇంకా అండ్ చిలుగు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ రేవతి రాజశేఖర్ రాజోల్ నుంచి రైట్ ఆన్సర్ సో 6-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను ఆన్సర్ ఈస్టర్ అన్నమాట ఈఏఎస్టీఈఆర్ ఈస్టర్ చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి ఏం చేద్దాం సాంగ్ ప్లే చేద్దాం బట్ దానికన్నా ముందు థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ

సామెత మనం ఎప్పట్లానే మన పెన్ పేపర్ క్వశ్చన్స్ తో పాటు సామెతలు కూడా ఉంటాయి కదా. కాబట్టి ఫస్ట్ సామెత ఏంటండి ఈరోజు, ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని సామెత. ఏంటది తెలిస్తే 0866 2438 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్గా అడిగాను నేను, ఎక్కువ అంటే ఐ మీన్ ఎక్కువ మ్యూట్ కూడా చేయలేదు, ఐ మీన్ ఎక్కువ ఆన్సర్ని కూడా దాచలేదు, కొంచెం మాత్రమే దాచాను. ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని సామెత. తెలిస్తే 0866 2438 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ.

0: Bharti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: నో పెళ్లి సో అదనమాట సంగతి ఫ్రమ్ ద మూవీ సోలో బ్రతికే సో బెటర్ సినిమా నుంచి ప్లే చేసిన సూపర్ సాంగ్ అండ్ మనమున్నాం సండే సందర్లో. నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఒక సామెత అనమాట. యాక్చువల్గా ఇది ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సామెత ఇది, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. సో ఎగ్జాక్ట్లీ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఎగ్జాక్ట్గా కాకపోయినా కొంతమంది దగ్గరగా పంపిస్తే ఓకే రైట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేద్దాం. నేను రామనగర్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రమణ్యం గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట గ్రామం నుంచి అమ్మ రేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించినారు రాంగ్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వీళ్ళందరూ. దీనికి జవాబు కన్నీరు, ఎందుకంటే కన్నీటిని ఎవరు తుడవరంట. కాదు అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య తెలియదు సార్ మీరే చెప్పండి ఏంటి సార్ లంచ్ చేశారా ఏంటి స్పెషల్స్ అని అంటూ లంచ్ అయితే చేశాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య ఫర్ ఆస్కింగ్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు. ఎర్మిల్ సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా రాంగ్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పద్మశ్రీ శ్యామ్. అలాగే పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముజ్జావలి దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంట కొత్త ఆన్సర్ చెప్పారు. అండ్ నాగేంద్ర అనంతపురం నుంచి రైట్ సంసారంలో కాదు రాంగ్ ఆన్సర్. అండ్ పి జానకిరామ్ ఉమా ఊబిలో నుంచి అని అంటూ నందిగామ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఉమ్మడిశెట్టి సుధాకర్ అని జ్యోతి అక్కివారిపల్లి గ్రామం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ తరాలపల్లి గ్రామం నుంచి జేరుపోతలు బుచ్చయ్య గారు. అండ్ హాయ్ అంటూ గడ్డ అంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ అండ్ వి వరప్రసాద్ గౌడ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నంద్యాల నుంచి పంపించారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ దమాక్ ఖరాబ్ ఆన్సర్ తెలుస్తలేదు బాయ్ ఆచార్య చిరంజీవి రామలింగ. సో హైదరాబాద్ నుంచి ఆన్సర్ నేను చెప్తాను. అండ్ అడవిలో పడితే అడిగే నాదుడే లేడు అని అంటూ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్త సెంటెన్స్ పంపించారనమాట. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే అప్పుల్లో పడితే కాదు కదా సాయి శిరీష తిరుపతి నుంచి అండ్ ఉట్కూరు జిల్లా నారాయణపేట గ్రామం నుంచి పంపించారు డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అలాగే తాడు అంట గురుకుమార్ ఏసీ నగర్ నుంచి ఏంటా తాడు మరి కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి క్రిష్జీ సెకండ్ ఆన్సర్ అని అంటూ యాక్చువల్గా ఇది థర్డ్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ జానకిజీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండ్ హాయ్ సార్ అని అంటూ పంపించారు. నర్సాపురం నుంచి పాపారావు గారు రైట్ ఆన్సర్ అండ్ ఆచార్య చిరంజీవి గారు రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు పంపించారు విమలా గిరిబాబు ఆరాధ్య అండ్ ముదిగుబ్బం నుంచి పంపించారు సత్యసాయి డిస్టిక్ అంట. కష్టాన్ని చూసి జాలిపడేవారు లేరు బాధను పంచుకునేవారు లేరు అని అంటూ సో కొత్త ఆన్సర్. అండ్ అలాగే షేక్ యస్మిన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బీబీ నగర్ నెల్లూరు నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అమూల్య సార్ ఇలా చాలా డేస్కి మీతో ఉండడం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ జాన్సన్

జోడ నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి ఎగ్జాక్ట్ గా కాకపోయినా రైట్ ఆన్సరే. అండ్ వానపాట వేస్తాను అన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేస్తాను డెఫినెట్ గా. అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి. అండ్ హాయ్ క్రిష్జి, లంచ్ చేశారా? మీ మూడో ప్రశ్నకు జవాబు, లంచ్ చేసి ఒక స్మాల్ నిద్ర వేసి ఇప్పుడు వెళ్ళేచాం, నడిబజార్లో పెట్టి వేసినా దిక్కు లేదు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ. బట్ ఎనీవే మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్ కదా. అండ్ సెగా అంట చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య వీళ్ళందరూ, బట్ రాంగ్ ఆన్సర్. నేను అడిగింది సామెత అనమాట. ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు, అడుగున పడితే లేవదీసేవారు లేరు, అడుగున పడితే, అది ఆన్సర్. బట్ చాలా మంది డిఫరెంట్ ఆన్సర్స్ పంపించారు. ఎనీవే రైట్ ఆన్సర్ కింద పడితే, అడుగున పడితే, బావిలో పడితే, ఇలా పంపించారనమాట. సో అది సామెత. అండ్ ఈసారి కూడా ఒక మూవీ క్వశ్చన్, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ లాగే అనిపిస్తుంది నాకు. మరి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. నాని అండ్ నాగ్, యువ సామ్రాట్ నాగార్జున, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఒక మూవీ ఏంటి తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, మూవీ క్వశ్చన్. నాగార్జున గారు అలాగే నాని హీరోలుగా యాక్ట్ చేసిన మూవీ ఏంటో తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

చెప్పొద్దని వాడి సంగతి. నాకు కూడా సర్ప్రైజ్ చాలా ఎక్కువ మెసేజ్లు వచ్చినాయి, బట్ సర్ప్రైజ్ కాదని చెప్పాలి, ఎందుకంటే ఎక్స్పెక్టెడే. నేను చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, చాలా మెసేజ్లు వచ్చినాయి. ఇంకొక 4 మెసేజెస్ వస్తే హాఫ్ సెంచరీ అవుతుందన్నమాట. సో జరిపోతులు బుచ్చయ్య గారు, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ రామకృష్ణ గారు, సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంనరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఊపిరి కాదు కదా ఊపిరి కార్తీ అండ్ నాక్ కాంబినేషన్లో వచ్చిన సినిమా.

0: వారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన పరివర్తన పీఎం సేతు పథకానికి ఏడాది పూర్తయింది. దేశంలోని ఐఐటీలను ఆధునిక శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ యువతకు ఉద్యోగం పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు అందించిన బహుమతుల 8వ ఈవేళం అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆసక్తి గలవారు పీఎం మెమెంటోస్ ఈవేళం పోర్టల్ను సందర్శించవచ్చునని పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట వ్యాప్తంగా చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. బుర్రిపాలెంతో పాటు ఓబులనాయుడుపాలెంలో 14 కోట్ల రూపాయలతో 117 ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ప్రపంచాన్ని వాటి కళ్లతో చూద్దాం అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ జంతువుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇదే అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా సందేశమిస్తూ సమస్త జీవరాశిని వన్యప్రాణులను సంరక్షించడం వాటి ఆవాసాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగరపూడి అనిత, పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026 వేడుకల ముగింపు కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీ రేపు అరకులోయలోని ట్రైబల్ మ్యూజియంలో నిర్వహించనున్నారు. ఈ ముగింపు వేడుకల్లో గిరిజనుల సాంప్రదాయ తిమ్సా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మైసూర్ తరహాలో విజయవాడ సింగ్నగర్ బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవం కార్యక్రమం ఈ నెల 11వ తేదీ నుంచి 10 రోజుల పాటు జరగనుందని శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. జపాన్లో జరుగుతున్న అయాచి నగోయా ఆసియా క్రీడలు 2026 నేటితో ముగియనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:35 అని అనుకున్నాం. సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, సో నాగ్ అండ్ నాని కాంబినేషన్ వచ్చిన సినిమా. కొలిపర్ నుంచి మౌలాలి గారు రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ సునంద అనంతపురం నుంచి, అండ్ దేవసేన తిరుపతి నుంచి, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ కలవందలపాడు గ్రామం నుంచి కాసిం ఉజ్జావాలి, అండ్ అలాగే గురుకుమార్ ఏసీ నగర్ నుంచి పంపించారు, అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి, అండ్ భాస్కర్ పెడన నుంచి పంపించారు, అండ్ ప్రసూనా గచ్చిబౌలి నుంచి, అలాగే పి జానకిరామ్ ఉమా నందిగామ నుంచి, అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, అండ్ అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు. మా నేమ్స్ కుమారి లక్ష్మీ వెంకటేష్, చాలా పెద్ద నేమ్స్ పంపించారు, అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ తిరుపతి నుంచి గౌరీ, అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ అమూల్య, అండ్ అలాగే కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి, అండ్ ఫణిసత్య శ్రీ తెనాల నుంచి, అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, అండ్ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి, అలాగే పాలంపోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు నంద్యాల డిస్ట్రిక్ట్, అండ్ చిలుగునారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నా ఫోర్త్ ఆన్సర్ అని అంటూ, ఓకే కామెడీ మూవీ నిజంగానే చాలా బాగుంటుంది, అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసింహ శివగంగ ఆన్సర్ అని అంటూ, అండ్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు, హైదరాబాద్ నుంచి పద్మశ్రీ వీళ్ళందరూ, అండ్ కాన్నూరు నుంచి తాతారావు గారు, అండ్ నమస్తే ఆర్జి కిషోర్ గారు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అండ్ శుభ సాయంత్రం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ భాష, అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ శివ ఎర్రగూడూరు ఓకే విలేజ్ నంద్యాల నుంచి పంపించారు, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వానపాట వేయలేదు అని అంటూ రామలకోట నుంచి, డెఫినెట్గా వేస్తాను వాన సాంగ్ ఏదో ఒకటి, అండ్ అలాగే హాయ్ క్రిష్ గారు ఆన్సర్ అని అంటూ మీరే చెప్పేశారు, నేను చెప్పానా, నేను అంతే ఆన్సర్ చెప్పలేదు, మీ పేరు కూడా పంపించుంటే ఇంకా బాగుండేది, అండ్ మీ నాలుగో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణ్ హాని, అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అని అంటూ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి గ్రామం నుంచి పంపించారు, అండ్ రైట్ ఆన్సర్ వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి చదివిన నేమ్స్ అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు, నేను ఆన్సర్ అని చదవట్లేదు ఎందుకంటే మళ్ళీ ఆ టైం ఎందుకు వేస్ట్ చేయడం, సో నేమ్స్ అన్ని చదువుకుంటూ వెళ్తున్నాను ఎవరెవరైతే రైట్ ఆన్సర్స్ పంపించారో, అండ్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు డి అరుణ మోహన్జీ వీళ్ళందరూ, అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చయ్య గారు హన్మకొండ జిల్లా నుంచి, అండ్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలిగాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, కాదు రాంగ్ ఆన్సర్, ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అబ్బా మొత్తానికి, అండ్ దిస్ ఇస్ రామకృష్ణ దొరకుంట కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అవర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది, హాయ్ క్రిష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్ యూర్ లాంగ్ టైమ్ హౌ ఆర్ యూ సార్, లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ లత, నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అండ్ రైట్ ఆన్సర్ కూడా, అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ మహమ్మద్ జైనిద్దీన్ స్నేహభాను జైనిద్దీన్ పంపించారు నిజామాబాద్ నుంచి, అండ్ సోమందిపల్లి నుంచి పంపించారు శివాజీ, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మూవీ అని అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముదిగుబ్బ నుంచి పంపించారు, సత్యసాయి డిస్టిక్ నుంచి హౌ ఆర్ యూ సార్ అని అంటూ, నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు, అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రూరు రామకృష్ణ గారు వీళ్ళందరూ పంపించారనమాట రైట్ ఆన్సర్. మరి నాగ్ అండ్ నాని కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి? దేవదాస్ అనమాట. సో బ్యూటిఫుల్ మూవీ, చాలా చాలా బాగుంటుంది, మరి నా చూడకపోతే చూడండి. అండ్ 3:09:22 స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవ్వండి, అండ్ పెద్ద నరసింహ పద్మబాయి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో ఈసారి కూడా పెన్ పేపర్ క్వశ్చన్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 8-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 8 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది, ఇందులో 2, 3, 3, 4 కలిపితే తలుపు, అండ్ 5, 6, 7, 8 కలిపితే సామర్థ్యం అని అర్థం వస్తుంది, అండ్ 6, 1, 2 కలిపితే చెడ్డ అని అర్థం వస్తుంది, ఏంటది? 8-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 2, 3, 3, 4 కలిపితే తలుపు, అండ్ 5, 6, 7, 8 కలిపితే
సామర్థ్యం. అండ్ 6 1 2 ఈ అక్షరాలని కలిపితే చెడ్డ అని అర్థం వస్తుంది. మొత్తానికి ఆ 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో తెలిస్తే 0866 24 888 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

రంభా హే రంభా, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మహాసముద్రం నుంచి ప్లే చేశాను అనమాట. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన సాంగ్, పాడిన సాంగ్. మర్మనామ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలా తక్కువ మంది మాత్రమే ఎస్ఎంఎస్ చేశారు. ఎందుకలా? డీకోడ్ చేయలేకపోయారా? గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ మీ 5వ ప్రశ్నకు జవాబు అని అంటూ క్రిష్జీ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కన్ హని, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఎర్రమిల్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్జీ బిగ్ కుడోస్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, అండ్ శ్రీవిద్య అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, ఈరోజు సందడే సందడిలో సరిగ్గా పాల్గొనలేకపోతున్నాను ఎందుకంటే నేను పెళ్లిలో ఉన్నాను అని అంటూ మహమ్మద్ జనిద్దీన్ స్నేహభావన జనిద్దీన్. సో మీరు ఆ టైం ఇచ్చారు, అదే చాలు నాకు 10,000, అదే 10,000 నాకు. అండ్ క్రిష్ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ పదాలు పట్టుకోగలిగాను మీ స్పీడ్ అందుకోలేకపోయాము అని అంటూ దేవసేన తిరుపతి నుంచి. నేను అందుకే క్వశ్చన్ చాలా స్లోగా చెప్తాను మీ, అంటే ఎస్ఎంఎస్లు కానీ పేర్లు అవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా చదివినా సరే క్వశ్చన్ మాత్రం చాలా స్లోగా చెప్తాను. ఎనీవే, ఆన్సర్ ఏది? దేవసేన అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ముదిగుబ్బ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కొంచెం డిఫికల్ట్గా ఉన్న డీకోడ్ చేస్తే ఓకే, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ వేదాంతం జానకి గారు. అండ్ హాయ్ బ్రదర్, వాన సాంగ్ ప్లీజ్ అని అంటూ వేస్తాను, నెక్స్ట్ వాన సాంగే వేస్తాను. అండ్ వరప్రసాద్ గౌడ ఎర్రగూడూరు నుంచి పంపించారు నంద్యాల జిల్లా నుంచి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే కే పెద్ద నరసింహ పద్మాబాయి వీళ్ళందరూ ఉత్తరం అంట. ఏంటో ఉత్తరం మరి. ఎనీవే, ఇవి మాత్రమే నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు. అండ్ మనమున్నాం సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్ 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా తక్కువ మంది మాత్రమే డీకోడ్ చేశారు. అడోరబుల్ రైట్ ఆన్సర్ అనమాట, ADORABLE, అడోరబుల్ రైట్ ఆన్సర్, 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్. ఇంకెవరు కూడా టైప్ చేసి పంపించొద్దు ఎందుకంటే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్. సో అందరూ అంటే కొంతమంది వాన సాంగ్ వాన సాంగ్ అంటున్నారు కదా, కాబట్టి నేను ఈసారి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, అంటే మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏది? 0866244888 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అడోరబుల్ అని అంటూ. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏంటి, వాన పాట ఏంటో తెలిస్తే, ఐ మీన్ గుర్తు తెచ్చుకోండి, 0866244888 ఈ నెంబర్కి వాన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడైతే వాన పాటే ప్లే చేస్తున్నాను మొత్తానికి, అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇది కూడా. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వైశాలి నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని పాడింది రంజిత్ అండి. పాటను కంపోజ్ చేసింది యశస్తమన్ అండి. పాటకు లిరిక్స్ అందించింది కృష్ణ చైతన్య. సో మొత్తానికి సాటిస్ఫై అయ్యారా? చాలా మంది వాన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను నేను. సో నేను అడిగిన క్వశ్చన్ భాస్కర్ పెడ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ గ్రేట్ ఆన్సర్ అండ్ ఎముడికి మొగుడు సినిమాలో వానజల్లు అనే సాంగ్ ఇష్టమంట బుచ్చిరెడ్డిపాలి గ్రామం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు డాడీ మూవీలో సాంగ్ ఇష్టం వానవాన సాంగ్ అంటూ అండ్ కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి బంగారు బుల్లోడులో స్వాతిలో కనీస్ ఓకే స్వాతిలో ముత్యమంతి అనే సాంగ్ కనీసం రెండు పేర్లు చదవండి. రెండు పేర్లు డెఫినెట్గా చదువుతున్నాను మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ వానవాన వెల్లువాయే సాంగ్ ఇష్టం అంట అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు వానవాన గ్యాంగ్ లీడర్ అలాగే వర్షం మూవీలో మెల్లగా కరిగిన సాంగ్ ఇష్టం అంట ఎవరికి కొలిపర్ నుంచి మౌలాలి గారికి అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు చిటపట చినుకుల వాన ఓకే చిగురాసే రేపేన లోన. నెక్స్ట్ మూవీ నేమ్ గుర్తురావట్లేదు నాకు నిజంగా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి గాలివానలో అబ్బా గాలివానలో వాన నీటిలో ఆ పాట ఇష్టమా మీకు? ఏం చెప్పారండి జానకి గారు. అండ్ ఇద్దరు అసాధ్యులే చిత్రంలో చినుకు చినుకు పడుతూ ఉంటే అని పాట ఇష్టం అంట మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ క్రిష్ గారు నాకు మాత్రం వాన మూవీలో అన్ని పాటలు ఇష్టమని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ బంగారు బుల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమని అంటూ పాలెంపోలయ్య గారు అండ్ కలమందలపాటి గ్రామం నుంచి సేమ్ సాంగ్ కాసీ ముజావలి పంపించారు. అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధార్థ మండలం నుంచి పంపించారు కిరాయి రౌడుల సినిమాలో వానొచ్చినంటే వరదొస్తుంది సాంగ్ ఇష్టం అంట. అండ్ వానవాన వెళ్ళివాయ అంటూ గ్యాంగ్ లీడర్ మూవీలో ఇష్టమంట సుమని పడన నుంచి అండ్ ఆత్మబలం నుంచి చిటపట చినుకులు పడుతూ ఉంటేనే సాంగ్ ఇష్టమంట చిలక నారాయణ గారు. ఓకే అదా చిటపట చినుకులు పడుతూ ఉంటే

అండ్ కనకారావు గారు పెడల నుంచి ఈ వర్షం సాక్షిగా, ఈ వర్షం సాక్షిగా ఇష్టం అంట. అండ్ మాణిక్యాలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి చిట్టపట చినుకలతో అక్కా చెల్లెళ్ళు మూవీలో మూవీలో అంట. అండ్ ఎదుట నిలిచింది చూడని సాంగ్ ఇష్టం అని అంటూ ఇస్ మై ఫేవరెట్ అని అంటూ ప్రసూన గచివోలు నుంచి సూపర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ శ్రీదేవి కలిసి నటించిన మూవీ ఘరాన దొంగలో వాన వెలిసిన వేళ అనే సాంగ్ ఇష్టం అంట. అండ్ తిరుపతి నుంచి దేవసేన వరదరాజ వీళ్ళందరూ పంపించారు వాన కదు, నాకైతే ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ చిట్టపట చినుకులు ఓల్డ్ స్వాతిముత్యపు జల్లలలో అనే పాటలు ఇష్టం అని అంటూ మా ఆట పాట మా ఇంట భోజనం మీ ఇంట చెప్పండి అని అంటూ ఆన్సరా నాకు తెలియదు నిజంగానే మీరే చెప్పండి. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ. అండ్ అలాగే అబ్బా ఇదేమి వాన ఇష్టం అంట శ్రీనివాస్ తిరుపతి నుంచి. ఏం పాట ఇది? అండ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ ఇన్నాళ్లకు గుర్తొచ్చిన వాన అలాగే చిట్టపట చినుకులు పడుతూ ఉంటే ఎరమిల్ సీతామహాలక్ష్మి గారు. అండ్ అలాగే అశోక్ గన్నవరం నుంచి పంపించారు గ్యాంగ్ లీడర్లో ఆ సాంగ్ ఇష్టం అని అంటూ. అండ్ ఎన్ వరప్రసాద్ వీళ్ళందరూ పంపించారు వాన వాన వెళ్ళు వాయ సాంగ్ గ్యాంగ్ లీడర్ నుంచి. అండ్ సేమ్ సాంగ్ షేక్ మస్తాన్ బీబీ నగర్ నెల్లూరు నుంచి. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు స్వాతిముత్యపు జల్లెలలో అండ్ గరాణ మొగుళ్ళు మూవీలో సాంగ్ ఇష్టం అంట. అండ్ అలాగే శ్రీవిద్య సునంద అనంతపురం నుంచి పంపించారు వర్షం మూవీల నుంచి ఎన్నాళ్ళకు గుర్తొచ్చిన వాన అంటూ. అండ్ వానా మూవీలో సాంగ్ ఇష్టం అని అంటూ పంపించారు ఎదుట నిలిచింది చూడు సాంగ్ ఫ్రమ్ వానా మూవీ అని అంటూ. మీ పేరు కూడా పంపించుంటే చాలా బాగుండేది. అండ్ లతా ఫ్రమ్ ముయ్యూర్ నుంచి అడోరబుల్ ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఏమో ఇన్నాళ్లకు గుర్తొచ్చిన వాన వైఫై స్లోగా ఉంది సార్ అని అంటూ. లతాజీ ఎందుకు మరి వైఫై వాడుతున్నారు, మొబైల్ డేటాకి షిఫ్ట్ అవ్వండి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు స్వాతిముత్యపు జల్లెలలో అనే సాంగ్ ఇష్టం అంట. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ వానొచ్చానంటే వరదొస్తుంది, వయసు వచ్చానంటే ఓకే సాంగ్, అలాగే వాన వాన వెళ్ళు వాయ సాంగ్ ఇష్టం అంట. అండ్ గద్వాల్ జిల్లా ఎరమిల్ మండలం నుంచి గ్యాంగ్ లీడర్ మూవీలో నుంచి ఇష్టం అంట కె పెద్ద నరసింహ పద్మబాయ్. అండ్ ఎమలీల మూవీలో సాంగ్ ఇష్టం అంట దస్తగిరి సంధ్యాప్రదూర్ నుంచి. అండ్ భాస్కర్ పెడల నుంచి డాడీ మూవీలో సాంగ్ ఇష్టం అంట. అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి పెద్ద వడుగూర ఓకే కుమారి లక్ష్మి వీళ్ళందరూ పంపించారు సేమ్ గ్యాంగ్ లీడర్. చాలా మందికి ఇష్టం అనుకుంటా, ఐ మీన్ నాకెందుకో మరి ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందో లేదో కానీ నాకు పెద్దగా ఎక్కదనమాట పాట. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ చినుకు చినుకు అందెలతో సాంగ్ ఇష్టం అంట. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ప్రియా ఓ ప్రియా మూవీలో సాంగ్ ఇష్టం అంట. అండ్ ఆత్మబలం సినిమాలో చిట్టుపడ చినుకులు పడితే సాంగ్ ఇష్టం అంటూ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి. అండ్ సేమ్ సాంగ్ ఇష్టం అంట గురుకుమార్ ఏసీ నగర్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కృషి మరి మీకు ఏ పాట ఇష్టం వాన పాటల్లో చెప్పనుగా, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇదే ఒకటి. అండ్ ఎదుట నిలిచింది చూడు అది బాగుంటుంది. అండ్ వర్షం మూవీలో సాంగ్స్ ఇష్టమే. వాన అంటే నాకు బేసిక్గా వాన మీద వచ్చే పాట కన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో వర్షం వస్తూ కొన్ని పాటలు ఉంటాయి. సపోజ్ సడన్గా గుర్తురావు అనమాట, గుర్తురాగానే చెప్తాను. బట్ ఈ పాటలు అన్నా ఇష్టమే. వర్షం మూవీలో సాంగ్స్ ఇష్టము, ఇది ఇష్టం. ఇప్పుడు ప్లే చేసిన కురిసే కురిసే సాంగ్ అదొకటి. అండ్ భానుముక్కలండి మౌలాలి బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో సాంగ్ ఇష్టం అంట. అండ్ అలాగే గాయత్రి గారు సో మొత్తానికి వాన మూవీలో సాంగ్ ఇష్టం అంట. నెక్స్ట్ వరదరాజ తిరుపతి నుంచి పంపించారు. అండ్ ఆకుచాటు పిండ తడిసి అనే సాంగ్ ఇష్టం అంట రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదూరు నుంచి పంపించారు క్రిష్ గారు ఠాగూర్ సినిమాలో వానొచ్చినంటే వరదొస్తుంది సాంగ్ ఇష్టం అంట. అండ్ శ్రావణ మాసం మూవీలో చినుకు చినుకు పడుతుందనే సాంగ్ ఇష్టం అంట. అలాగే విమలా గిరిబాబు ఆరాధ్య వర్షం మూవీలో మెల్లగా కరగని సాంగ్. అండ్ పాత పాట అయ్యా అది అని అంటూ, సో నాకు తెలియదు కదా అందుకే నాకు అర్థం అవ్వట్లేదు అది. అండ్ అమలీల మూవీలో నుంచి సాంగ్ ఇష్టం అంట ఫణి సత్యశ్రీ తెనాల నుంచి. మీ వాన పాటల లిస్ట్ అదన్నమాట. చాలా మందికి నేను అబ్జర్వ్ చేస్తుంది గ్యాంగ్ లీడర్ మూవీలో సాంగ్ ఇష్టం అనమాట. మరి వాన అనే టైటిల్ మీద వచ్చిన చిరంజీవి గారు ఇంకో పాట మర్చిపోయారని చాలా మంది. వాన వల్లప్ప వల్లప్ప వల్లప్ప గించే సామిరంగా ప్రేమరాగం ప్రేమతాళం జంట కచ్చేరి చేస్తుంటే సాంగ్ చాలా మంది మర్చిపోయారు అంటే అక్కడ వర్షం పడట్లేదనా. అండ్ హాయ్ అంటూ గడ్డం వెంకయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేటగాడు సినిమాలో పాటిస్తామంట. అలాగే హాయ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్, నాకు నచ్చిన సాంగ్ ఈశ్వర్లో ఈశ్వర్ ఏరా సాంగ్ నన్నే, నాకైతే సాంగ్ అర్థం లేదు. అండ్ రౌడీ అల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమంట శాంతి నగర్ నుంచి. ఓకే అదబ్బా సంగతి, మొత్తానికి వాన పాటల లిస్ట్ చాలా పెద్ద లిస్టే వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్.

ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే అల్లుడికి వండిన అన్నం వాళ్ళకి పెట్టిందంట. ఎవరికి తెలిస్తే 0866243814 ఈ నంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు.

అల్లుడికి వండిన అన్నం ఇంకొకరికి పెట్టిందనమాట. ఎవరికి తెలిస్తే 0866 2488 14 నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఇంటూ స్టూడియో.

0: FM 101.3.
1: సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ కలుసుకోవాలని నుంచి ప్లే చేశాను. వేణువెన్ సుమంగళి పాండే ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మన్మనామ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, ఎన్నో క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ నాకైతే నిజంగానే గుర్తులేదు. అల్లుడికి వండిన అన్నం ఇంకొకరికి పెట్టిందంట, ఎవరికి? 08662438144 ఈ నెంబర్ వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం రైట్ ఓ రాంగో. ఎన్నాళ్ళకి వచ్చింది వాన అనే పాట ఇష్టం అంట కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి. అండ్ నింద్రాలో గల్లు గల్లు మణి సాంగ్, ఇది కూడా బాగుంటుంది. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతరాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప. చినుకు తరిగి ఇష్టం అంట నీ స్నేహం నుంచి. అండ్ అనంతపురం నుంచి రమేష్ దొంతి. ప్రేమ్నగర్ లో తేట తేట తెలుగులా పాట ఇష్టం అంట. అలాగే ఆ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల. బంగారు బుల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమంట. అండ్ దేవునూరు మధురా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు పంపించారు కొడుకు. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి గౌరీ. రాంగ్ ఆన్సర్. అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాశీ ముజావలి, రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మీరు పాడిన పాటతో పాటు చిరంజీవి రాధా నటించిన అడవి దొంగలో వాన వాన వందనం ఈ పాటని కూడా చాలా మంది మర్చిపోయారు సార్. సో ఎవరి ఫేవరెట్ సాంగ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకి అవే గుర్తుంటాయి, మిగిలిన పాటలు పెద్దగా గుర్తు రాకపోవచ్చు. ఎం నరేష్ అండ్ రోజా. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్ర ఏటీపీ అనంతపూర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కాదు రాంగ్ ఆన్సర్ కదా. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి

గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రో గుర్తుకు వచ్చింది కురిసింది మేఘం అనే సాంగ్ ఇష్టం అంట ఐశ్వర్య హీరోయిన్ అని అంటూ పంపించారు. ఓకే దొరదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాస్ అండ్ నెక్స్ట్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య వీళ్ళందరూ పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ సుధీంద్ర ఓకే ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్ అండ్ అల్లుడికి వండిన అన్నం అని అంటూ పాలంపోలే గారు రైట్ ఆన్సర్ అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ వాయిస్ మెసేజ్ పంపించారు ఎలా వినమంటారు నన్ను కే వరప్రసాద్ గౌడ్ గారు ఎర్రగూడూరు విలేజ్ నుంచి పంపించారు అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాండ్ హనీ. సో మొత్తానికి మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఇందాక వినలేదు ఆన్సర్ చెప్పారా ఆన్సర్ చెప్పేశాను నేను హైదరాబాద్ నుండి ఓకే ఇప్పుడు పంపించిన మూడు ఆప్షన్స్లో కూడా ఒకటి రైట్ ఆన్సరే అండ్ అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలి గ్రామం నుంచి షేక్ తబలన్ మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ పంపించారు రైట్ కాదు యా రైట్ ఆన్సర్ అండ్ అలాగే షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్ బీవీ నగర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అలాగే విజయ్ పరమేష్ గుంతకాల నుంచి పంపించారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ రాంగ్ ఆన్సర్ అండ్ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ రంగం వెంకటస్వామి అన్నయ్య వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ పద్మబాయి రాంగ్ ఆన్సర్ అండ్ మాణిక్యాలరావు సత్యవతి రైట్ ఆన్సర్ అండ్ నంద్యాల జిల్లా భానుముఖల నుంచి పంపించారు ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ ఎవరు మీ పేరు పద్మశ్రీ శ్యామ్ అండ్ సెవెన్ క్వశ్చన్స్ అయిపోయాయి అని అంటూ ప్రసూన గచ్చిబౌలి నుంచి థ్యాంక్ యూ సో మచ్ కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చౌబ్రోలు రామకృష్ణయ్య శ్రీ విష్ణు వీళ్ళందరూ పంపించారు యా రైట్ ఆన్సర్ అండ్ ఆవుకు పెట్టిందట గాయత్రి కాదు కదా నేను చెప్తాను ఆన్సర్ ఏంటో అండ్ అనంతపురం నుంచి శ్రీవిద్య రాంగ్ ఆన్సర్ అండ్ దస్తగిరి సద్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముదిగుబ్బ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ అమూల్య మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ సో ఇంకా ఇప్పుడు ఎలానే అడలేదు మళ్ళీ ఎప్పుడు వస్తారు నేను వస్తాను డెఫినెట్గా మళ్ళీ సండేనే కలుద్దాం అండ్ వేదాంతం ఈలోపు కుదిరితే కలుద్దాం లేదంటే మాత్రం సండేనే అది కూడా సాయంత్రం అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అల్లుడికి వండిన అన్నం ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ అండ్ ఆవేదన అంట సో గురుకుమార్ రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆరు నెలలైనా చల్లారదంట నాకైతే ఏమర్థం లేదు కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అల్లుడికి వండిన అన్నం కొడుక్కు పెట్టిందట అది జామెత కొడుక్కి చాలా మంది కూతురికి మొగుడికి చాలా రిలేషన్స్ అయితే పంపించారు నాకైతే సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు రైట్ ఆన్సర్ ఇంకెవరు కూడా పంపించొద్దు వరప్రసాద్ గారు పంపించారు ఇంకెవరు ఆన్సర్స్ పంపించొద్దు ఎందుకంటే నేనైతే ఆన్సర్ రివీల్ చేశాను కాబట్టి ఎయిత్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్రా

నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా పెన్ పేపర్ క్వశ్చనే, రెడీ చేసుకోండి. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 3, 2, 6 ఈ లెటర్స్ ని కలిపితే ఎలుక, అండ్ 1, 5, 6 కలిపితే కుండ, అండ్ 2, 4, 6 కలిపితే కళ, కళ కాదు నిద్ర, అంటే నిద్రలోకి అనేది కాదు కళ అన్నమాట. ఏంటా వర్డ్ తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 2, 6 లెటర్స్ కలిపితే ఎలుక, 1, 5, 6 కలిపితే కుండ, అండ్ 2, 4, 6 కలిపితే కళ. ఏంటది తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ. నాన్నకు ప్రేమతో నుంచి ప్లే చేశాను. నేను అడిగిన క్వశ్చన్ 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లోజ్ కూడా ఇచ్చాను. చాలా మంది పంపించారు, ప్రసూన గచ్చిబౌలి నుంచి అండ్ మూసాపేట. ఓకే, ప్రసూన రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి నరేషన్ రోజా రాంగ్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప, అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు నాగేష్, లావణ్య, లక్ష్మీ, సుప్రియ, అండ్ భాస్కర్ పెడన నుంచి, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఏమిటి క్రిష్జీ అంత స్పీడ్గా ఎలా చదవగలుగుతున్నారు, మీ స్పీడ్కి జోహార్లు అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్ హాని, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, అలాగే దేవునూరు మజరా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ, చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి, అండ్ సులోచన గారు కరీం

నగర్ నుంచి అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి, అండ్ అలాగే శివదాసరెడ్డి గారు తిరుపతమ్మ వీళ్ళందరూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ అమూల్య నేనే సార్ అది గుర్తున్నానా, ఓకే ఎగ్జాక్ట్లీ. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ తిరుపతి నుంచి సంహిత గాదిరాజు. అండ్ అలే హలో సార్ శ్రీవిద్య సునంద అనంతపురం నుంచి పంపించారు. అండ్ ఆన్సర్ షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్. బీబీ నగర్ నెల్లూరు నుంచి. అండ్ కనకరావు గారు పెడన నుంచి. అండ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు. అండ్ ఎంఎఫ్ఎస్ కాదు ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు రైట్ ఆన్సర్. అండ్ వీళ్ళందరూ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి. అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి. అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు. అలాగే ఎలా అంటే సిక్స్ లెటర్ వర్డ్ మొత్తానికి ఓకే మీకు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ నాకు పంపించారు. అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ జేర్పోతుల బుచ్చి గారు రైట్ ఆన్సర్. అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి. అండ్ పాలంపోలయ్య గారు ఇనుమడుగు నుంచి పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఆన్సర్ ప్యారెట్ అనమాట, ప్యారెట్ రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ. ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే అంటనప్పుడు ఇది రాసుకున్నా అంటదంట, ఏంటది తెలిస్తే 0866-2488-148 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అంటనప్పుడు ఇది రాసుకున్నా అంటదంట, ఏం రాసుకున్నా తెలిస్తే 0866-2488-148 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

சோ லேடி லக் அது அந்த மாதிரி சங்கதி ஃப்ரம் த மூவி மிஸ் ஷெட்டி மிஸ்டர் பொலி ஷெட்டி. అండ్ మన సందడి సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు చూద్దాం. కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ ఎవరు, అష్టదిగ్గజాలు, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ కదా, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమిడిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్.

అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేషన్ రోజా సార్, మీరు వస్తే 10 ప్రశ్నలు వేస్తారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి, విభూతి కాదు కదా భాస్కర్, అండ్ అనంతపూర్ నుంచి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు. మా నేమ్స్ కుమారి అండ్ లక్ష్మి అని అంటూ రైట్ ఆన్సర్. అండ్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువళ్ళంక నుంచి, అవన్గడ్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే హాయ్ అంటూ పంపించారు, హాయ్ మీ పేరు ఊరు ఆన్సర్ ఏం లేదు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ బూడిద కాదు కదా, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి పంపించారు.

హాయ్ అంటూ పంపించారు. హాయ్, మీ పేరు ఊరు ఆన్సర్ ఏం లేదు. అండ్ క్రిష్ గారు, మీరు అడిగిన ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ బూడిద కాదు కదా, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు నుంచి పంపించారు. రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి గారు, ఓకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ రైట్ ఆన్సర్. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ మాట తప్పడం నమ్మకం లేకపోవడం అంట. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి ఏంటో మరి ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్ర గారు, నా ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్గా అది కాదు బట్ దగ్గరలోనే ఉన్నారు. అండ్ సైనిక్పూరి కాలనీ హైదరాబాద్ నుండి పంపించారు పద్మశ్రీ శ్యామ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభా 9th స్టాండర్డ్ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ షరీఫ్ వీళ్ళందరూ రైట్, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ డి అరుణ్ మోహన్ జీ దివ్యాబాయ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ ఉట్కూర్ నుంచి. అండ్ తాంబూలం సున్నం అంట పొన్నూరు మండలం నుంచి పంపించారు మల్లీశ్వరి గారు. ఆదాం స్పీడ్ ఏ స్పీడ్ సార్ అని అంటూ, సో మాత్రం స్పీడ్ లేకపోతే మనం 10 క్వశ్చన్స్ ఎలా అడగగలం చెప్పండి. అండ్ అనంతపురం జిల్లా నుంచి నరసాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే పాలం పోలే గారు రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎన్ వరప్రసాద్ గారు ఎర్రగూడూరు నుంచి పంపించారు. నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి అక్షతలు ఎలా అవుతాయి. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి. అండ్ అమూల్య సార్ సామెతలు నాకు తెలియదు సో అని అంటూ, సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అండాద గారు, బంకమట్టి సున్నం కాదు. అండ్ ఈ రోజు మీ షో చాలా బాగుంది అని అంటూ ఎం నరేష్. అండ్ రోజా మహబూబ్ నగర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నియర్లీ 10 క్వశ్చన్స్కి వచ్చేసాం క్రిష్, ఏదేమైనా మీరు వస్తే షో సూపర్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నప్పుడు, బట్ రాంగ్ ఆన్సర్ కదా జానకిజీ. అండ్ దాసరపాలెం నుండి శివదాసరెడ్డి గారు తిరుపతమ్మ. గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపతుల బుచ్చయ్య గారు. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు సందడే సందడి సూపర్ క్రిష్ గారు అని అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ అది సంగతి ఇంకా అయిపోలేదు, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను డెఫినెట్గా. 3:51:55 స్టూడియోలో టైం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, అన్ని దేశాలకు ఇద్దరే రాజులు, ఎవరా రాజులు? తెలిస్తే 0866-24881-4 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కాలేజ్ డాన్ నుంచి ప్లే చేస్తున్నాను. లవ్లీ సాంగ్, అందం అంటే నువ్వేలే. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టేట్ యూ.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ కాలేజ్ డౌన్ నుంచి ప్లే చేశాను. అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ వస్తే హాఫ్ సెంచరీ కంప్లీట్ అవుతుంది అనమాట. నేను అడిగిన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 10th క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, చూద్దాం మరి ఆన్సర్స్ ఏంటో. ఆముదం, ఓకే ప్రీవియస్ ఆన్సర్ నేను చెప్పలేదు, ఆముదం రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, అండ్ మూసపేట మహబూబ్ నగర్ నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ శ్రీవిద్య సునంద అనంతపూర్ నుంచి పంపించారు, అలాగే దేవనూరు మధుర చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ కడప జిల్లా ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే భాస్కర్ పెడల నుంచి. అండ్ హాయ్ క్రిష్జీ, మీ పదవ ప్రశ్నకు జవాబు అని అంటూ, మీరు వస్తే ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లుగా చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ కూడా వీళ్ళందరూ, అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి పంపించారు నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ వీళ్ళందరూ. అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాశీ ముజావలి. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. అండ్ శాంతినగర్ నుంచి పంపించారు ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి. అండ్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువల్ల నుంచి పంపించారు. అండ్ పాలెంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను ఆన్సర్, చాలామందికి తెలుసు. అండ్ మస్తాన్ వలీ ఫాతిమా వీళ్ళందరూ పంపించారు మార్కాపురం నుంచి శివాజీనగర్. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, కాదు అనంతపురం నుంచి రంగం వెంకటస్వామి గారు అన్నయ్య వీళ్ళందరూ పంపించారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు. అండ్ కేవి రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు. అండ్ క్రిష్ గారు ఆన్సర్ అని అంటూ కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు 10th క్వశ్చన్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ క్రిష్, టుడే సో హ్యాపీ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశామని అంటూ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ 10th క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ప్రసూన గచ్చిబోలు నుంచి. అండ్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అన్ని దేశాలకు వీరే రాజులు అని అంటూ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి. అండ్ కౌస్తుభా నంద్యాల నుంచి పంపించారు. అండ్ కృష్ణా జిల్లా నుంచి పంపించారు హస్బెండ్ అండ్ వైఫ్, ఎవరు మీ పేరు కూడా ఓకే రైట్ ఆన్సర్ మొత్తానికి. అండ్ క్రిష్ గారు మీరు సూపర్ అండి, ఎలా అయినా 10 క్వశ్చన్స్ ఫుల్ చేశారు అని అంటూ హైదరాబాద్ నుండి సైనిక్పూర్ కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పొన్నూరు మండలం చింతల్పూర్ నుంచి బోనాస్ యాదవ్ మల్లేశ్వరి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్ గారు అని అంటూ మునెమ్మ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ

మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపుతుల బుచ్చే గారు అండ్ అమూల్య పంపించారు. మీరే చెప్పండి సార్, డోంట్ నో సార్, మీతో ఉంటే అసలు టైమే తెలియదు, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఎనీవే చాలా బాగుంది సందడే సందడి. థ్యాంక్ యూ సార్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ ప్రేమతో, చాలా కన్నా చాలా ఎక్కువ ప్రేమతో. అమూల్య థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీక్ లో. బట్ ఈలోపు 5 o'clock వరకు ఉంటాను నేను, ఇంకా పాటలు అయితే వినిపిస్తాను డెఫినెట్ గా. అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను. బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత వింటూ స్టే ట్యూన్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కేవు మారాని. గుజరాత్లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు, అలాగే ఆలయ పునర్నిర్మాణం జరిగి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు జనవరి 2026 నుండి జనవరి 2027 వరకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వేరావల్ సోమనాథ్ క్షేత్రానికి బయలుదేరిన ప్రత్యేక రైలు యాత్రను స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. గుంటూరు జిల్లా తెనాల్ నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లకు ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారు. 30,156 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట వ్యాప్తంగా 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జపాన్లో నేటితో ముగియనున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానాలు నిలవగా, ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత మహిళా ఫ్లాగ్ బేరర్గా షూటింగ్ క్రీడాకారిణి నీరు దండా త్రివర్ణ పతకాన్ని చేతబట్టి భారత బృందానికి నేతృత్వం వహించనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ 16 వివరాలకు వెబ్సైట్ www.upsc.gov.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిషన్ స్టూడియోలో. టైం 4:03:05. అండ్ ఈ టైం వివిధాలో నేను ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్గా సందడే సందడిలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవేంటో చూద్దాం. అండ్ కొలిపర్ నుంచి మౌలాలి గారు రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీను ఐరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్, అండ్ హర్షవర్ధన్ కర్నూలు పెరవల్లి విలేజ్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి పంపించారు మా నేమ్స్ కుమారి అండ్ లక్ష్మి అని అంటూ, అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఎవరు చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ విమల గిరిబాబు ఆరాధ్య వీళ్ళందరూ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ అని అంటూ చెప్పానుగా, మళ్ళీ నెక్స్ట్ సండే ఈవినింగ్ 5:00 వస్తాను, ఈలోపు కుదిరితే వస్తాను, లేదంటే సండేనే కలుద్దాం. అండ్ అలాగే

హాయ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు? ఆన్సర్ ఈజ్ అని అంటూ నాగకుమారి విజయవాడ నుంచి, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నావి మాత్రం 9 ఆన్సర్స్ అయినాయి, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి, రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వీళ్ళందరూ. అలాగే ప్రోగ్రామ్ సూపర్ సార్, మీకు మాకు ఇష్టమైన సాంగ్స్ వినిపించండి, చాలా ఎక్కువ టైం మీతో స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది. కృషి, విజయవాడలో దసరా సందర్భంగా చాలా ప్రత్యేకంగా మైసూర్లో చేసినట్లు విజయవాడలో చేస్తారంట, మీరు మాకు లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి కృషి హైదరాబాద్ నుండి. ఓకే, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కణ్ హాని, కృషి అంటేనే అనిర్వచనీయమైన ఆనందం, అది మేము ఎప్పుడు మర్చిపోమనంటూ. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. డెఫినెట్గా చూద్దాం ప్రోగ్రామ్ లాంటివి ఏమైనా ట్రై చేద్దాం. అండ్ అలాగే గాయత్రి, రైట్ ఆన్సర్ మొత్తానికి గాయత్రి. అండ్ అమూల్య సార్, కొంచెం గుర్తుంచుకోండి యాజ్ ఎ లిజనర్గా నన్ను కూడా అంట. సో నేను అందరినీ గుర్తుపెట్టుకుంటాను, టెన్షన్ ఏం పడద్దు. అండ్ ఎం నరేష్, రోజా మరొక క్వశ్చన్ కూడా అడగండి అంట. సో అవన్నీ అడుగుతూ వెళ్తే నేను ఇంక రాత్రి వరకు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ బాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్.

సో ఇవన్నమాట నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఏ ఎస్ఎంఎస్ మిస్ చేయకుండా నేను అన్ని ఎస్ఎంఎస్లు చదివాను. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ చేసి ఉంటే. సో ఇది ఈరోజు సందడే సందడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం 4:05:30. బట్ ఇంకొక ఎస్ఎంఎస్ కూడా వచ్చింది మనకి, ఎంఎల్ఎన్ఏ కార్తికయ్య ఖమ్మం నుంచి ఆన్సర్. సో మొత్తానికి ఆన్సర్ నేను రివీల్ చేయలేదు, అన్ని దేశాలకు ఇద్దరే రాజులని చెప్పాను, సూర్య చంద్రులు అనమాట. సో అది రైట్ ఆన్సర్. చాలామంది ఆన్సర్స్ పంపించారు మీ అందరి కోసం. ఈరోజు వివిధాల్లో బ్యూటిఫుల్ ప్లేలిస్ట్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను, అదే జీన్స్. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన జీన్స్ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వివిధాలు, ఒకే ఫిలిం సాంగ్స్. వింటూ స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: మోగినట్టు చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारती एफएम 101.3
1: విండు ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:43 అండ్ మనమున్నాం వివిధాలో. ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను ఫ్రమ్ ద మూవీ జీన్స్ నుంచి ప్లే చేశాను. లవ్లీ సాంగ్స్ విన్నారు అండ్ మనకు ఒక ఎస్ఎంఎస్ కూడా వచ్చింది మంగళగిరి నుంచి. జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మూవీలో సాంగ్స్ వినిపించినందుకు అని అంటూ థ్యాంక్స్ ఎ లాట్ అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. అండ్ ఒక లవ్లీ సాంగ్తో ఈరోజు నేనైతే సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఈ మూవీలో నుంచి అర్మాన్ మాలిక్ సాంగ్ పాడిన ఈ సాంగ్ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండ్ ఈ సాంగ్తో నేనైతే బై బై చెప్పేస్తాను. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే ఈవినింగ్ 5:00 కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.

జాగ్రత్తలు విందాం ఇవాళ. ముఖ్యంగా చేంజింగ్ సీజన్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను ఉదయం పూట గోరువెచ్చని ఎండలో కాసేపు ఉంచడం మంచిది. చలి ఎండ అంతగా లేని సమయంలో బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పసికందుకు వస్తుంది. పసిపిల్లలకు తప్పనిసరిగా అన్ని రకాల వ్యాక్సిన్లు వేయించినప్పుడే పిల్లలు అన్ని రకాల బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందగలరు. అప్పుడే పుట్టిన బిడ్డ కళ్ళ యొక్క తెల్లగ్రుడ్డు, చర్మం బైల్ బిలిరుబిన్ అనే వర్ణం వల్ల పసుపు ఛాయను సంతరించుకోవడం, అప్పుడే పుట్టిన బిడ్డలకు కొంతవరకు కామెర్లు ఉండటం సామాన్యం. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం నేటల్ హైపర్ బిలిరుబిన్ అనేమియా మరియు ఫిజియోలాజికల్ జాండిస్ అని కూడా వ్యవహరిస్తాం. అప్పుడే పుట్టిన బిడ్డల్లో కామెర్లు లేక నవజాత కామెర్లు సామాన్యంగా హానికరం కాదు. దీన్ని పుట్టిన రెండవ రోజు చూడొచ్చు. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు ముందుగా పుట్టిన

నేటల్ హైపర్ బిలిరూబిన్ అనేమియా మరియు ఫిజియోలాజికల్ జాండిస్ అని కూడా వ్యవహరిస్తారు. అప్పుడే పుట్టిన బిడ్డల్లో కామెర్లు లేక నవజాత కామెర్లు సామాన్యంగా హానికరం కాదు. దీన్ని పుట్టిన రెండవ రోజు చూడొచ్చు. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14వ రోజుల వరకు కనబడుతుంది. దీని లక్షణాలు ఏంటంటే పసుపు వర్ణం గల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు గోళ్లు పసుపు వర్ణంలోకి మారడం, సాధారణమైన దానికంటే ఎక్కువసేపు బిడ్డ నిద్రపోవడం. దీని చికిత్స ఏమిటంటే కామెర్లు సామాన్యమైనవి అయితే 10 రోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ తీవ్రతను తగ్గించుకున్నటకై కొన్ని ఇవ్వబడ్డ వైద్య విధానాలు అవలంబించడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసకోశ వ్యాధులు కూడా పిల్లల్లో చాలా కామన్. వీటి లక్షణాలు అంటే ఆకలి, దప్పిక లేకపోవడం, శ్వాస ఎక్కువగా పీల్చడం, పక్కటెముకల కదలిక, గురక, పిల్లి కూతలు ఉంటాయి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

నీళ్ల విరోచనాలు అతిసార వ్యాధి కారణాలు ఏంటంటే కలుషితమైన పాలసీస, మురికి చేతులతో తినుట, ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయుట, ఈగలు వాలిన పాడైన ఆహారం తినిపించట, మురికి నీరు వాడటం వల్ల వస్తాయి. అలాంటప్పుడు శిశువుకి తల్లిపాలే తాగించాలి. శుభ్రమైన మంచినీరు వాడాలి. వంటకు ముందు, తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మూత వేసిన ఆహారం మాత్రమే తినాలి. పిల్లల చురుకుదనంలో తగ్గుదలు ఉన్నట్లయితే, పిల్లలు డల్గా ఉంటూ తమ చుట్టుపక్కల జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటే అది తప్పకుండా పట్టించుకోవాల్సిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ADHD అంటారు. పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా ఉంటే యాక్టివ్గా ఉంటారు, కాలక్రమేణా చెప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పు సంభవిస్తుందన్నమాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి 5 ఏళ్లలో అత్యధిక ఎదుగుదల రికార్డ్ చేస్తుంది. శరీరంలోని హార్మోన్స్, తినే ఆహారంలోని విటమిన్స్ ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగ్గా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేరరిక వివాహాల్లో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం. ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే పసికట్టడం ఎలా? క్లాస్ రూమ్లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. పిల్లల స్నేహితులు ఎవరు, వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయొచ్చు. ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లల చుట్టూ ఏర్పరచాలి. క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి. సంగీతం నేర్పడం, పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ ఇట్లాంటివి నేర్పించడం వల్ల ఈ డల్నెస్ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలా చేస్తే వాళ్లల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంత వారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి ఎదుగుదలకు తోడ్పడుతుంది. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా బాబుకి 16 నెలలు, ఇదే మాకు తెలుచూలు. మా బాబు మానసిక వికాసంలో తేడా ఉందని అనిపించి డాక్టర్ను సంప్రదించాం. డౌన్ సిండ్రోమ్ అన్నారు. అసలు మా బాబుకున్న సమస్య ఏమిటి? భవిష్యత్తులో ఇది నయం అయ్యే అవకాశం ఉందా? మాకు తర్వాత పుట్టే పిల్లలకు ఇది సమస్య వచ్చే అవకాశం ఉందా? మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి తెలియజేయండి. మీరు చెప్పిన కొద్దిపాటి సమాచారాన్ని బట్టి మీ పాపకు డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్యను నిర్ధారణ చేయడానికి పాపకు క్రోమోజోమ్ల పరీక్ష చేయడం చాలా ముఖ్యం. డౌన్ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువగా చూసే ఒక జన్యుపరమైన సమస్య. పిల్లల్లో క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పు, అంటే ఉండాల్సిన క్రోమోజోమ్ల కంటే ఎక్కువగా ఉండటం అన్నది ఈ డౌన్ సిండ్రోమ్కి కారణం. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కండరాలు మృదువుగా ఉండటం, శరీరంలో తగినంత ఎదుగుదల లేకపోవడం, మానసిక వికాసం లేకపోవడం, గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉండటంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా సమస్యలు ఉండొచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో ఫిట్స్ రావడం కూడా చూస్తూ ఉంటాం. డౌన్ సిండ్రోమ్ వచ్చిన పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపం ఉండదని అందరిలో ఒకేలా ఉండదు. వీళ్లల్లో తెలివితేటలు IQ 30% నుంచి 60% వరకు ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన సమస్య

0: అయినప్పటికీ ఇది ఉన్న పిల్లలు పెద్దలను అనుకరించడం, సంగీతం పట్ల ఇష్టం కనబరచడం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు గుండె సంబంధించిన ఏదైనా రుగ్మత ఉంటే తక్షణం చికిత్స చేయించాల్సిందే. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు స్పెషల్ స్కూల్స్ లో చదివించడం, తేలికపాటి వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం సాధ్యమే. మహిళల్లో బాగా చిన్న వయసులో లేదా బాగా వయసు పైబడ్డాక గర్భధారణ జరిగిన వారికి డౌన్ సిండ్రోమ్తో పిల్లలు పుట్టడం ఎక్కువగా చూస్తుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లల్లో వచ్చే డిజీజెస్ గురించి. వన్ ఎగ్జాంపుల్, అ కేస్ స్టడీ. మా పాపకు 7 వయసు. ఈ మధ్య చాలా విపరీతంగా జ్వరం వచ్చి సన్నగా అయిపోయింది. మా ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. డాక్టర్ ని సంప్రదించాం, మందులు వాడుతున్నాను, జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది, నీరసం ఎక్కువగా ఉంది. వాతావరణం వలనో మరే ఇతర సమస్య వలనో పాప చాలా నీరసంగా ఉంటుంది. పాపకు జ్వరం పూర్తిగా తగ్గి లావు పెరగాలంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయండి. చిన్నపిల్లల్లో పదే పదే వచ్చే జ్వరాలకు అనేక కారణాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లక్షణాలు మీరుండే ప్రాంతాన్ని బట్టి చూస్తే మీరున్న ప్రదేశాల్లో ఉండే పిల్లల్లో ముఖ్యంగా వెక్టర్ బోన్ డిజీజెస్ అంటే దోమలతో వచ్చే డిజీజెస్ కనబడతాయి. లైక్ మలేరియా, పేర్ల నుంచి వచ్చే బొరీలియా, పిగ్ బోన్ ఫీవర్, కొన్ని ఏకకణ జీవులతో వచ్చే ట్రిప్నోజోమా వంటి జ్వరాలు ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకోవడం మొదట చేయాల్సిన విషయం. అలాగే చిన్నపిల్లల్లో తరచూ జ్వరం రావడం, బరువు పెరగకపోవడానికి యూరినరీ ఇన్ఫెక్షన్ మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. పిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉండటం అన్నది మరో ముఖ్య లక్షణం. అయితే ఇలాంటి వాళ్ళంతా కరెక్ట్గా డాక్టర్ దగ్గర అన్ని డయాగ్నోసిస్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత, నిర్ధారణ చేసిన తర్వాత దానికి కరెక్ట్ మెడికేషన్ వాడాలి. ఇంకో కేస్ స్టడీ అండి, ఇక్కడ ఏమంటారంటే, మా పాప వయసు 6, ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది, ఇంతకుముందు చాలా చలాకీగా ఉండేది, మొన్న ఈ మధ్య గొంతు నొప్పి ఉందని అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాం. పాప నోటిలోని నాలుక మీద గొంతు లోపలికి భాగంలో 2-3 పుండ్లలాగా వచ్చాయి, చాలా నొప్పిగా ఉంటుందని చెప్తుంది. అయితే ఈ లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే మౌత్ అల్సర్స్ వస్తున్నాయి, దీన్ని వీళ్ళు నివారించాలి, కరెక్ట్ మెడికేషన్ తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇలా చూస్తూ పోతే చిన్నపిల్లల్లో ఎన్నో డిజీజెస్ వస్తాయి, కానీ ఏదంటే అది మెడికేషన్ ఇవ్వడానికి వీలు లేదు. చిన్నపిల్లలే కదా, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వీళ్ళకు ఫీవర్స్ కామనే అని ఏదో ఒక మెడికేషన్ వేసే కన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయడం ఉత్తమం. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ ర్యాపింగ్ అప్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి ఇంటింటి రా.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్ర చిత్రం కోసం ఎస్పి బాలసు

0: సుబ్రహ్మణ్యం. ఇంద్రా చిత్రం కోసం కేకే మహాలక్ష్మి పాడిన గీతం, సంగీతం మణి శర్మ.
1: Come on.

కార్యక్రమంలో తర్వాత పాట జానకి వెడ్స్ శ్రీరామ్ చిత్రం కోసం సునీత, ఉష, సంజీవని, ఘంటాడి కృష్ణ, ఘటికాచలం పాడిన వరికుప్పల యాదగిరి గీతం. సంగీతం ఘంటాడి కృష్ణ.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట జగదేక వీరుని కథా చిత్రం కోసం ఘంటసాల పాడిన పింగళి గీతం సంగీతం పెండ్యాల.

0: சிவசங்கரி.
1: కార్యక్రమంలో తర్వాత పాట జల్సా చిత్రం కోసం కేకే పాడిన సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీతం దేవిశ్రీప్రసాద్,

ఈరోజు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు, రంగస్థలం శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి సత్యభామ పాత్ర పద్యాలు శ్రీ రేబాలరమణ గారు వినిపిస్తారు.

రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ కె. రామకృష్ణారావు గారు పాడిన లలిత గీతాలు వినవచ్చు.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ జి అశోక్ కుమార్ గారు ప్రధాన ఉపాధ్యాయులు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత సమత. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రార్థన చేయడానికి వస్తున్నారు 8వ తరగతి విద్యార్థులు సి అనుష, ఎన్ గంగోత్రి, వి సమత.

0: ఇప్పుడు 1వ తరగతి బర్గరం హార్తిక్ బాను బాల గేయం పాడి వినిపిస్తారంట, విందామా.
1: చిన్నారి కొనారి చిటిన తల్లి చుక్కల చంద్ర చూడవచ్చారు, తెల్లవారైంది గోడు గుసుకుసింది, చూసేటి అక్కలు చూడరమ్మ, గంప కింద కోడి గుడ్డు పెట్టింది, ఆడేటి వాళ్ళు చూడరమ్మ, ఆడేటి వారికి ఆచాపాలు, పరేటి వారికి పాలమిగడలు.

0: వసనగణత వాకు వలనగలదు లెక్కడైశ్వర్యములు విశ్వరామ వినురవేమ.
1: ఇప్పుడు అందమైన చందమామ అంటూ మన ముందుకు వస్తున్నారు 3వ తరగతి విద్యార్థులు అను, రఘుప్రియ, సంధ్య.

ఇప్పుడు 7వ తరగతి విద్యార్థిని రేణుక మరియు 6వ తరగతి విద్యార్థి శ్రీ హేమశ్రీ ఒక హిందీ గేయం పాడి వినిపిస్తారు.

0: గోల్ గోల్ గోల్. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థిని కే మల్లిక ఒక చక్కని హాస్య కథ చెప్పుతుందంట, విందామా మరి.
1: ఒక ఊర్లో రంగయ్య అని ఒకడుండేవాడు. వాడికి బంధువులంటే చాలా చాలా ఇష్టం. ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని కాలు కింద పెట్టనీయకుండా మర్యాదలు చేసేవాడు. రోజుకో రకం పిండి వంటలు చేయించి కడుపు నిండా తినిపించేవాడు. ఎప్పుడూ పొరపాటును కూడా ఎవరిని విసుక్కునేవాడు కాదు. రంగయ్య ఉండేది నగరంలో. దాంతో నగరంలోని వాళ్ళందరూ రంగయ్య ఇంటికే వచ్చేవాళ్ళు. కొంతమంది ఏకంగా 10 రోజులు 20 రోజులు కూడా తిష్ట వేసేవారు. రంగయ్య గురించి తెలిసిన ఎక్కడెక్కడి దూరపు బంధువులు కూడా వరుసలు కలుపుకొని ఇంటికి రావడం మొదలుపెట్టినారు. ఏదో నెలలో 1 రోజు 2 రోజులంటే పర్వాలేదు, కానీ రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటే ఎట్లా? వచ్చిన వాళ్ళందరికీ అడిగినన్ని చేసి పెట్టలేక రంగయ్య పెండ్లం కింద మీద పడేది. అదీ కాక అందరూ అది కావాలి ఇది కావాలి అని అడిగేటోళ్ళే, పనిలో కొంచెం కూడా సాయం చేసేవాళ్ళు కాదు. అంతేకాక రంగయ్య సంపాదించిందంతా వాళ్ళకే సరిపోసాగింది. పెండ్లాం బిడ్డలు పస్తులున్నా పర్వాలేదు, కానీ వచ్చిన వాళ్ళకి కొంచెం కూడా లోటు కలగకూడదు అంటూ రంగయ్య అప్పుల మీద అప్పులు చేసాగినాడు. పెండ్లాం ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా రంగయ్య పట్టించుకునేవాడు కాదు. ఇది ఇట్లాగే జరిగితే ఏదో ఒకరోజు వీధిలో పడటం ఖాయం అనుకుంది రంగయ్య పెండ్లాం. దాంతో బంధువులు ఇంటికి రావడం మానుకోవడం కోసం రంగయ్య పెండ్లం ఒక ఉపాయం పన్నింది. ఒకసారి ఇంటికి 5 మంది బంధువులు వచ్చినారు. రంగయ్య వాళ్ళకి బాగా మర్యాదలు చేసి, కూర్చోండి, బజారుకు పోయి మంచి నాటుకోడి తీసుకువస్తా, మధ్యాహ్నం రాగి ముద్ద నాటుకోడి పులుసు తిందురు గాని అంటూ బజారుకు పోయినాడు. రంగయ్య అట్లా పోయిన కాసేపటికి రంగయ్య పెండ్లం మంచి రోకలి బండ తీసుకొని బంధువులకు కనిపడేటట్లు దేవుని గదిలో పెట్టింది. దానికి పసుపు పూసి బొట్లు పెట్టి పూజ చేయడం మొదలుపెట్టింది. అది చూసి బంధువులు, ఇదేందబ్బా ఈమె రోకలికి పూజ చేస్తా ఉంది, ఇట్లాంటి పూజ ఎక్కడా చూడలేదే అనుకుని ఆమె దగ్గరకు వచ్చి, ఏందమ్మా ఏం పూజ చేస్తా ఉన్నావు అని అడిగినారు. దానికామె, మా ఆయనకి ఈ మధ్య బాగా డబ్బు పిచ్చి పట్టుకుంది. మా ఇంటి పక్కనే ఒక పెద్ద మంత్రగాడున్నాడు, వాడు ఏం లేదు, ఎవరైతే ఈ మంత్రించిన రోకలి బండతో రోజుకొకరి చొప్పున 101 మంది తలకాయలు పగలగొట్టి ఆ రక్తంతో అభిషేకం చేస్తారో వారికి అమ్మవారు ప్రత్యక్షమై అడిగినన్ని సంపదలిస్తుందట అని చెప్పినాడు. ఆ రోజు నుండి నా మొగుడు ఎక్కడెక్కడి బంధువులనందరినీ వెతికి మరీ పిలుచుకువచ్చి వాళ్ళ తలకాయలు పగలగొట్టి పూజ చేస్తా ఉన్నాడు. నిన్నటికి 60 మంది పూర్తయినారు. ఈరోజు మీలో ఎవరికి మూడిందో ఏమో అనింది. ఆ మాటలు వింటూనే వాళ్ళు అదిరిపడినారు. ఆమె ఆగు ఆగంటున్నా వినకుండా బెరబెరా సామాన్లన్నీ సర్దుకొని పెట్టెలు తీసుకొని బయటకి ఉరికినారు. వాళ్ళట్లా బయటికి పోవడం ఆలస్యం రంగయ్య కోడి తీసుకొని ఇంటికి వచ్చినాడు. వచ్చి చూస్తే ఇంకేముంది, ఇంట్లో బంధువులు లేరు, వాళ్ళ సామాన్లు లేవు, ఇదేందే ఎక్కడికి పోయినారు వీళ్ళంతా అని అడిగినాడు. దానికామె, ఏం చెప్పమంటావు, వాళ్లకు మన ఇంట్లో రోకలి బండ బాగా నచ్చిందట, అది ఇవ్వనందుకు కొంచెం సేపు ఆగండి, కూరలోకి మసాలా దంచి ఇస్తా అన్నా. దానికే వాళ్లకు కోపం వచ్చింది. అడిగిన వెంటనే రోకలి బండ ఇవ్వలేదని పెట్టెలు సర్దుకొని ఎంత పిలుస్తున్నా ఆగకుండా అట్లాగే వెళ్ళిపోయినారు. ఇదిగో తొందరగా ఇది తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి రాపోండి అని రోకలి బండ రంగయ్య చేతిలో

0: చౌకలి బండ తీసుకొని వాళ్ళని వెతుక్కుంటూ వేగంగా పోతూ ఉంటే ఊరి పొలిమేరల్లో 5 మంది పోతూ కనిపించినారు. రంగయ్య గట్టిగా ఆగండి ఆగండి, ఇదిగో మీరు అడిగిన రోకలి బండ తీసుకోండి అని అరిచినాడు. వాళ్ళు ఎవరబ్బా పిలుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూశారు. చూస్తే ఇంకేముంది, చేతిలో రోకలి బండ తీసుకొని వేగంగా తమ వైపు ఉరుక్కుంటూ వస్తా ఉన్న రంగయ్య కనబడినాడు. అంతే, వాళ్ళు అదిరిపడినారు. రే, వాడు మన తలకాయలు పగలగొట్టడానికి రోకలి బండ తీసుకొని పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు. రోక దొరికినామంటే మన పని అంతే, చక్కగా స్వర్గానికే అంటూ మరింత వేగంగా పరిగెత్తినారు. అట్లా పారిపోయిన వాళ్ళు కనబడకుండా బంధువులందరికీ పట్టిన పిచ్చి గురించి చెప్పడం మొదలుపెట్టినాడు. కొద్ది రోజుల్లోనే విషయం బంధువులందరికీ తెలిసిపోయింది. భయంతో అందరూ రంగయ్య ఇంటికి రావడం మానుకున్నారు. ఎవరైనా కనబడినా పలకరించినా పలకకుండా తప్పించుకుని పోసాగినారు. ఏందబ్బా ఎవరు మాట్లాడడం లేదు అనుకున్నాడు రంగయ్య. ఏం ఆలోచించినా రంగయ్యకు అస్సలు అర్థం కాలేదు.
1: 4వ తరగతి విద్యార్థులు స్పందన, అక్షర, పూజ, మేఘనాలు ఒక మంచి జానపద గేయంతో మన ముందుకు వస్తున్నారు.

0: ఇప్పుడు 5వ తరగతి విద్యార్థిని వి కల్పన చదరంగం ఆట చరిత్ర చెబుతుందంట, విందామా.
1: మీకు తెలుసా చదరంగం ఆట ఎక్కడ పుట్టిందో తెలుసా? చదరంగం ఆటను ఆంగ్లంలో చెస్ అంటారు. చదరంగం ఒకప్పుడు రాజుల ఆటగా పిలువబడేది. బహుశా ఇది అన్ని క్రీడల కంటే ప్రాచీన క్రీడ. సుమారు 5000 సంవత్సరాల క్రితం ఈ ఆట మొదలయ్యిందని కొందరి చరిత్రకారుల అభిప్రాయం. షా అన్న పర్షియన్ పదం నుంచి చెస్ అనే ఇంగ్లీష్ పదం పుట్టింది. షా అంటే రాజు అని అర్థం. దీన్ని బట్టి చదరంగం ఆట పర్షియాలో పుట్టిందని అనుకోకండి. నిజానికి ఈ ఆట భారతదేశంలోనే మొదలయ్యింది. లంకాధిపతి రావణుడి భార్య మండోదరి రాక్షస స్త్రీలకు ఈ ఆట నేర్పేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆట సుమారు 2000 సంవత్సరాలు భారతదేశానికే పరిమితం అయ్యింది. త్వరంత పర్షియా, అరేబియా, యూరప్ దేశాలకు ప్రాకింది. ఇప్పుడు రష్యా దేశ జాతీయ క్రీడ చదరంగమే. భారతదేశంలో మొఘలుల కాలంలో ఈ ఆట బాగా ప్రచారంలో ఉండేది. మొఘలుల కాలంలోనే ఈ ఆట వినోదంగా మారింది. ఈ రోజున చదరంగం ప్రపంచ ఆటలలో ప్రఖ్యాతి వహించింది.

0: ఈ ఆటను ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 61 కోట్ల మంది ఆడతారు. చదరంగం ఆడడం వల్ల బుద్ధి వికసిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. చదరంగం ఆటలో మేధాశక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, కళా నైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చును. ఈ ఆట కావలసిన సామాగ్రి: నలుపు తెలుపు గల్లు గల ఒక బోర్డు, ఒక్కొక్కరికి 16 పావుల చెప్పున నలుపు తెలుపు పావులు. ఒక ఆటగాడు తెలుపులను, మరో ఆటగాడు నలుపులను ఎన్నుకుంటారు. చెస్లో ప్రపంచ ఛాంపియన్ను నిర్ణయించడానికి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ఆడతారు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ చైనా దేశానికి చెందిన డింగ్ లీటన్, మన దేశానికి చెందిన విశ్వనాథ్ ఆనంద్, ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి, పెంటల హరికృష్ణ, ప్రజ్ఞానంద మొదలైన వారు ప్రముఖ చెస్ క్రీడాకారులు.
1: ఇప్పుడు 5వ తరగతి విద్యార్థులు సాహిత్య సౌమ్య కల్పనలు ఒక చక్కని ఇంగ్లీష్ రైమ్ పాడి వినిపిస్తారు.

0: ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి వి సుమ కొన్ని నీతి పద్యాలు చెబుతుందంట, విందామా మరి.
1: కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరక బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. భావం: ఓ మంచి బుద్ధి గలవాడా, కుక్కది హీన గుణము, దానిని మంచి ముహూర్తం నాడు బంగారు సింహాసనమున కూర్చుండబెట్టినను హీనబుద్ధి విడవదు. అలాగే హీనుని ఉన్నత స్థానమునకు కూర్చోబెట్టినను అతని బుద్ధి మారదు అని భావం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్న దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. భావం: మనకు ఎప్పుడైతే సంపదలు చేకూరునో అప్పుడు బంధువులు అధికంగా వచ్చుదురు. ఎలాగనగా చెరువు నిండా నీరు చేరి అలలు వచ్చునట్టి సమయమున 1,000 కొలది కప్పలు వచ్చి చేరినట్లు అని భావం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమనా, తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు పుట్టినను చచ్చినను ఒక్కటే. పుట్టలోని పుట్టి ఎవరికి ఉపయోగం లేక ఆ పుట్టలోనే చచ్చడు. చెదల పురుగుల వలె తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుడు జన్మ వ్యర్థం కదా అని భావం. కులములో నకండు గుణవంతుడుండినా కులము వెలయు.

0: వాని గుణము చేత వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేవ భావం. ఓ వేమన అడవిలో ఒక మంచి గంధపు చెట్టున్నట్టు ఆ అడవి అంతటిని తన సుగంధము వ్యాపింపజేయును. అట్లే వంశంలో ఒక్కడు ఉత్తముడున్నను, వాని గుణము చేత ఆ వంశం మంచి పేరు పొందును.
1: ఇప్పుడు 4వ తరగతి విద్యార్థినులచే పరివర్తన నాటకం.
2: బాబురాము, చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్తున్నారు, నువ్వు కూడా తొందరగా తయారై బడికి వెళ్ళు.

0: ఎక్కడికి వెళ్ళబుద్ధే కావట్లేదు. అబ్బా, దారిలో ఈ తోట ఎంత బాగుందో. ఈరోజు నేను బడికి వెళ్ళను, ఈ తోటలోనే ఆడుకుంటాను. సరే, మరి ఈరోజు నాతో ఎవరు ఆడుకుంటారబ్బా? ఆ దూరంగా కాకి కనిపిస్తోంది, దానితో ఆడుకుంటా.
1: కావు కావు
0: కాకి, కాకి మనం ఆడుకుందామా?
1: అయ్యో బాబు, రానన్నదే వానాకాలం, అసలే నాకు గూడు లేదు. ఒక్కొక్క పుల్ల తెచ్చుకుని గూడు కట్టుకోవాలి. నీతో ఆడడం కుదరదు, వెళ్ళొస్తా. కావు కావు.
0: అయ్యో ఇప్పుడెలా? అక్కడ పూల మీద తేనెటీగ ఉన్నట్టుంది, దాన్ని అడుగుదాం. తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా?
2: నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను. పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా పని ఉంది.
0: ఇదేమిటి, ఆడుకోవడానికి పిలిస్తే ఎవరూ రావటం లేదు. సరే, అక్కడ ఏదో చీమ ఉన్నట్టుంది, దాన్ని అడుగుదాం. చీమ చీమ మనం ఆడుకుందామా?
1: అయ్యా బాబోయ్, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు సేకరించకపోతే రానన్నది వానాకాలం, అప్పుడేం తింటాం? ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించుకుని దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండవచ్చు. నేను రాను బాబోయ్.
0: అదేమిటి, నాతో ఆడుకోవడానికి ఎవరూ రావటం లేదు. కాకి, తేనెటీగ, చీమ అన్నీ వాటి పనిలో ఉన్నాయి, మరి నేనేమిటి? చదువుకుని నా పని వదిలేసి ఇలా వ్యక్తంగా తిరుగుతున్నాను. నేను కూడా బడికి వెళ్ళి బాగా చదువుకుంటాను. పిల్లలు, మీరు కూడా చదువుకునే వయసులో ఆటలంటూ బడి మానేసి తిరగకండి. చదువుకునే వయసులో చక్కగా బడికి వెళ్ళి చదువుకోండి, సరేనా?
3: ఇప్పుడు 7వ తరగతి విద్యార్థిని కే లక్ష్మి ఒక చక్కని హిందీ గేయం పాడి వినిపిస్తుంది, వినండి.
4: ఊంట చలా భయ్ ఊంట చలా, హిల్తా డుల్తా ఊంట చలా, హితనా ఊంచా ఊంట చలా భయ్ ఊంట చలా, బాలు హైతో హోనేదో, బోజు ఊంటుకో డోనేదో, ఊంచి గర్దన్ ఊంచి పీట్ పీట్ ఉటాయే ఊంట చలా.
3: ఇప్పుడు 6వ తరగతి విద్యార్థులు స్వాతి అఖిల ఒక ఇంగ్లీష్ పోయం తో మన ముందుకు వస్తున్నారు.

0: ఇస్తా ఉండు, తెచ్చినాక చూస్తూ ఉండు ఇచ్చేదాకా.
1: ఇప్పుడు కోడిపిల్ల కోడిపిల్ల అంటూ ఒక బాలగేయం పాడుతున్న వారు సహన అవంతిక, 4వ తరగతి విద్యార్థినిలు.
2: కోడి పిల్ల ముద్దుగుంటది, ముట్టుకుంటే పట్టుకుంటే

0: అవుతుంది.
1: ఇప్పుడు మూడవ తరగతి విద్యార్థులు శ్రీవర్ధన్ మరియు శైలజ ఒక మంచి పాటతో మన ముందుకు వస్తున్నారు.
2: బట్టలండి బట్టలు బలే బ.

0: పాటలు.
1: ఇప్పుడు 7వ తరగతి విద్యార్థిని ఉషాప్రియ చే హిందీ గేయం. తితలియాయి తితలియాయి రంగు బిరంగి తితలియాయి మీనాజా రీనాజా నీలి పీలి తితలియా నీల్ గగన్ సే ఉడితీయాయి ఫూలోంకార స్పీనేయాయి తితలియాయి తితలియాయి రంగు బిరంగి తితలియాయి. ఇప్పుడు 4వ తరగతి విద్యార్థులు ఒక మంచి దేశభక్తి గేయం వినిపిస్తారు.

캠핑지 보인디 무대 위 캠핑지 보인디.

0: మీరింతవరకు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ జి అశోక్ కుమార్ గారు, ప్రధానోపాధ్యాయులు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత సమత.
1: శ్రోతలు ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వార్తల వివరాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 లక్షల ఇళ్లలో 3 లక్షల కుటుంబాల జీవితాలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బయట వాతావరణం కంటే 3D టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లలో కనీసం 8 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
1: 8 లక్షల ఇండ్లు 14-19లో పూర్తి చేశాం. 17 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే 6 లక్షల ఇండ్లు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఇవన్నీ పూర్తి చేస్తాం. సమిక్షేమ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికీ ఒకటి హామీ ఇచ్చాను, శాశ్వతంగా పెండింగ్ లో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈరోజు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలోపు మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, వాటితో పాటు మరో 3 లక్షల ఇళ్లను కూడా రాష్ట్రానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా పల్లె పండుగ పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను 360 డిగ్రీల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
2: हमने जो फार्मूला बनाया था केंद्र सरकार ने, उसके हिसाब से तो मुझे अधिकारियों ने, अफसरों ने बताया कि 76,000 मकान केवल मिलेंगे, लेकिन बाबू ने कहा नहीं, मुझे सबके घर बनाना है और मकान चाहिए. और इसलिए हमने 76,000 नहीं, केंद्र सरकार ने प्रधानमंत्री जी के आशीर्वाद से 3 लाख मकान बनाने की पहली किस्त आंध्र प्रदेश के गरीबों को समर्पित की है.
0: ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం మృతి అత్యంత బాధాకరమని, సినీ పరిశ్రమకు ఆయన దిక్సూచి వంటివారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన చలనచిత్ర పరిశ్రమకి విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ కొనియాడారు. దక్షిణ భారత సినీ రంగంపై సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల కందుల దుర్గేష్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంతం అభివృద్ధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అష్టలక్ష్మిగా పిలుచుకునే భారత ఈశాన్య ప్రాంతం ఎన్ఈఆర్ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవనోపాధిని మెరుగుపరచడం, శాశ్వత శాంతిని నెలకొల్పడం మొదలైన అంశాలపై దృష్టి సారిస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం 2014లో సమగ్ర

0: ముఖ్యమైన యాక్ట్ ఈస్ట్ పాలసీ పేరిట కీలక పథకాలను ప్రవేశపెట్టింది. పీఎం డివైన్ కార్యక్రమం కింద 2022-23 నుండి 2025-26 వరకు 6,600 రూపాయలు కేటాయించింది. 2017లో ప్రారంభించబడిన ఎన్ఈఎస్ఐడిఎస్ పథకం, ఉన్నతి 2024 పథకం కింద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. స్థూల బడ్జెట్ మద్దతు జీబీఎస్ విధానం కింద గత 12 ఏళ్లలో 7 లక్షల కోట్లకు పైగా నిధులు ఈశాన్య ప్రాంతం కోసం వినియోగించబడ్డాయి. భారత్ నెట్ ద్వారా 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది పంటల అంతర్జాతీయ ఎగుమతులు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ఈశాన్య ప్రాంతం సమిష్టి ఆర్థిక వ్యవస్థ 2014-2015లో 3.32 లక్షల కోట్ల నుండి 200% కంటే ఎక్కువ పెరిగి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
1: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడీ పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీచే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ భాజప నే కియా. డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికత బనాయా.
0: దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 50 లక్షల రూపాయలతో ఆలింకో సంస్థ భాగస్వామ్యంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు బ్యాటరీ సైకిళ్లను, జాయిస్టిక్ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలు పూర్తిగా అందే వరకు ప్రతి సంవత్సరం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ భక్తి విశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన శ్రీ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్ క్షేత్రానికి ప్రత్యేక రైలును ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సోమనాథ్ దేవాలయంతో ముడిపడి ఉన్న మన జాతి సాంస్కృతిక వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని తెలియజేయడమే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్ర లక్ష్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇల్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు

ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు, రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి సత్యభామ పాత్ర పద్యాలు శ్రీ రేబాల రమణ గారు వినిపిస్తారు. రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీకే రామకృష్ణారావు పాడిన లలిత గీతాలు వినవచ్చు.

ఈరోజు రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. రాత్రి 8:35 రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు వినవచ్చు. రాత్రి 8:45 ధనం మూలం మిదం కళ్యాణ్ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కె. రవీంద్ర త్రివిక్రమ్, నిర్వహణ శ్రీ వై. నాగేశ్వరరావు.

రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివకథ శివస్థుతులు వినవచ్చు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీమతి ఎస్ రమాదేవి. 6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన పండ్ల తోటలలో సస్యరక్షణ గురించి శ్రీ ఏ హేమంతరాజుగారు అందించే వివరాలు వినవచ్చు.

రేపుదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 26వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ జూటూరి తులసీదాస్ గారి స్వీయ ప్రకృతి గేయాలు వినవచ్చు. అనంతరం భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు ప్రసారమవుతాయి. రేపటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో

రేపుదయం 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ వై రామకృష్ణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపుదయం 9:00 జనరల్ టాక్స్ నాన్నకు నమస్కారం శీర్షికన తిరుమల రామచంద్ర గారి గురించి వారి కూతురు ఆముక్త మాల్యద గారితో పరిచయం ప్రసారమవుతుంది.

రేపు ఉదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. రేపు ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి.

రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. సాయంత్రం 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు.

రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు శ్రీ జె ఓబులప్ప బృందం వారిచే భజన గీతాలు వినవచ్చు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ రేపటి కార్యక్రమం నెల్లూరు కేంద్ర సమర్పణ.

రేపు రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్ నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత ఉపయోగాల గురించి బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

రేపు రాత్రి 8:15 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

రేపు రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి జోష్ చిత్రం కోసం కార్తీక్ పాడిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం సందీప్ చౌతా.

0: ఇతను మనీమ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు. అపరాధం ఇది. జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
1: వద్దు బాబు వద్దు.
0: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి. ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్రుడు చంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా,

0: మీ టీ
1: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
0: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
1: ఏంటి?
0: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
0: ఏం సులువండి,

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట జగత్ ఖిలాడీలు చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి పాడిన విశ్వప్రసాద్ గీతం. సంగీతం ఎస్పి కోదండపాణి

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: కార్యక్రమంలో తర్వాత పాట ఇడియట్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ కౌసల్య పాడిన కందికొండ గీతం, సంగీతం చక్రి.

కార్యక్రమంలో తర్వాత పాట కాంచనగంగా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత పాట జోకర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన గురుచరణ్ గీతం, సంగీతం వంశీ.

శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకరిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక డిజిటల్ మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం

0: అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగు పెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
2: There is today a substantial agenda for emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
0: ప్రపంచం మారుతోందని, దాని అజెండా పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణీ మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
3: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయ్ లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: సిబ్బంది ప్రజా

0: ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత ఏడాది ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో, హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలం శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి సత్యభామ పాత్ర పద్యాలు శ్రీ రేబాల రమణ గారు వినిపిస్తారు.

ప్రాణప్రియ, ఇది స్త్రీజన సహజ వ్యాపారము కదా. మనోహరుల ప్రేమ గడించుటకు మాకందరకు శృంగారమే కదా మూలధనము.

రుక్మిణి, ఇది ఏటి వేలతనమే? నీ ప్రేమచే, నీ సపర్యలచే నాథుని అనుగ్రహం సంపాదించి నీ మనోరథంపుల నెరవేర్చుకున్న యత్నింపవలయు కాని ఇట్లు పరుల ప్రార్థనలచే పతిని స్వాధీనం చేసుకునదలచువారుందురా. సపత్నులు మంచివారైనా ధనమిప్పింతురు, ధాన్యమిప్పింతురు, సనవిప్పింతురటే. దేనినైనను ఇతరులతో పంచుకుని ఎదరు కాని అవ్వ భతృప్రణయమును పంచుకుని ఎదరా. ఇక నీ వెడగు మాటలు చాలించి ఆవలకి పొమ్ము బేలా. ఏమంటివి, భతృప్రణయము ఎంతైనను వెక్కసమగురా.

శ్రోతలింతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థలం శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి సత్యభామ పాత్ర పద్యాలు శ్రీ రేబాల రమణగారిచే విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె రామకృష్ణారావు పాడిన లలిత గీతాలు.
1: లలిత సంగీత కార్యక్రమంలో పి రామకృష్ణారావు పాడిన లలిత గీతాలు. అదిగో చూడరు అన్నమయ కీర్తన

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో దార్శనిక్ భారత్ లో భాగంగా డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వీరు ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. ఒక సరస్వతి పుత్రునిగా వీరు కర్నూలులో పేరుగాంచారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డరు, తర్వాత నోబెల్ వరల్డ్ రికార్డ్ హోల్డరు, తర్వాత లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డరు, తర్వాత యుఎన్ఓ సర్టిఫైయర్ కూడా వీరున్నారు. మరి ఇన్ని అవార్డ్స్ ఎన్నో సొంతం చేసుకున్నవారు ఈ మన స్టూడియోకి రావడము చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ముఖ్యంగా పుష్కర కాలం ప్రభుత్వంలో ఎన్నో విజయవంతమైన పథకాలు మన ప్రభుత్వం చేపట్టింది. దార్శనిక్ భారత్ రూపంలో మనము ఎన్నో విజయవంతమైన వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2047లో దార్శనిక్ భారత్ 2047 అనే భావంతో భారతదేశం స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు చేసుకునే నాటికి అభివృద్ధి చెందిన ఆత్మనిర్భరమైన సమగ్ర సమానత్వం కలిగిన ఇంకా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే భారతదేశాన్ని నిర్మించాలనే దీర్ఘకాలిక దృష్టితో మన ప్రధానమంత్రి గారు ఎన్నో సంస్కరణలను చేపట్టారు. దాంట్లో భాగంగా కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్య, వైద్య, విజ్ఞానం, సాంకేతిక, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఇంకా సాంస్కృతిక విలువలు వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యాన్ని తో మన ప్రధానమంత్రి ముందరికి

0: వెళ్తున్నారు. ఇక ముందుగా అండి, నాగస్వామి నాయక్ గారు, దార్శనిక్ భారత్ అంటే ఏంటో మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచిదండి. దార్శనిక అంటే భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఒక స్పష్టమైన లక్ష్యము, ఆలోచన మరియు కారణాచరణ ప్రణాళికలతో ముందుకు సాగడం అండి. సో అందువల్ల దార్శనిక భారత్ 2047 నాటికి అన్ని రంగాలు అభివృద్ధి చెందిన బలమైన స్వయం సమృద్ధి కలిగిన సమాన అవకాశాలను అందించి మరియు ప్రపంచంలో ప్రముఖ దేశంగా నిలిపే భవిష్యత్తు దృష్టిని ఈరోజు మనము దార్శనిక భారత్ అని చెప్పడం జరుగుతుందండి. ఇది ఒకే ఒక్క ప్రభుత్వ కార్యక్రమం కాకుండా దేశాభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక జాతీయ దృష్టికోణంగా అర్థం చేసుకోవచ్చును.
0: చాలా సంతోషం అండి. ఇక దార్శనిక్ భారత్ ప్రధాన లక్ష్యాలు ఏంటో తెలియజేస్తారండి.
1: ఓకేనండి. మన ప్రధానమంత్రి గారు సూచన మేరకు 2047 నాటికి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, ప్రతి పౌరుడికి మెరుగైన విద్య వైద్యం అందించాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పేదరికం గణనీయంగా తగ్గాలి, ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి.
0: ఇక ఆర్థికాభివృద్ధి అని మీరు ఇందాక తెలియజేశారండి. దేశ అభివృద్ధికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఎంతో అవసరము. ఆర్థిక రంగంలో ప్రధాన లక్ష్యాల గురించి తెలియజేస్తారండి.
1: మంచిదండి, మంచి క్వశ్చన్ అండి. ఆర్థిక అభివృద్ధిలో దేశ ఉత్పత్తి సామర్థ్యం పెంచడము, పరిశ్రమలు అభివృద్ధి చెందడము, తర్వాత చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడము, తర్వాత స్టార్టప్లకు అవకాశాలు కల్పించడము, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడము, ఎగుమతులు పెంచడము, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశం పాత్రను విస్తరించడము, గ్రామీణ మరియు పట్టణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం అండి.
0: ఇకపోతే అండి, అలాగే విద్య కూడా చాలా ప్రధానంగా మన ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక విద్యపై చాలా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. ఇక విద్య అభివృద్ధికి పునాది, తర్వాత దాని ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారు.
1: మంచిదండి. సో దేశంలో విద్యాభివృద్ధి చెందాలి అంటే దేశ భవిష్యత్తును నిర్ణయించేదే ముఖ్యమైన రంగం విద్యనండి. సో దార్శనిక భారత్ 2047 లో విద్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందండి. అందులో ముఖ్య అంశాలు ప్రతి బాలబాలికలకు నాణ్యమైన విద్య, పాఠశాల విద్యలో నైపుణ్యం పెంపొందించడం, ఉన్నత విద్యలో పరిశోధనలు ప్రోత్సహించడం, వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్యను విస్తరించడం, విద్యలో సాంకేతికత వినియోగము, విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు విమర్శనాత్మకమైన ఆలోచనల పెంపకం, తర్వాత పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం అండి. విద్య యొక్క ముఖ్య లక్షణము విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా బాధ్యతమైన పౌరులుగా మెలగాలి, తర్వాత సమస్య పరిష్కరించి కొత్త ఆలోచనలు సృష్టించేదే విద్యలో వినూత్నమైన మార్పులు తీసుకురావచ్చండి.
0: ఇక దార్శనిక భారత్ లో యువత పాత్ర గురించి తెలియజేస్తారు.
1: ఖచ్చితంగానండి. ఇప్పుడు భారతదేశంలో మనకు వెన్నెముక యువకులు అండి. సో మనము చైనాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ యువత కలిగిన దేశం మన భారతదేశము. భారతదేశంలో అతిపెద్ద బలంగా దాని యువ జనాభా. దార్శనిక భారత్ 47 లో భాగంగా భారతదేశంలో నిర్మాణం యువత పాత్ర అమూల్యమైనది, ముఖ్యమైందండి. సో నూతన ఆవిష్కరణలు చేయాలి, స్టార్టప్లు ప్రారంభించాలి, పరిశోధన పాల్గొనాలి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, దేశ సేవలో భాగస్వాములు కావాలి, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలి. సో నైపుణ్యం కలిగిన యువత, ఉత్పాదక శక్తి, బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన దేశంగా మనము తీసుకుపోవడానికి వీలవుతుందండి. ఇందులో భాగంగానే మా వొకేషనల్ కాలేజీలో 7 కోర్సుల ద్వారా మేము పిల్లలకి విద్యను అందిస్తున్నామండి.
0: చాలా సంతోషం అండి. ఇకపోతే అండి, మన భారతదేశానికి వ్యవసాయము, తర్వాత గ్రామీణాభివృద్ధి పట్టుకొమ్మలు అని చెప్పుకోవచ్చండి. గాంధీ గారు ఆ రోజే చెప్పారు. మరి వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి గురించి కాస్త దార్శనిక భారత్ లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామో తెలియజేస్తారండి.
1: మంచిదండి. భారతదేశంలో పురస్కార కాలంలో సో వ్యవసాయం అనేది ఒక పట్టుకొమ్మ అండి భారతదేశ అభివృద్ధికి. భారతదేశంలోనే వ్యవసాయము కోట్లాది మంది పైన జీవనం పైన ఆధారపడి ఉందండి. దార్శనిక భారత్లో 47 వ్యవసాయ రంగానికి ఆధునికీకరించడం అవసరము. ప్రధాన అంశాలు ఏంటంటే ఆధునిక వ్యవసాయ సాంకేతికత, డ్రోన్ల ఉప

0: సంగ్రహ సాంకేతిక వినియోగము, నీటి సమర్థత వినియోగము, సూక్ష్మ నీటిపారుదల, పంట వైవిధ్యీకరణ, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు, తర్వాత నిల్వ మరియు శీతల గిడ్డంగుల అభివృద్ధి, రైతుల మార్కెట్ సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, సమాజ మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అండి. సో గ్రామీణ భారత్లో అభివృద్ధి చెందేంత వరకు కూడా సమగ్ర భారతదేశంలో అభివృద్ధి చెందడం వల్ల మెరుగైన రహదారులు ప్లస్ విద్య ప్లస్ వైద్యము ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఉపాధి ప్లస్ బ్యాంకింగ్, సో ఇదే బలమైన గ్రామీణ భారత్గా మనము వర్ణించుకోవచ్చండి.
1: ఇక ఆరోగ్యకరమైన భారత్ గురించి కూడా తెలియజేస్తారా అండి?
0: సో మనకు కలిగిన మనకు ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు నిర్మాణ రంగంలో కూడా మనం ఉండడం వల్ల మన ఆరోగ్యం కూడా భారతదేశ యువతకు చాలా ముఖ్యము. అందులో భాగంగా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యం సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య సదుపాయాలు, ప్రాథమిక విద్యా కేంద్రాల్లో బలోపేతము, సో ఆధునిక వైద్య సాంకేతిక వినియోగము, తల్లి మరియు శిశు ఆరోగ్యంపై దృష్టి, పోషకాహారం లోపం తగ్గించడం, ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెంచడం, సో ఆరోగ్యవంతమైన పౌరుడు ఎలా ఉంటాడంటే బలమైన దేశం అనే భావన ముందుకు తీసుకెళ్లాలండి.
1: ఇకపోతేనండి డిజిటల్ భారత్ గురించి తెలియజేస్తారండి?
0: ఓకేనండి. ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ విప్లవం అనేది స్టార్ట్ అయిందండి. సో అందులో భాగంగానే మనము డిజిటల్ సాంకేతిక ప్రజల జీవితాల్లో వేగంగా మార్పు చెందుతుంది. అందులో డిజిటల్ ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, తర్వాత డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్, సో ఇవి విస్తరిస్తే గనక భారతదేశంలో ఇంకా ముందుకు పారదర్శకంగా పోతుందండి. డిజిటల్ సాంకేతికం వల్ల ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా మరియు సులభంగా ప్రజల్లోకి అందుబాటులోకి రావచ్చండి.
1: కాకపోతే అండి మన భారతదేశంలో మహిళా సాధికారతకు చాలా పెద్దపీట మన ప్రభుత్వం వేస్తుందండి. మహిళా సాధికారత గురించి దార్శనిక భారత్లో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల గురించి తెలియజేస్తారా?
0: ఖచ్చితంగా అండి. సో దార్శనిక భారత్లో భాగంగా మన ప్రధానమంత్రి గారు పిలిపించారు, బేటీ పడావో బేటీ బచావో. సో ఒక ఆడబిడ్డకు గాన మనం విద్య నేర్పిస్తే ప్రపంచం కూడా ముందుకు పోతుందని తెలియజేశారు. అందులో నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఆర్థిక స్వతంత్ర, భద్రత మరియు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉండడం వల్ల మహిళలు సాధికారికత ముందుకు తీసుకొచ్చండి.
1: ఇక దార్శనిక భారత్, సుపరిపాలన, ఇవి జోడుగా మనము వింటా ఉంటామండి. మరి సుపరిపాలన ఏ విధంగా మనము అంటే దార్శనిక భారత్కి సంబంధించి సుపరిపాలన ఏ విధంగా అందించాలో తెలియజేస్తారండి?
0: మంచిదండి, మంచి క్వశ్చన్ కూడా ఇది. దేశాభివృద్ధికి సమర్థవంతమైన పరిపాలన అవసరమండి. సుపరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము, అవినీతి నియంత్రణ, వేగవంతమైన సేవలు, డిజిటల్ ప్రభుత్వ సేవలు, ప్రజల భాగస్వామ్యం, చట్టపాలన ముఖ్యమైనవండి. ఇది ప్రజలకు ముఖ్యమైన సేవల్లో ముఖ్యంగా ఏముంటుందంటే సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందే విధంగా పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలి అండి.
1: చాలా సంతోషం అండి. ఇక ముందుగా మీరు అన్నారు దార్శనిక భారత్ 2047లో భాగంగా ఇది ఒక కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, భవిష్యత్ భారత నిర్మాణానికి సంబంధించిన సమగ్ర దృష్టికోణం అని చెప్పారండి. మరి దాని గురించి కాస్త క్లుప్తంగా మా శ్రోతలకు వివరిస్తారా అండి?
0: మంచిదండి. దార్శనిక భారత్ లో 2047లో నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రభుత్వము, ప్రజలు, విద్యా వ్యవస్థలు, రైతులు, ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు, యువత, మహిళలు మరియు సాధారణ పౌరులు అందరూ కలిసి పనిచేయాలి అండి. ఇది దేశాభివృద్ధి అంటే కేవలం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మించడం కాదు, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమాన అవకాశాలు మరియు సురక్షితమైన పర్యావరణం అందించడం కూడా అభివృద్ధిలో భాగంగా అండి. అందువల్ల బలమైన ఆర్థిక వ్యవస్థలతో పాటు బలమైన సమాజం, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యవంతమైన యువత, ఆధునిక సాంకేతికతో పాటు భారతీయ విలువలు ఇవన్నీ కలిసినప్పుడే 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుందండి. మనము ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే 2047 నాటికి సమృద్ధిగా, స్వయం సమృద్ధిగా, సమాన అవకాశాలు,

0: సాంకేతికంగా అభివృద్ధి చెంది పర్యావరణ పరంగా స్థిరంగా మరియు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే దేశాన్ని నిర్మించడమే దార్శనికత భారత్ 2047 యొక్క విస్తృతమైన దృష్టి, విస్తృతమైన ఆలోచనలు మన ప్రధానమంత్రి గారు చేయడం జరిగిందండి.
1: చాలా సంతోషం అండి, ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా విషయాలు మా శ్రోతలతో పంచుకున్నారు. మరి ఆకాశవాణి కర్నూలు తరఫున, అలాగే వింటున్న శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం అండి. డాక్టర్ నాగస్వామి నాయక్ గారు,
2: మీరు ఇంతవరకు స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి కన్నవారి కళలు చిత్రం కోసం పి సుశీల రామకృష్ణ పాడిన రాజశ్రీ గీతం. సంగీతం వి కుమార్.

కార్యక్రమంలో తర్వాత పాట ఇంద్రధనస్సు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. రసధ్వని కార్యక్రమంలో తర్వాత పాట కన్నె వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట కటకటాల రుద్రయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతం సంగీతం జేవి రాఘవులు.

శ్రోతలు రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుకలు జపాన్లోని పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు ఘనంగా జరిగాయి. వార్తల వివరాలు. దేశంలోని విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, పెట్టుబడిదారుల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందకుండా దేశం పురోగమించలేదని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని, అలాగే వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలోకి ప్రవేశిస్తోందని వివరించారు. కార్పొరేట్ పాలనను ప్రోత్సహించడంలో ఐసిఎస్ఐ చేసిన కృషిని ఆయన ప్రశంసిస్తూ, ఇది సుస్థిర అభివృద్ధికి ప్రపంచ ప్రమాణంగా అభివర్ణించారు. బలమైన ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంలో ఐసిఎస్ఐ కృషి భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investment.

0: our confidence in the Indian market.
1: అంతర్జాతీయ శాంతి భద్రత సరఫరా గొలుసుల పునరుద్ధరణ పరస్పర అనుసంధానం అనేవి అభివృద్ధి చెందుతున్న మధ్యస్థ దేశాలకు అత్యంత కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో భాగంగా మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఓల్ఫ్ గ్యాంగ్ ఇషింగర్, జర్మనీ విదేశాంగ కార్యదర్శి బెర్నార్డ్ కోట్షులతో ఆయన చర్చలు జరిపారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని, ఇందుకు ఇక్కడ యువ జనాభా ఎంతగానో దోహదపడుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఐరోపా సమాఖ్య ఈయుతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, స్పేస్ రంగాలలో భారత్ ఈయు భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గర్గ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బలమైన కార్పొరేట్ పనితీరు పెట్టుబడుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వృద్ధిని నమోదు చేసిందని, ఆ తరువాత కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ పెట్టుబడులు కూడా పెరగడం దేశ ఆర్థిక పురోగతికి సానుకూలంగా మారిందని, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం దేశంపై పడకుండా ప్రభుత్వం, ప్రైవేటు రంగం తీసుకున్న చర్యలు ఎంతగానో దోహదపడ్డాయని సౌరభ్ గార్గ్ వివరించారు. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుక జపాన్లోని నగోయాలో ఉన్న పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు జరిగింది. ఈ వేడుకల్లో 2 స్వర్ణ పతకాలు సాధించిన షూటింగ్ క్రీడాకారిణి నీరు దండా భారత బృందానికి నాయకత్వం వహించారు. భారత్ 21 స్వర్ణం, 27 రజతం, 37 కాంస్య పతకాలతో మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. హ్యాంగ్జౌ 2023లో సాధించిన రికార్డు స్థాయి పతకాల తర్వాత ఆసియా క్రీడల చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక పతకాల సంఖ్యలో ఇది 2వది కావడం విశేషం. భారత మహిళా హాకీ జట్టు 1982 తర్వాత మొదటిసారిగా స్వర్ణం గెలిచింది. పురుషుల హాకీ జట్టు వరుసగా 2 సార్లు ఆసియా క్రీడల టైటిల్స్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. భారత వైమానిక దళం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సెకోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యారథాన్ 2వ ఎడిషన్ను నిర్వహించింది. భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు మారథాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ శేఖర్ యాదవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, భారత వైమానిక దళం నుండి పరమవీర చక్ర అందుకున్న ఏకైక వ్యక్తి ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. లోక్సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులతో కూడిన ఆర్థిక కమిటీకి బీజేపీ ఎంపీ భతృహరి మహతాబ్ను చైర్పర్సన్గా నియమించారు. లోక్సభ నుండి 21 మంది, ఎగువ సభ నుండి 10 మంది సభ్యులతో కూడిన విదేశీ వ్యవహారాల కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను చైర్పర్సన్గా నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా, రసాయనాలు ఎరువుల కమిటీకి లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ను చైర్పర్సన్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి గాను 3,600 కోట్ల రూపాయల మొదటి విడత నిధులను విడుదల చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో చేపట్టనున్న హౌసింగ్ పైలట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయించామన్నారు.

0: 3D టెక్నాలజీ ఇళ్ల ద్వారా నిర్మాణ సమయం, ఖర్చు, కూలీల అవసరం చాలా తగ్గుతుందని, ఇవి సాధారణ ఇళ్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇళ్లు అందించేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని శివరాజ్ సింగ్ పేర్కొంటూ,
1: केंद्र सरकार ने प्रधानमंत्री जी के आशीर्वाद से 3 लाख मकान बनाने की पहली किस्त आंध्र प्रदेश के गरीबों को समर्पित की है। 100% मकान गरीबों को बनाने में आपके साथ भारत सरकार खड़ी है प्रधानमंत्री जी के नेतृत्व में। 3D कंक्रीट प्रिंटिंग टेक्नोलॉजी, एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं कि ये मकान 6 महीने के अंदर कम्प्लीट हो, उसमें लागत भी कम आए।
0: అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వర్జీనియాలో నిర్వహించిన వికసిత్ భారత్ యూనిటీ రన్ కు పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం సామాజిక భాగస్వామ్యాలను నిర్వహించారు. పొటోమాక్ నదికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రవాస భారతీయులను ఒకచోట కలిపింది. భారతీయులు క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునే దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 సంవత్సరంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఒక జాతీయ ప్రచారంగా ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్రం పట్ల శ్యామ్జీ కృష్ణవర్మ నిబద్ధత స్వాతంత్ర పోరాటంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని స్వాతంత్రం కోసమే అంకితం చేశారని, మాతృభూమి గౌరవాన్ని కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం, అంకిత భావాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాగా స్వాతంత్ర సమరయోధుడు అమరవీరుడు సుబ్రహ్మణ్య శివ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ధనం మూలం మిథం కళ్యాణ్. రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. నాటిక విందాం.
1: ఆకాశవాణి ధనమూల మిథం కళ్యాణ్ నాటిక వింటారు. రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. సహకారం ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందులో పాల్గొన్నవారు దుర్గ, శ్రీమతి ఏ విజయలక్ష్మి, అనసూయ, శ్రీమతి ఎం ఇందిర, వామనమూర్తి, డాక్టర్ ఆర్ శివరాం ప్రసాద్, పీకే రావు, శ్రీ సి మునిస్వామి నాయుడు, ఓకే రావు, శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. వినండి ధనమూల మిథం కళ్యాణ్ నాటిక.
2: దయ చూచెదవో ఇనవం సోత్తమ రామా నాతరమ భవసాగరమీదను నలినదలే క్షణరామూర్తి
3: గారు. వామనమూర్తి గారు
4: ఎవరు? అరే రే రే రే మీరా? పీకే రావు గారు రండి రండి రండి కూర్చోండి.
3: సంతోషం. ఇది మీ స్వగృహమే అనుకుంటాను.
4: ఏదో మీ దయ వల్ల.
3: నాదయ ఇదేముందిలేండి, అంతా దేవుడి దయ. ఇల్లు బాగానే కట్టారు. నా లెక్క ప్రకారం కనీసం 10 లక్షలు అయినా అయి ఉంటుంది. అవునా?
4: ఏదోలేండి, అంతా బ్యాంకు వారు దయ. వాళ్ళు రుణం ఇస్తే కట్టానండి.
3: అదే నయంలేండి, బయట రుణాలకి వడ్డీలు మరీ దారుణంగా ఉంటున్నాయి. ఏం కడతావు? ఇల్లు కట్టలేము, వడ్డీలు కట్టలేము. నా సంగతి చూడరాదు. ఇల్లు కట్టి 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు అలమార్లకి తలుపులు లేవు.
4: నా పరిస్థితి అదేనండి, అలమార తలుపులకి డబ్బులు చాలలేదు.
3: శ్రీశ్రీ అన్నట్టు ఇంతేలే బడుగు జీవుల బ్రతుకులు అనుకోక తప్పదు. ఏ తరగతి మనిషి అంటే అడకత్తెరలో పోక చెక్క అన్నమాట.
4: బాగా చెప్పారు.
3: ఇంతకీ పిల్లలు ఎందరూ?
4: ఒకే ఒక్క ఆడపిల్ల.
3: పెళ్లి చేశారా?
4: లేదండి, సంబంధాలు చూస్తున్నాం.
3: ఏం చదువుకుంది?
4: ఎంటెక్ కంప్యూటర్స్.
3: ఏదైనా ఉద్యోగం చేస్తుందా?
4: అప్లై చేసింది, రిప్లై కోసం చూస్తుంది.
3: వస్తుందిలేండి, ఎంటెక్ చేసింది కదా, పైగా కంప్యూటర్లు రాక చూస్తుందా?
4: అంతా భగవంతుడు దయా.
3: అలాగని గాలిలో దీపం పెట్టు కూర్చోకూడదు, మన కృషి కూడా ఉండాలి.
4: నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కలిసి రావాలి కదా.
3: కలిసి రాబట్టే నేను వచ్చారు. మీ పిన తండ్రి వాసుదేవరావు గారి భార్య స్వయాన నా మరదలు. అంటే మనం బంధువులన్నమాట.
4: చాలా సంతోషం.
3: మా అన్నగారి మనవడు అమెరికాలో ఉంటున్నాడు. మనవడు అంటే కూతురు కొడుకు అన్నమాట. వాడు పెళ్ళికున్నాడు. నేను ఎంత చెబితే అంత, మీరు సరేనంటే రేపే మాట్లాడతాను.
4: అంతకంటేనా? తప్పకుండా మాట్లాడండి.
3: మరి కట్నం సంగతి?
4: ఒక్కగానొక్క పిల్ల, ఉన్నదంతా అమ్మాయికే కదా.
3: మీరు చెప్పింది కరెక్టే అనుకోండి.

0: అలాగని మగ పెళ్లి వారిని వాళ్ళ గత్తులు వాళ్లే భరించాలని చెబితే బాగోదు కదా.
1: సరే, ముందు మీరు మాట్లాడండి, కట్నం గురించి ఆలోచిద్దాం.
0: ధనమూలమిదం జగత్ ఇప్పుడు ధనమూలమిదం కళ్యాణ్గా మారిపోయింది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు కట్నం కొద్దీ పెళ్లి కొడుకు. వామనమూర్తి గారు, మీరు ఆలోచిద్దామంటే కుదరదు. ఆలస్యం అమృతం విషం. అమెరికా కుర్రాళ్లకున్న డిమాండు మీకు తెలియంది కాదు, ఆ తర్వాత మీ ఇష్టం. మరి నేను వెళ్ళిరానా?
1: అలాగే అలాగే.
0: శుభం భూయాత్.
2: ఎవరండి ఆ పెద్ద మనిషి?
1: పెళ్లి పెద్ద మనిషి.
2: పెళ్లి పెద్ద మనిషా?
1: అవును, అప్పుడప్పుడు సొంత పనుల మీద మన ఆఫీస్కి వచ్చేవాడు. అలా పరిచయం. ఇప్పుడు నేరుగా మన ఇంటికి వచ్చి బంధుత్వం కలిపాడు.
2: అదంతా విన్నానులేండి. చూస్తే కట్నం పిశాచలా ఉన్నాడు.
1: ఇప్పుడు కట్న దేవతలు ఎవరున్నారండి? అందరూ కట్న పిశాచాలే.
2: కట్నాలతోనే సరిపెడుతున్నారా? కానుకల పేరుతో జీవితం అంతా వేధిస్తూనే ఉంటారు.
1: తప్పదనసూయ, సమాజంలో ఒకరిద్దరు తప్పు చేస్తే వేలెత్తి చూపించవచ్చు. అందరూ తప్పు చేస్తుంటే ఎవరు నలగలం?
2: ఏమోనండి, ఒకగానొక్క అమ్మాయి. మీరు తొందరపడకుండా నిర్ణయం తీసుకుంటే మంచిది.
1: నేను తొందరపడను. సరే, ముందు అమ్మాయి తొందరపడకుండా చూడు. దానికి అసలే ముక్కు మీద కోపం.
2: నా తప్పు లేకుండా చెప్తానండి, అది వినాలిగా.
1: సరే సరే, కానీ ఎలా జరగాలో అలా జరుగుతుంది.

0: లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే మూర్చవచ్చే తమువుండస్యన్
1: శ్రమంబయ్యడిని విడుతున్నావు.
0: వచ్చావా తాతశ్రీ, నా కష్టం ఏమి చెప్పమంటావు?
1: ఏమిటో చెప్పకపోతే ఎలా తెలిసి తగలడుతుందిరా, అదేదో చెప్పాడు.
0: అమ్మ నాన్న యాత్రలకు వెళ్ళారు.
1: శుభం, అంతా సుఖమే కదా, ఎందుకు దుఃఖిస్తున్నది?
0: ఏం సుఖం, నా బొంద సుఖం. నా వంట నేనే చేసుకోవాలి, నా వడ్డని నేనే చేసుకోవాలి.
1: నీ తిండి నువ్వే తింటున్నావు కదా, కాబట్టి అవన్నీ తప్పవు. అయినా ఇంకెన్నాళ్ళులే, నీ కష్టం తీరే రోజు వచ్చేసింది.
0: అంటే
1: అదేనాయ్, నీ పెళ్లి రోజు.
0: ఇంతవరకు సంబంధమే చూడలేదు, పెళ్లి రోజు రావడం ఏంటి తాత?
1: ఓరి పిచ్చి అడవా, నేను అన్నీ చూసి వచ్చాను. నువ్వు సరిగా నటిస్తే అదృష్టం అంతా నీదే.
0: ఏంటి నటించటమా, మళ్ళీ అదేంటి?
1: 1000 అబద్ధాల వరకు పెళ్లి సంబంధానికి పర్మిషన్ ఉంది. మనం కొన్ని అబద్ధాలు ఆడితే చాలు.
0: ఇంతకీ సంబంధం వివరాలేమిటి?
1: అమ్మాయి ఒక్కతే సంతానం, బోలెడు ఆస్తి, ఎంటెక్ చదివింది.
0: అమ్మో, ఎంటెక్ అంటే టెక్ ఎక్కువగా ఉండొచ్చు, నేను కంప్యూటర్ డిప్లొమా గానిగా.
1: అదిగో ఆ బాబుడే వద్దు, నువ్వు కూడా ఎంటెక్ చదివానని చెప్పాలి.
0: చెప్పొచ్చు అనుకో, మరి లోతుగా ప్రశ్నలు వేస్తే నేనేమైపోతాను? పెనం మించి పొయ్యిలు పడయ్యకు తాత.
1: ఓరి వెర్రి మానవడా, నిజం చెప్పడానికి కష్టపడాలి గాని అబద్ధం చెప్పడానికి ఏమంత కష్టంరా? మంచినీళ్లు తాగినంత తేలిగ్గా చెప్పొచ్చు.
0: నాకెందుకున భయంగా ఉంది తాత.
1: భయే నా సాహసే దరిద్రం అన్నారు.
0: ధైర్యే సాహసే లక్ష్మికిది ఆపోజిటా? ఇలాంటి భలే కనపడతావు తాతయ్య నువ్వు.
1: ఒరే, కవి కాకపోతే వికట కవి అయినా అవ్వాలి, దాని మాటకేం గాని కొద్దిగా నీకు ట్రైనింగ్ ఇవ్వాలి. నేను అడిగిన ప్రశ్నలకి కేవలం అందమైన అబద్ధాలు చెప్పు.
0: ఓకే తాత, అడుగు.
1: నీ పేరు ఏమిటి నాయన?
0: ఓకే రవండి. పేరు కూడా అబద్ధం చెప్పంటావా తాత? ఏదైనా సినిమా యాక్టర్ పేరు చెప్పనా?
1: ఎవరి పేరు చెబుతావు?
0: అమితాబ్ బచ్చన్ పేరు చెప్పనా?
1: ఇంకా నయం, అక్కినే నాగేశ్వరరావు అని చెబుతానన్నావు కాదు, పెళ్లి చేసుకోబోతూ ముసలాళ్ళ పేర్లు చెబుతానంటావేరా?
0: మరెవరి పేరు చెప్పను? షారుఖ్ ఖాన్ పేరు చెప్పనా?
1: నెత్తి మీద రండిస్తాను, బుర్ర సరిగ్గా పనిచేస్తుంది. వేధవ కోతలు మాని నేను చెప్పినట్టు చెప్పు.
0: సరే చెప్పు.
1: నీ పేరు ఓగిరాల కృష్ణారావు, కుదేస్తే ఓకే రావు.
0: కృష్ణారావు ఏంటి తాతయ్య, నా పేరు కామేశ్వరరావు కదా.
1: అవన్నీ పాత పేర్లు, ఆడపిల్లలకి కృష్ణుడు అంటే ఇష్టం కదా, అందుకే కృష్ణారావు అని

0: తాతయ్య, పెళ్లి అయ్యాక గొడవలు అవుతాయేమో.
1: పెళ్లి అయ్యాక గొడవలు అవ్వడానికి ఇదేమన్నా అమెరికా అనుకున్నావా? ఇండియా. ఇక్కడ పెళ్లి కానంత వరకే ఏదైనా, పెళ్లి అయ్యాక అన్నీ సర్దుకుపోతాయి.
0: సరే చెప్పు తాత, నువ్వెలా చెప్పమంటే అలా చెబుతాను.
1: అలాగన్నావు బాగుంది. ఇప్పుడు నువ్వు గుడ్ బాయ్. తర్వాత ప్రశ్నలకు కూడా జాగ్రత్తగా ఆలోచించి అబద్ధాలు చెప్పు.
0: ఓకే ఓకే.
1: అమెరికాలో నువ్వేం చేస్తుంటావు నాయన?
0: సూపర్ మార్కెట్లో సేల్స్మెన్గా ఉన్నాను. సారీ తాత, పొరపాటున నిజం చెప్పేశాను.

0: అబద్ధాలు చెప్పు.
1: ఓకే ఓకే.
0: అమెరికాలో నువ్వేం చేస్తుంటావు నాయన?
1: సూపర్ మార్కెట్ లో సేల్స్మెన్ గా ఉన్నాను. సారీ తాత, పొరపాటున నిజం చెప్పేశాను. అన్నట్టు నేను ఎంటెక్ కదా, కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను అన్నమాట.
2: అన్నమాట అన్నమాట అన్నావంటే ఉన్నమాట కాస్త బయట పడిపోతుంది. నువ్వేదో కొంప ముంచేలా ఉన్నావురా మనవడా.
1: ముంచనులే తాత, ఆ తర్వాత ప్రశ్న అడుగు.
2: ప్రశ్న సంగతి సరే, ముందు నా పేరేమని చెప్పాలో తెలుసుకో.
1: ఇందులో తెలుసుకునేందుకేముంది, నేను ఓకే రావు, నువ్వు ఉప్పికే రావు, సింపుల్.
2: నా పూర్తి పేరు అడిగితే?
1: పరాంకుశం కృష్ణ గోవిందరావు అని చెప్తాను.
2: మరి ఇదే తొందరపాటు అంటే? అందమైన అబద్ధాలు ఆడటం తెలియని వాడివి, నువ్వెందుకు పనికొస్తావురా?
1: సరే, నీ పేరు ఏం చెప్పమంటావు అది కూడా చెప్పు.
2: ప్రపంచం కావ్యానందరావు, సింపుల్ గా పీకే రావు.
1: ఇలాంటి వెరైటీ పేర్లు పెడితే గుర్తుండి చావదు కానీ తాతయ్య, కాగితం మీద రాసివు బట్టి పడతాను.
2: తప్పుతుందా? కాగితం కలం ఇటు పడై. అబ్బా, నీ సబ్జెక్టుతో బాగా అలసిపోయారా? కాసేపు కునుకు తీస్తాను, లేచాక రాస్తాలే.
1: సరే అలాగే, కానీ ఏం చేస్తాం?
3: అనసూయా, ఆ పిల్లల్ని రెడీ చేశావా? అవతల పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చి టైం అయింది.
4: అయిపోవచ్చిందండి ఒక్క 5 నిమిషాలు. అబ్బా, కదలకుండా కూర్చోవే దుర్గా. నీకు జడివయ్యాలంటే విసుగు, కుదురుగా కూర్చోవు పెట్టవు. అబ్బాబ్బా కూర్చో.
5: నువ్వబ్బా
4: దువ్వి దువ్వి దువ్వి దువ్వి గంట సేపు దువ్వుతుంటే కుదురుగా ఎలా కూర్చోమంటావే? అదేదో త్వరగా కానీ నీకే కాదు నాకు విసుగ్గానే ఉంది. ఎంత కోపమే.
3: అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరిద్దరూ తర్వాత తీరిగ్గా పోట్లాడుకోవచ్చు కానీ ముందు తెమలండి.
4: నువ్వు వెళ్ళి హాల్లో కూర్చోనాన్న, నేను 10 నిమిషాల్లో రెడీ అవుతాను. అబ్బా ఇక చాలు తల్లి, నేను ముడి వేసుకుంటాను, జడ వదిలిపెట్టు.
5: ఉండవే
3: అమ్మా. దుర్గా ఒక్క మాట.
4: ఏమిటి?
3: అమ్మా కాస్త శాంతంగా ఉండి నా పరువు దక్కించు.
4: అకారణంగా నా కోపం రాదు నాన్న, అవతలి వాళ్ళు హద్దు మీరితే మాత్రం సహించేది లేదు. అలాగంటే నీకు పెళ్ళేలా అవుతుందే? అయినప్పుడే అవుతుంది, నాకు లేని చింత నీకెందుకమ్మా?
5: ఎందుక, కన్న తల్లిని గనుక.
3: ఇక ఊరుకోండి అమ్మా, నువ్వు త్వరగా తెగులు, నేను వాళ్ళు వస్తున్నారేమో చూస్తా.
6: వామనమూర్తి గారు, వామనమూర్తి గారు.
3: వస్తున్నా. వాళ్ళు వచ్చేశారు. కానివ్వండి కానివ్వండి, రండి రండి, మీకోసమే చూస్తున్నా. అలా కూర్చోండి. వీరేనా పెళ్ళి కొడుకు?
1: అవును నేనేనండి, నా పేరు ఓకే రావు.
3: మీరిద్దరే వచ్చారు, ఆడవాళ్ళు ఎవరూ రాలేదా?
2: అవన్నీ పాత పద్ధతులు, మనం ఆధునిక యుగంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో చంద్రమండలంలో పెళ్లి చూపులు, అంగార గ్రహంలో పెళ్లి అయినా ఆశ్చర్యపోనక్కర్లా. ఎంతకి అమ్మాయి రెడీ అయ్యారా?
3: వచ్చేస్తుంది. ఈలోగా ఈ పడరసం కాస్త పుచ్చుకోండి.
2: సంతోషం, మీరు కూడా నాలాగే ఆరోగ్య సూత్రాలు పాటిస్తారన్నమాట.
3: ఏదోలేండి, అదిగో అమ్మాయి వచ్చేస్తుంది.
7: హాయ్ అంకుల్, ఐ ఆమ్ దుర్గా.
2: హలో దుర్గా, నైస్ మీటింగ్ యు. నా పేరు పీకే రావు, వీడే పెళ్లి కొడుకు ఓకే రావు.
7: పేర్లు తమాషాగా ఉన్నాయి. వెల్, ముందు మీరు మొదలు పెడతారా నేను మొదలెట్టినా?
2: ఏమిటది
7: ఇంటర్వ్యూ?
2: అదా, నువ్వే కానీ అమ్మా, లేడీస్ ఫస్ట్ కదా.
7: మీకు కట్న కానుకల మీద ఆశ ఉందా?
2: సత్యం, మొదటి ప్రశ్నే పాశుపతాస్త్రంలా వేసింది. చూస్తే ఈ పిల్ల గడుసు పిండంలా ఉంది. అబ్బే ఆశలు దురాశలు ఏమీ లేవమ్మా, కాకపోతే లోకం కోసం ఫార్మాలిటీస్ తప్పవు కదా.
7: ఓహో ఆ రూట్లో వచ్చారా, సరే అలాగే కానివ్వండి. పీకే రావు గారు, ఈ ఓకే రావు గారు మీకేమవుతారు?
2: వరుసకి మనవడు.
7: ఓహో ఏం చేస్తున్నాడు?
2: చెప్పరా ఓకే, అలా బెల్లం కొట్టిన రాయిలో కూర్చుంటామే.
1: నన్ను అడగలేదని ఊరుకున్నాను, చెప్పమంటే చెప్తా.
2: చెప్పమనేగా అంటున్నది, అబద్ధాలన్నీ నా చేత చెప్పించాలని చూస్తున్నాడు.
1: నేను అమెరికాలో ఉంటున్నానండి.
7: అమెరికాలో ఏం చేస్తున్నారు?
1: తాత తాత ఏం చెప్పమంటావు?
2: అమెరికా అంటే అందరూ ఇంజనీర్లే కదమ్మా, ఎరా అంతేనా?
1: అంతే అంతే.
7: అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ ఇంజనీర్లు కానక్కర్లేరు, అడ్డమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అంటే వంట వాళ్ళు, స్టోర్ కీపర్లు వగైరా వగైరా అన్నమాట.
8: ఓరి బాబు,

0: ఈ పిల్ల ఆవులించకుండానే పేగులు లెక్కెట్టేలా ఉంది. కొంబదీసి వీడి సంగతంతా ముందే తెలిసేమో.
1: ఓకే, అసలు విషయానికి వద్దాం. మీరు కట్టం ఎంత ఆశిస్తున్నారు?
0: అమెరికా లెక్కలో ఓ $10,000 ఇస్తే చాలు.
1: అంటే సుమారు 5 లక్షలు అంతేగా?
0: మన డబ్బులో దాదాపు అంతే.
1: ఏమి ఓకే రావు గారు, $10,000 సరిపోతాయా?
2: నాకు ఓకే.
1: నాకు ఓకే కాదు.
2: ఎందుకని?
1: కట్నం అడుక్కునే వాళ్ళని చూస్తే నాకు కంపరం, అసహ్యం.
0: అడుక్కోవటం ఏంటమ్మా, మరీ ఘోరంగా మాట్లాడుతున్నావు.
1: దాన్ని అడుక్కోవటమే అంటారు పీకే రావు గారు. లక్షణమైన ఉద్యోగం ఉన్నవాడు ఆడదని డబ్బుకి ఆశపడ్డాడు.
0: మావాడికే ఎంటెక్ అమెరికా ఉద్యోగం, కట్నం అంటావా? అది మన భారతీయ సంప్రదాయం.
1: మన భారతీయ సాంప్రదాయంలో కన్యాశుల్కం కూడా ఉంది. అలాగని మీరు అడిగిన 5 లక్షలు ఆడపిల్లకి ఇస్తారా?
0: ఎందుకిస్తా? కాలాన్ని బట్టి సాంప్రదాయాలు మారతాయి. కన్యాశుల్కం కాలం పోయి వరకట్నాలు వచ్చే, కాబట్టే అడుగుతున్నావు.
1: ప్రస్తుత కాలంలో వరకట్నం నేరం, చట్టరీత్యా శిక్ష వేస్తారు. మీరందుకు సిద్ధమేనా?
2: వామనమూర్తి గారు, బాబోయ్, ఏమిటండి మీ పిల్ల ఇలా మాట్లాడుతోంది? ఇలా మాట్లాడితే ఈ జన్మకి పెళ్ళి అవుతుందా?
1: లక్షణంగా అవుతుంది. ముందు మీ మనవడి పెళ్లి గురించి ఆలోచించండి. ఈ బోకీరావు తన ఎంటెక్ డిగ్రీని, చేస్తున్న ఉద్యోగ వివరాలు చూపించగలడా? లేదు, ఎందుకంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలు. అమెరికా సంబంధం అనగానే ఎగిరి గంతేస్తామనుకున్నారు కాబోలు. నాకు అమెరికాలో స్నేహితురాళ్ళు ఉన్నారు, ఫోన్ చేసి మీ బోకీరావు వివరాలన్నీ తెలుసుకున్నాను.
0: వివరాలా? ఏంటవి?
1: ఈ బోకీరావు డిపార్ట్మెంట్ స్టోర్స్ లో సేల్స్ మ్యాన్. ఇతను ఒక అమ్మాయిని పెళ్లి పేరుతో మోసగించాడు. ఇతని మీద అమెరికాలో కేసు నడుస్తోంది. ఇంకా చెప్పనా అంకుల్?
3: శ్రోతలు ఇంతవరకు ధనం మూలం మిదం కళ్యాణ్ నాటిక విన్నారు. రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

కార్యక్రమంలో తర్వాత పాట జులై చిత్రం కోసం ప్రణవి పాడిన శివాజీ గీతం, సంగీతం దేవా.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట అయితే చిత్రం కోసం ఎంఎం కీరవాణి పాడిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం కళ్యాణి మలిక్.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన కందికొండ గీతం, సంగీతం చక్రి.

కార్యక్రమంలో తర్వాత పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన గీతం సంగీతం ఇళయరాజా.

0: ये था राग मधुकोंज। इसी के साथ ही आज का रविवासरीय अखिल भारतीय संगीत सभा का कार्यक्रम समाप्त होता है, जिसमें आपने श्री हिंडोल पेंसे का शास्त्रीय गायन सुना। इनके साथ तबले पर संगत कर रहे थे श्री अजिंक्य गलांडे और हारमोनियम पर श्री नारायण दरेकर। आकाशवाणी के नागपुर स्टूडियो में ध्वनि मुद्रित यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: That was Rag Madhukons. With this, tonight's Ravivasariya Akhila Bharatiya Sangeet Sabha comes to an end. You have been listening to the classical vocal recital by Shri Hindol Pense. He was accompanied on tabla by Ajinkya Galande and on harmonium by Narayan Darekar. This program was recorded in the studio of Akashwani Nagpur and broadcast came to you from Akashwani Delhi.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివకథ శివస్థుతులు వినవచ్చు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీమతి ఎస్ రమాదేవి. 6:35 సేద్యపు శుద్ధులు. పండ్ల తోటలలో సస్యరక్షణ గురించి ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 26వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ జూటూరి తులసీదాస్ గారి స్వీయ ప్రకృతి గేయాలు వినవచ్చు. భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. రేపుదయం 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ వై రామకృష్ణ. 8:35 చిత్రసీమ. 9:00 జనరల్ టాక్స్ నాన్నకు నమస్కారం శీర్షికన తిరుమల రామచంద్ర గారి గురించి వారి కూతురు ఆముక్త మాల్యద గారితో పరిచయం ప్రసారమవుతుంది. 9:30 అభిలాష. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు శ్రీ జె ఓబులప్ప బృందం వారిచే భజన గీతాలు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత ఉపయోగాల గురించి బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కే శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:15 చిత్రసీమ. 8:45 చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:02. ఇంతటితో ఈనాటి మా సాయంత్రం ప్రసారం సమాప్తం. తిరిగి 101.7 మెగాహెడ్స్పై రేపు ఉదయం 5:55 మా తర్వాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.